శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 25వ తేదీ సోమవారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:59:58 సెకండ్లు. శుభోదయం.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీశైల మల్లికార్జున స్వామివారి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో కాలమహిమ ఈ అంశం గురించి శ్రీమతి టీకే చూడమణి గారు అందించే వ్యాఖ్యానం వింటారు.
1: కాల మహిమని గురించి తెలుసుకుందాం. భీష్మాచార్యులు వారు పాండుకుమారులతో కాలం యొక్క మహిమని గురించి ఒక చక్కటి ఉపమానంలో వివరిస్తారు.

చాలా విచిత్రమైన మాట అంటారాయనా, కాలము విచిత్రము, దుస్తరమెట్టి వారికిన్, ఎంతటి వారైనా సరే కాలానికి తల ఒగ్గి నిలబడవలసినదే. గాలికి అటు ఇటు ఎగురుతూ ఆకాశంలో కలుస్తూ విడిపోతూ ఉంటాయి కొన్ని మేఘాలు, మనం చూస్తూ ఉంటాం. జీవితం కూడా ఇంతే కదా, కాలవశాన కొందరితో కలయిక, మరికొందరితో ఎడబాటు. ఎప్పుడు ఏది ఎందుకు ఎలా జరుగుతుందో చెప్పలేని స్థితి మనది. అన్నీ తెలుసును అనుకుంటాం, కానీ ఏమీ తెలియదు అనే విషయం తెలిసేటప్పటికే కాల ప్రభావం మనమే పనిచేస్తూ ఉంటుంది. కాలాన్ని ఎవరం శాసించలేం, దాని నుండి తప్పించుకొనలేం కూడా. అందుకే అది దుస్తరం అంటారు భీష్మాచార్యుల వారు. ఎంతటి వారైనా కాలానికి తల ఒగ్గి ఎలా కష్టాలు పాలు కావలసి వచ్చిందో ఒక మంచి పద్యంలో చెప్తారు చూడండి. సాక్షాత్తు భగవంతుడే మానవుడుగా పుట్టినప్పుడు కూడా ఈ కాలాన్ని

0: ఫలము, కాలచోదితమైనట్టి కర్మఫలము అంటారు. కాలశక్తి అనేటువంటిది మన్ని చక్కగా నడిపిస్తుంది. ఆనాడు శ్రీరామచంద్రుడు పట్టాభిషేకమా అనుకునే సమయంలో అరణ్యవాసానికి దారి తీయవలసి వచ్చిందే. అలాగే అష్ట కష్టాలు పడిన పాండవుల చరిత్ర మనకి తెలియదా? నలుణ్ణి చూడండి, నిషధ రాజు భోగాలన్నీ పోగొట్టుకుని కలి మాయల చిక్కిపోయాడే. వీరందరి మాట ఎందుకు? భీష్మాచార్యుడంతటి మహానుభావుడు, దృఢవ్రతుడు అటువంటి వాడు అమ్ముల శయ్యపై పవళించి మరణమాసన్నమయ్యే వరకు ఎదురు చూడవలసి వచ్చిందే. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఈ ధాత్రిలో ఎంతటి వారికైనా కట్టి కుడుపక మానదు తుట్టతుదకు, అనుభవింప చేయక కర్మఫలము అనేటువంటిది దూరము కాదు, మంట కలిసినన్ విడువదు వెంటపడక. కాబట్టి ఎందుకు, ఏది ఇలా జరిగింది అనే విచారం కాదు చేయవలసినది. ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలమహిమ నేనాటికి మరువకుమీ, క్షణమైనా దానిని వ్యర్థము సేయకుమీ. ఈ సత్యాన్ని తెలుసుకుందాం.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో కాలమహిమ ఈ అంశం గురించి శ్రీమతి టీకే చూడమణి గారు అందించిన వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు, ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమంలో పొద్దుతిరుగుడు సాగు వివరాలు వింటారు. అందిస్తున్నవారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి గారు.

నూనె జాతి పంటలలో ప్రొద్దుతిరుగుడును ప్రధానమైన పంటగా చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలో ప్రొద్దుతిరుగుడు చాలా ముఖ్యమైన నూనె గింజల పంటగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ప్రొద్దుతిరుగుడులో నూనె 49% మరియు మాంసకృతులు 22% ఉంటాయి. ఈ నూనెలో లినోలిక్ ఆమ్లం 66% ఎక్కువగా ఉండడం వలన ఆరోగ్యపరంగా కూడా వేరుశనగ మరియు నువ్వుల నూనె కంటే చాలా వరకు శ్రేష్టమైనది. అంతేగాక ఈ నూనెను వనస్పతి తయారీకి, వార్నిష్, సబ్బు, కలప పరిశ్రమల్లో విస్తారంగా వాడుతున్నారు. నూనె తీసిన తర్వాత వచ్చిన పిప్పిలో కూడా అధికంగా మాంసకృతులు 21% ఉండటం వలన పశువులు మరియు కోళ్ల దానాగా కూడా విరివిగా ఈ ప్రొద్దుతిరుగుడు పిప్పిని వాడుతూ ఉంటారు. ఎటువంటి వాతావరణంలో ఈ పంట ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది, ఏ వాతావరణంలో మంచి నాణ్యమైన దిగుబడులు తీసుకోవచ్చు అన్న అంశాన్ని గమనించినట్లయితే, ఈ పంట యొక్క ఎదుగుదల 12 గంటల పగటి సమయం ఉన్నట్లయితే అధికంగా ఉంటుంది. 20 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత చాలా వరకు అవసరం. వర్షాధార పంటగా ఈ పంటను సాగు చేస్తే 500 నుంచి 750 మిల్లీలీటర్ల వర్షపాతం సమానంగా విస్తరించి పూత మరియు గింజకట్టు దశలో అధిక వర్షపాతం లేనట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు. నీటిపారుదల క్రింద ఈ పంటను సంవత్సరం పొడవునా పండించుకోవచ్చు. అయితే పంట విత్తేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, పూత మరియు గింజలు తయారయ్యే దశలో పంట దీర్ఘకాల వర్షంతో గాని లేదా పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ గాని ఉండకుండా చూసుకోవాలి.

రబీ మరియు వేసవులు విత్తిన పంట ఖరీఫ్ కంటే అధిక దిగుబడినిస్తుంది. అటు తెగులను ఇటు వర్షాభావ పరిస్థితులను తట్టుకొని మంచి దిగుబడినిచ్చే రకాలను మనము ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ ప్రొద్దుతిరుగుడులో నాణ్యమైన రకాలను గమనించినట్లయితే ఎన్డీఎస్హెచ్ 1012, ఎన్డీఎస్హెచ్ 1, డిఆర్ఎస్హెచ్ 1, కేబీఎస్హెచ్ 44 ఈ రకాలు ఎక్కువగా సాగుబడిలో ఉన్నాయి. నాణ్యతా పరంగా దిగుబడి పరంగా ఒక్కొక్క రకాన్ని గమనించినట్లయితే ఎన్డీఎస్హెచ్

200 కిలోలు ఒక హెక్టారుకు దిగుబడినిచ్చే అవకాశం ఉంది. నూనె శాతం గమనించినట్లయితే సుమారుగా 42 నుంచి 45% వరకు ఉంటుంది. నూనె శాతం ఈ రకంలో ఎక్కువగా లభించే అవకాశం ఉంది. ఇకపోతే KBSH 44 ఈ రకాన్ని గమనించినట్లయితే సుమారు 90 నుంచి 95 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 1400 నుంచి 1600 కిలోలు ఒక హెక్టారుకు మనం తీసుకునే అవకాశం ఉంది. నూనె శాతం 36 నుంచి 38 వరకు ఉండే అవకాశం ఉంది. ఈ రకం బూజు తెగులను ఎక్కువగా తట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది. విత్తే సమయాన్ని గమనించినట్లయితే ప్రొద్దుతిరుగుడును ఖరీఫ్లో తేలికపాటి నెలల్లో జూన్ మరియు జూలై మాసాల్లో వేసుకోవచ్చు. బరువు నెలల్లో అయితే ఆగస్టు 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు. రబీలో వేసుకునేటట్లయితే నవంబర్-డిసెంబర్ మాసాల్లో వేసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అదే వేసవి పంటగా నీటిపారుదల కింద వేసుకునేటట్లయితే జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షం వరకు విత్తుకోవచ్చు. చాలామంది వరి తర్వాత ప్రొద్దుతిరుగుడు వేసుకునే పక్షంలో డిసెంబర్ ఆఖరి వారం నుండి జనవరి 1వ వారం వరకు విత్తుకోవచ్చు. పంట వేసే సమయం కూడా నూనెలో నాణ్యతను పెంచుతుంది. పువ్వు వికసించే మరియు విత్తనం గట్టిపడే సమయంలో ఎక్కువ పగలు అంటే 12 గంటలు సూర్యరశ్మి ఉన్నట్లయితే నూనె శాతం ఎక్కువగా వస్తుంది. ఎంత నాణ్యమైన మేలుజాతి రకాలైన విత్తనాలను ఎంపిక చేసుకుని తెచ్చుకున్నా కూడా నేలలు అనుకూలంగా లేకపోతే గణనీయమైన దిగుబడులు సాధించడం అసాధ్యం. కాబట్టి ఈ ప్రొద్దుతిరుగుడు పంటకు ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయి, సాగులో మంచి దిగుబడులు సాధించాలంటే ఎటువంటి నేలల్లో వేసుకోవాలి ఇత్యాది అంశాలు రైతాంగం ఖచ్చితంగా తెలుసుకోవాలి. పంట సాగుకు అనువైన నేలలు విషయాన్ని గమనించినట్లయితే నీరు నిల్వ ఉండని తటస్థ భూములైన ఎర్ర, చల్క, ఇసుక, రేగడి మరియు ఒండ్రు నేలలు దీని సాగుకు చాలా వరకు శ్రేష్టం. ఉదజని సూచిక 6.5 నుంచి 8.0 మధ్య ఉన్న నేలలు ఈ పంట సాగుకు అనుకూలమైనవిగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఒండ్రు నేలల కన్నా ఇసుక పరిమాణం తగినంత ఉన్న నేలలు ఈ పంట సాగుకు అనుకూలమైనవి. భూసారం కన్నా మురుగునీరు పోయే వసతి అధిక ప్రాధాన్యమైనది. ఈ పంట అధిక తేమను తట్టుకోలేదు కనుక లోతట్టు మరియు సముద్ర తీర ప్రాంతాల్లో సాగు చేయరాదు. వర్షాధారంగా పండించుటకు బరువు నేలలు అనుకూలమైనవి. నీటి వసతి ఉన్నట్లయితే తేలిక నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఆమ్ల, చౌడు మరియు మురుగునీరు వసతి లేని నేలలు ఈ పంట సాగుకు పనికిరావు. అంతరపంటల విషయానికొస్తే దీనిని ఏకపంటగాను లేదా వేరుశెనగ ప్లస్ ప్రొద్దుతిరుగుడు 4:2 నిష్పత్తిలోను, కంది ప్లస్ ప్రొద్దుతిరుగుడు 1:2 నిష్పత్తిలో అంతరపంటలుగా ఈ పైలను వేసుకోవచ్చు. రైతాంగం పంట మార్పిడిపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పంట మార్పిడి అనేది చాలా వరకు పెట్టుబడిని తగ్గించే అవకాశం ఉంది. చిరుధాన్యాలు అంటే కొర్ర, జొన్న, సజ్జ, అపరాలు అంటే కంది, శనగ, మినుము, వేరుశెనగ మొదలగు పంటలతో అప్పుడప్పుడు పంట మార్పిడి చేసుకుని ఈ ప్రొద్దుతిరుగుడును సాగు చేసుకోవాలి. పంట మార్పిడి చేయకపోతే దిగుబడి చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా పంటకు చీడపీడలు కూడా ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఖచ్చితంగా పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలి. నేల తయారీ కూడా చాలా వరకు జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూమిని 3 నుంచి 4 సార్లు బాగా దున్ని మెత్తటి దుక్కిని తయారు చేసుకోవాలి. బరువు నేలలో 1-2 సార్లు కలే దున్నిన తర్వాత చదును చేసి ఆ తర్వాత విత్తుకున్నట్లయితే పంట నాణ్యంగా పెరిగేదానికి అవకాశం ఉంది. విత్తనం మోతాదు విషయానికొస్తే సరైన మోతాదును అనుసరించి వేసుకున్నట్లయితే ఒత్తు మొక్కల ప్రభావం ఎక్కువగా ఉండదు. కాబట్టి 1 ఎకరాకు ఎంత విత్తనం సరిపోతుంది అన్న అంశాన్ని గమనించి విత్తుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. 1 ఎకరాకు చూసుకున్నట్లయితే 2 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే విత్తుకునేటప్పుడు కిలో విత్తనానికి 1 లీటర్ చొప్పున మంచినీటిలో 14 గంటల సేపు 2 కిలోలను 2 లీటర్ల నీటిలో నానబెట్టి నీడలో ఆరబెట్టి ఆ తర్వాత విత్తుకున్నట్లయితే మొలక శాతం బాగా పెరిగే అవకాశం ఉంది. ఏ పంటలో అయినా చీడపీడలు రాకుండా ఉండాలి అంటే ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విత్తన శుద్ధి విషయానికొస్తే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణకు క్వింటాల్ అనే మందులను 2 గ్రాములు కిలో విత్తనానికి వాడి విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్రోసిస్ వైరస్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి థయోమిదాక్సమ్ 4 గ్రాముల మందును లేదా 5 గ్రాముల ఇమిడాక్లోఫ్లిడ్ అనే మందుతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ప్రాథమికంగా వచ్చేటువంటి తెగులను చాలా వరకు అరికట్టుకునేదానికి అవకాశం ఉంది. విత్తన మోతాదు విషయంలో జాగ్రత్తలు పాటించి విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే దూరాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లయితే ఒత్తు మొక్కలు పడకుండా పలుచగా పడి మొక్క నాణ్యంగా పెరగడమే కాకుండా

0: దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది. మొక్కల పెరుగుదల సమయంలో పోషకాల పోటీతత్వం అనేది తగ్గుతూ ఉంటుంది. సరియైన మొక్కల సాంద్రతను పొలములో పొందగలిగినట్లయితే మొక్కకు కావలసిన సూక్ష్మ వాతావరణాన్ని అందించి మొక్కల ఎదుగుదలలో ఆరోగ్యకరమైన పోటీని కల్పించి అధిక దిగుబడిని పొందవచ్చు. తేలిక నేలల్లో వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 నుంచి 25 సెంటీమీటర్లు ఉండేటట్లుగా చూసుకోవాలి. అదే బరువు నేలల్లో వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు ఉండేటట్లుగా చూసుకోవాలి. కుదురుకు 2-3 విత్తనాలు నాటుకోవాలి. ఒత్తు మొక్కలను ఎప్పటికప్పుడు గమనించి మొక్కలు మొలిచిన తర్వాత ఒత్తు మొక్కలను విధిగా తీసేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విత్తనం మొలకెత్తిన 10-15 రోజుల తర్వాత కుదురుకు ఆరోగ్యవంతమైన ఒక మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తీసివేయాలి. ఈ విధంగా చేయడం వలన మొక్కల మధ్య నీరు మరియు పోషకాల కోసం పోటీ తగ్గి పువ్వు పరిమాణం పెరిగి అధిక దిగుబడి పొందుటకు దోహదపడుతుంది. ఇక ఏ పంటలైనా మంచి దిగుబడులు తీసుకోవాలి అంటే ఆ పంటకు తగినంత పోషకాలు కూడా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎరువుల విషయానికొస్తే ఎకరాకు 3 టన్నుల చివికిన పశువుల ఎరువును విత్తే 2-3 వారాల ముందు వేసుకోవాలి. బాగా భూమిలో కలియదున్నాలి. భూసార పరీక్ష ఆధారంగా సిఫారసు చేయబడిన మోతాదులో పోషకాలు కూడా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మధ్యస్థం నుంచి అధికంగా ఉన్న నేలల్లో భాస్వరం వేయకపోయినా దిగుబడులు ఏమాత్రం తగ్గవు. ఈ విషయాన్ని రైతాంగం గమనించాలి. నత్రజని మొదటి దఫా విత్తేటప్పుడు 50%, తరువాత 2వ దఫాగా విత్తిన 30 రోజుల తర్వాత మొగ్గ తొడిగే దశలో 25% అంటే 13 కిలోల యూరియా, 3వ దఫాగా 50 రోజుల తర్వాత పువ్వు వికసించే దశలో 25%.
1: మీరింతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో పొద్దుతిరుగుడు సాగు వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలీజ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో అంబేద్కర్ కళావేదికను ఈరోజు ప్రారంభిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ఈరోజు శంకుస్థాపన చేస్తారు. దేశంలోనే 11-1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నదీ పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈరోజు పర్యటించనున్నారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించనున్నారు. 85 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో దీన్ని నిర్మించారు. అక్కడే నిర్వహించనున్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సదస్సు 2026ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. గోదావరి నది పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఉదయం పుష్కరాల రేవు నుంచి కోటిలింగాల ఘాట్ వరకు బోట్లో ప్రయాణిస్తూ గోదావరి తీర ప్రాంతాలను, వివిధ ఘాట్లను పరిశీలించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జల కాలుష్యానికి కారణమవుతున్న గోదావరి నదీ ప్రాంతాలు, నల్లా కాలువ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని పేర్కొన్నారు. సమావేశంలో పుష్కరాల ఏర్పాట్ల పురోగతి, గోదావరి నది కాలుష్య నియంత్రణ చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో ఉప ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చింతపల్లిపాడు గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును కేంద్ర గ్రామీణాభివృద్ధి

0: ఇది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చింతపల్లిపాడు గ్రామంలో 70 మందికి పైగా క్యాన్సర్ బాధితులు ఉన్న అంశంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశంలోనే లెవెల్1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో లెవెల్1 క్యాన్సర్ సెంటర్ ఉన్నటువంటి హాస్పిటల్ ఏవీ లేదు. ఆ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో 120 బెడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 120 బెడ్లు యాడ్ చేస్తా ఉన్నాం. ఆ హాస్పిటల్ కూడా కంప్లీట్ అవ్వకపోతుంది. ఇంకో 2 నెలలు అది శంకుస్థాపన చేస్తే ఈ ప్రాంతంలో దురదృష్టవశాత్తు ఎవరికన్నా వస్తే మిమ్మల్ని అందరినీ ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం, ఈ గుంటూరు ప్రాంత ప్రతినిధులు ఉన్నారు అన్న సంగతి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి మహిళా వారోత్సవాలు నిర్వహించనున్నారు. మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. ఈ నెల 31 వరకు నిర్వహించే వారోత్సవాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. వారం రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో గ్రామ మండల స్థాయిలో ఇందిరా మహిళా శక్తి భవనాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపనలు, మహిళల భద్రత చట్టాలపై అవగాహన కల్పించడం, సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపన, అమ్మ మాట అంగన్వాడీ బాట తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. రైతులను ఆదుకునేందుకు మార్క్ఫెడ్ ద్వారా 2,04,000 టన్నుల మొక్కజొన్న పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కెఆర్ నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో రైతులు, పౌల్ట్రీ, ఉద్యాన ఆక్వారంగాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ అంశాలపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో మంత్రి దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేకుండా సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కొబ్బరి రైతులకు మార్కెటింగ్ అవకాశాలు పెంచాలని, ఆక్వారంగ సమస్యలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ ఉష్ణోగ్రతల ప్రభావంతో పౌల్ట్రీ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రానున్న 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈరోజు 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. తెలంగాణలో ఈరోజు పలు జిల్లాల్లో వడగాల్పులతో పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో 5 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తున్నట్టు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఒక కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని 53 లక్షల నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం, ఇది మన ప్రభుత్వాన్ని ప్రతి మహిళకి మీరు గట్టిగా వాదించి చెప్పగలిగిన ధైర్యాన్ని ఈరోజు మీకు ఇచ్చాం. ప్రతి కుటుంబానికి కూడా ఇందిరమ్మ బీమా పథకాన్ని, 5 లక్షల రూపాయల పథకాన్ని జూన్ 2 తారీఖు నుంచి మొదలు పెట్టబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి రూపాయి రూపాయి పోగేసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చి ఈరోజు అమలు చేస్తా ఉన్నాం.
0: జనగణనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న తొలిదశ ఇళ్ల గణన ప్రక్రియను డిప్యూటీ రిజిస్టార్ ఆఫ్ సెన్సెస్ వేలేనమూర్తి పరిశీలించారు. నగరంలోని మధురవాడ జోన్లో నిన్న పర్యటించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇళ్ల గణనను పరిశీలించి మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జనగణన కార్యక్రమం నాణ్యతతో వేగవంతంగా నిర్వహిస్తున్నందుకు అధికారులను అభినందించారు. జనగణనలో ఏ ఒక్క ఇంటిని మినహాయించకుండా నమోదు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనలో జనగణన కీలకమని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

0: రెండోసారి నుంచి మొదలు పెట్టబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి రూపాయి రూపాయి పోగేసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చి ఈరోజు అమలు చేస్తా ఉన్నాం.
1: జనగణనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న తొలిదశ ఇళ్ల గణన ప్రక్రియను డిప్యూటీ రిజిస్టార్ ఆఫ్ సెన్సెస్ వేలియన్ మూర్తి పరిశీలించారు. నగరంలోని మధురవాడ జోన్లో నిన్న పర్యటించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇళ్ల గణనను పరిశీలించి మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జనగణన కార్యక్రమం నాణ్యతతో వేగవంతంగా నిర్వహిస్తున్నందుకు అధికారులను అభినందించారు. జనగణనలో ఏ ఒక్క ఇంటిని మినహాయించకుండా నమోదు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనలో జనగణన కీలకమని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఐపీఎల్ 2026 చివరి లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 30 తేడాతో ముంబై ఇండియన్స్పై గెలిచి టాప్ ఫోర్లో చోటు తగ్గించుకుంది. ముంబై వాంకడే స్టేడియంలో నిన్న జరిగిన ఈ మ్యాచ్లో మొదట రాజస్థాన్ రాయల్స్ 8 205 చేసింది. ముంబై ఇండియన్స్ 20 175 చేసింది. అదేవిధంగా కోల్కతాలో నిన్న జరిగిన ఈ సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 5 నష్టానికి 203 చేసింది. లక్ష్య ఛేదనలో కోల్కతా నైట్ రైడర్స్ 18.4 ఆల్అవుట్ అయింది. ప్రపంచ థైరాయిడ్ నివారణ దినం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి సంబంధిత సమస్యలపై అవగాహన లేని కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. థైరాయిడ్ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మే 25వ తేదీ ప్రపంచ థైరాయిడ్ నివారణ దినంగా పాటిస్తున్నారు. థైరాయిడ్ గ్రంథి నిర్ణీత మోతాదు కంటే తక్కువగా హార్మోన్ విడుదల చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీన్నే హైపోథైరాయిడిజంగా వ్యవహరిస్తారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో అంబేద్కర్ కళావేదికను ఈరోజు ప్రారంభిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ఈరోజు శంకుస్థాపన చేస్తారు. దేశంలోనే లెవెల్ 1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నది పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు మేం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 7 దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన భారత స్వాతంత్ర సమరయోధుడు రాస్ బిహారీ బోస్ గారి జయంతి సందర్భంగా వారి గురించిన వివరాలు వింటారు. అనంతరం శ్రీ మద్దిరాల శ్రీనివాసులు గారి స్వీయ కవితలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ప్రముఖ నటుడు కార్తీ గారి పుట్టినరోజు సందర్భంగా వారి గురించిన సినీ జీవిత విశేషాలు వింటూ వారు నటించిన చిత్రాల్లోంచి గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎం మనోహర్. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన పదార్థాల గురించి శ్రీమతి కె శ్రీలత గారు అందించే వివరాలు వింటారు. అనంతరం ప్రాచీన సాహిత్యంలో గ్రీష్మ ఋతువు వర్ణన

అంశం గురించి డి శారదాదేవి గారి ప్రసంగం వింటారు. 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1 గంట 20 నిమిషాలకు ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక ఈ సాయంత్రం ప్రసారంలో భాగంగా సాయంత్రం 5 గంటలకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2025 సంవత్సరం పద్మ అవార్డులను ప్రదానం ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. సాయంత్రం 6 గంటలకు హిందీలోను 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6 గంటల 30 నిమిషాలకు ప్రసార విశేషాలు వింటారు. 6 గంటల 35 నిమిషాలకు అన్నమాచార్య కీర్తనలు వేదవ్యాస్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వింటారు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జామ సాగులో యాజమాన్యం సస్యరక్షణ ఈ అంశం గురించి ఒంగోలు ఉద్యాన శాఖ అధికారిణి శ్రీమతి డి సంధ్య గారు అందించే వివరాలు వింటారు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన అంశం క్రీడావలోకనం వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష. 8 గంటల 15 నిమిషాలకు 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8 గంటల 40 నిమిషాలకు చిత్రమంజరి సినీ గీతాలు వింటారు. 9 గంటలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్. 9 గంటల 30 నిమిషాలకు పాటకు వేలాయిరా వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినే కార్యక్రమం ప్రసారమవుతుంది. 10 గంటలకు క్లాసికల్ మ్యూజిక్ విజయవాడ కేంద్రం నుండి రిలే. 11 గంటలకు హిందీలోను 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 2026 సంవత్సరపు పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్ అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2026 సంవత్సరపు పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలు అందజేస్తారు. అసాధారణ

0: విశిష్ట సేవలకు పద్మవిభూషణ్, ఉన్నత శ్రేణి విశిష్ట సేవలకు పద్మభూషణ్, ఏ రంగంలోనైనా విశిష్ట సేవలు అందించినందుకు పద్మశ్రీ అవార్డులను బహూకరిస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్ అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రమూ సహించేది లేదని, ఇరుదేశాల మధ్య ఉగ్రవాద నిరోధక సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నష్టాల నుంచి రక్షించడం, ప్రపంచానికి మరిన్ని మెరుగైన ప్రత్యామ్నాయాలు అందించడంలో ఇరుదేశాలకు సమాన ఆసక్తులున్నాయని చెప్పారు. అనేక అంశాల్లో ఉన్న పరస్పర అవగాహన వల్ల ఇరుదేశాలు పలు రంగాల్లో సమర్థవంతమైన వ్యూహాత్మక భాగస్వాములుగా ఎదిగాయని విదేశాంగ మంత్రి చెప్పారు.
1: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcome the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
0: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన ప్రస్తుత కాలంలో భారత్ అమెరికా సంబంధాల ప్రాముఖ్యతను చాటుతోంది. నిన్న న్యూఢిల్లీలోని భారత మంటపంలో అమెరికా 257వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన ప్రాణ స్నేహితుడిగా అభివర్ణించారు. మోదీకి తాను పెద్ద అభిమానిని అన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటనలో ఉన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రూబియో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత నిన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్లతో విడివిడిగా సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఫాల్తా అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేబాంక్షు పాండా 1,09,000 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. పాండా తన సమీప సిపిఐఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మిపై విజయం సాధించారు. ఈ విజయంతో తృణమూల్ కాంగ్రెస్ అజేయ కోటగా ఉన్న ఫాల్తా స్థానాన్ని బీజేపీ తన వశం చేసుకుంది. ఈ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఏకంగా 4వ స్థానానికి పడిపోయారు. ఫాల్తా అసెంబ్లీ రీపోలింగ్లో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి దేబాంక్షు పాండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం పశ్చిమ బెంగాల్ ప్రజలకు బీజేపీపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. నదిలో నత్తగుల్లలు సేకరిస్తున్న సమయంలో నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో వారంతా కొట్టుకుపోయారు. రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిందని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో సిరాలి గ్రామానికి చెందిన సుమారు 14 మంది నత్తగుల్లల సేకరణ కోసం నదిలోకి దిగారు. ప్రవాహం ఉధృతికి కొందరు కొట్టుకుపోతుండగా వారిని రక్షించడానికి మిగతా వారు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చిక్కుకున్న వారిలో 3 రక్షించగా గల్లంతైన మరో 3 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘోర ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ నది ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే వార్త తనను ఎంతగానో కలిచివేసిందని రాష్ట్రపతి ముర్ము ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా మృతుల కుటుంబాలకు తన

0: గాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందజేస్తామని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి పౌరస్మృతి పరిధి నుండి అన్ని గిరిజన సామాజిక వర్గాలను మినహాయించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జనజాతీయ సాంస్కృతిక సమాగమం సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, గిరిజనుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించామని, ఉమ్మడి పౌరస్మృతి వల్ల గిరిజనుల హక్కులకు ఎటువంటి భంగము వాటిల్లదని స్పష్టం చేశారు.
1: नरेंद्र मोदी जी ने एक प्रकार से जनजाति कल्याण को आगे बढ़ाने का काम किया है. मैं आज इस मंच से इस जनजाति महाकुंभ को कहना चाहता हूं और नरेंद्र मोदी जी ने उसको 1,50,000 करोड़ तक बढ़ाने का काम.
0: ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో కేవలం 163 పరుగులకే ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అంతకుముందు మధ్యాహ్నం వాంకడే స్టేడియంలో జరిగిన మరొక మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. మధ్య వాయువ్య భారత్లోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు సాధారణ జనజీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు, పగటిపూట విపరీతమైన వేడి ఉండడం వల్ల ప్రజలు మధ్యాహ్నం వేళ్లలో ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. ప్రజలు తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవాలని, మధ్యాహ్నం నుండి సాయంత్రంలోపు నేరుగా ఎండలోకి వెళ్లకూడదని, అలాగే పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలున్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య అధికారులు సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2026 సంవత్సరపు పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్, అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన భారత స్వాతంత్ర సమరయోధుడు రాస్ బిహారీ బోస్ గారి జయంతి సందర్భంగా వారి గురించిన వివరాలు వింటారు. అనంతరం శ్రీ మద్దిరాల శ్రీనివాసులు గారి స్వీయ కవితలు వింటారు. ముందుగా వినండి భారత స్వాతంత్ర సమరయోధుడు రాస్ బిహారీ బోస్ గారి జయంతి సందర్భంగా నేటి మాట శీర్షికన వారి గురించిన కొన్ని వివరాలు. రాస్ బిహారీ బోస్ భారత స్వాతంత్ర సమరయోధుల్లో ప్రముఖమైన వ్యక్తి. ఆయన 1886 May 25 పశ్చిమ బెంగాల్లోని సుబల్దహ అనే గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచే దేశభక్తి భావాలు కలిగిన వ్యక్తిగా ఉండేవారు. రాస్ బిహారీ బోస్

గారి తాత మరియు వారి గురువు బక్కేశ్వర్ చెప్పిన కథలు ఆ సమయంలో బ్రిటిష్ పాలన చూసి స్వాతంత్ర సమరం వైపు ఆకర్షితులయ్యారు. వీరు చదువుకున్న డూప్లెక్స్ కళాశాల నుంచి వీరి విప్లవ రాజకీయాలు ఉద్యమాల వైపు పయనం మొదలుపెట్టారు. 1912 బ్రిటిష్ వైస్రాయ్పై జరిగిన దాడిలో కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేయడానికి ప్రయత్నించింది. 1915 భారతదేశంలో తిరుగుబాటును ప్రేరేపించే గద్దర్ తిరుగుబాటులో ప్రముఖమైన వ్యక్తుల్లో ఒకరుగా మారారు. సైన్యంలో చొరబడటానికి పరీక్షించబడిన గద్దర్ వాసులకు అనేక కంటోన్మెంట్లను పంపారు. ఆ సమయంలో బ్రిటిష్ గూఢచార సంస్థ నుంచి తప్పించుకుని జపాన్ చేరుకున్నారు. 1915 నుండి 1918 వరకు మారుపేర్లతో పాన్ ఏషియన్ సమూహాల వద్ద ఆశ్రయం పొందారు. 1923 జపనీస్ పౌరసత్వం పొంది పాత్రికేయుడుగా రచయితగా జీవించారు. భారత విప్లవకారులకు అండగా నిలబడాలని జపాన్ అధికారులను ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారు. 1942 March 28-30 తేదీల్లో భారత స్వాతంత్రం కోసం ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయాలనే తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. సుభాష్ చంద్రబోస్ గారి సారథ్యంలో ఇండియన్ నేషనల్ ఆర్మీని వ్యవస్థీకరించడంలో కీలక పాత్ర పోషించారు. దీనినే ఆజాద్ హింద్ ఫౌజ్ అని కూడా పిలుస్తారు. రాజ్ బిహారీ బోస్ గారు భారత స్వాతంత్ర ఉద్యమాన్ని దేశ సరిహద్దులు దాటి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప విప్లవకారుడు. 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కి వ్యతిరేకంగా ఆజాద్ హింద్కు మద్దతిచ్చారు. మలయా బర్మా యుద్ధ సమయాలలో జపనీయులచే పట్టుబడిన భారతీయ యుద్ధ ఖైదీలను బీహారీ బోస్ గారు ఇండియన్ నేషనల్ ఆర్మీలో సైనికులుగా మారమని ప్రోత్సహించారు. ఆజాద్ హింద్ ఉద్యమానికి జెండాను ఎంపిక చేసి జెండాను అధికారాన్ని సుభాష్ చంద్రబోస్కు అప్పగించారు. రాజ్బిహారీ బోస్ గారు సంస్థాగత నిర్మాణంలో భాగస్వాములుగా ఉండిపోయారు. 1945 క్షయవ్యాధితో ఆయన మరణించడానికి ముందు జపనీస్ ప్రభుత్వం ఆయనని ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ గోల్డ్ అండ్ సిల్వర్ స్టార్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. జపనీస్ భాషలో 18 50 వ్యాసాలు రాశారు. అదే సమయంలో భారత దుస్థితిపై అవగాహన కల్పించడానికి జపాన్ అంతటా ఉపన్యాసాలు ఇచ్చారు. భారత స్వాతంత్ర సమరంలో విశేష సేవలందించిన మహనీయుడు రాజ్బిహారీ బోస్. రాజ్బిహారీ బోస్ గారి త్యాగం, ధైర్యం, దేశభక్తి ప్రతి భారతీయుడికి ఆదర్శం. ఈరోజు వారి జయంతి సందర్భంగా వారి గురించిన కొన్ని వివరాలు నేటి మాట శీర్షిక ద్వారా విన్నారు. కార్యక్రమంలో ఉదయకిరణాలు కార్యక్రమంలో ప్రకటనలు వింటారు.

0: అమ్మలారా అయ్యలారా సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండహో, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బీఐ అంటోంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
3: ముఖాన్ మొటిమలా
4: సై బాల్,
3: గజ్జా బబ్బలా
4: సై బాల్,
3: నడువుల కామరా
4: సై బాల్,
3: వరద పుల్లా
4: సై బాల్.
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: మద్దిరాల శ్రీనివాసులు గారి స్వీయ కవితలు.
3: దగ సతతము వెన్నును దట్టున్ భుజమున చెయ్యేసి నడుచు విజయమునందగ సతతము వెన్నును దట్టున్ నిజమగు మిత్రుడు వంకక నిజాయితీ కద్దముగను నిజమగు మిత్రుడు బొంకక నిజాయితీ కద్దముగను నిలబడునెపుడున్ సరదా మాటలు చెప్పును సరదా మాటలు చెప్పును మరి బాధలు గన్ననాడు మననోదార్చున్ సరదా మాటలు చెప్పును మరి బాధలు గన్ననాడు మననోదార్చున్ సరి వ్యక్తిత్వమును గని సరి వ్యక్తిత్వమును గని సిరితో పనిలేక సరి వ్యక్తిత్వమును గని సిరితో పనిలేక మనకు సేముషిగోరున్ సరి వ్యక్తిత్వమును గని సిరితో పనిలేక మనకు సేముషిగోరున్ మనకెదురుగా మన చెడులను కనపడవేలెత్తి చూపి నిజమైన స్నేహితుడనేవాడు మనకెదురుగా మన చెడులను కనపడ వేలెత్తి చూపి గర్హించుచు చెడులను కనపడ వేలెత్తి చూపి గర్హించుచు మంచిని పరులెదుటను చెప్పుచు మంచిని పరులెదుటను చెప్పుచు ఘనముగా ఆనందపడెడు ఘనుడే హితుడౌ మనకెదురుగా మన చెడులను కనపడ వేలెత్తి చూపి గర్హించుచు మంచిని పరులెదుటను చెప్పుచు ఘనముగా ఆనందపడెడు ఘనుడే హితుడౌ మనిషికి ముందొక మాటను అతనికి వెనుక మరొక మాట మనిషికి ముందొక మాటను అతనికి వెనుక మరొక మాట తలపనివాడై అనుక్షణము నమ్మకముగా అనుక్షణము నమ్మకముగా మనసున నిలిచేటివాడు మనహితుడెప్పుడున్ మనిషికి ముందొక మాటను అతనికి వెనుక మరొక మాట తలపనివాడై అనుక్షణము నమ్మకముగా మనసున నిలిచేటివాడు మనహితుడెప్పుడున్. చద్ది మూటలు. అబ్దుల్ కలాము చెప్పెను అబ్దుల్ కలాము చెప్పెను స్తబ్దుగా కూర్చొనుట కంటే స్తబ్దుగా కూర్చొనుట కంటే చక్కగా పనులన్ లబ్ధము లెక్కింపకను లబ్ధము లెక్కింపకను స్వలబ్ధమును ఆశింపబోక శ్రభజేయమని. అబ్దుల్ కలాము చెప్పెను స్తబ్దుగా కూర్చొనుట కంటే చక్కగా పనులను లబ్ధము లెక్కింపకను స్వలబ్ధము నాశింపబోక శ్రమజేయమని. మనసున సంకల్పగనము గన మనసున సంకల్పబలము గన మెండుగనున్నవారు మనసున సంకల్పబలము గన మెండుగనున్నవారు క్రమశిక్షణతో పనులనుకూలముగాంచెదరని మనసున సంకల్ప

ప్రేమను నిత్యము కన, ప్రేమను నిత్యము మనసున నింపుకొని, ప్రేమను నిత్యము మనసున నింపుకొని చూపు మాటలలోనను ఘనమగు కోపము గల్గిన ఘనము

మను నిత్యము మనసున నింపుకొని చూపు మాటలలోనన్ ఘనమగు కోపము గల్గిన వినిపింపు మాటనని రవీంద్రుడు బల్కెన్. మనకు లేని గొప్ప ఘనముగా పరులకున్, మనకు లేని గొప్ప ఘనముగా పరులకున్, డప్పు వేసి చెప్ప తప్పగు మనకున్న గొప్ప పోవునన్నాని. మనకు లేని గొప్ప ఘనముగా పరులకున్, డప్పు వేసి చెప్ప తప్పగు మనకున్న గొప్ప పోవునన్నాని. గౌతమ బుద్ధుడిట్లు ధరణి బోధ చేసే.

విజయమన్నది ధరనిన్ చిందించిన చెమటయే నీకందించగలదని పల్కెను అవనిని శ్రీ శ్రీ. చిందించిన కన్నీరది అందించగబోదు విజయమన్నది ధరనిన్ చిందించిన చెమటయ నీకందించగలదని పల్కే అవనిని శ్రీ శ్రీ. సుగుణాలు క్రమశిక్షణ చీమనుగనీ

సుగుణాలను తమ గురువుల నుండి నేర్వదగురాధరని క్రమశిక్షణ చీమనుగని క్షమ

గొనగని కుజయము పరుల చెప్పు మాట పరులు చెప్పు మాట పరికించి నిజమెంచు పరులనెప్పుడు తప్పు పట్టకెప్పుడు పరులు చెప్పు మాట పరికించి నిజమెంచు పరులనెప్పుడు తప్పు పట్టకెప్పుడు నమ్మకంబునైనను మంచినైన గాని ఎదుటివారిలో ఆశించనెప్పుడైనా నమ్మకంబునైనను మంచినైన గాని ఎదుటివారిలో ఆశించనెప్పుడైనా మొదలుపెట్టుము నీ నుండి ముందుగాను మొదలుపెట్టుము నీ నుండి ముందుగాను ఫలితముండగలదు జగము భవ్యమౌను ఇష్టముతో పనిచేయుము కష్టమదంతటిది అయిన కనిపింపకుమీ ఇష్టముతో పనిచేయుము కష్టమదంతటిది అయిన కనిపింపకుమీ స్పష్టముగా చేసిన పని స్పష్టముగా చేసిన పని స్పష్టీకరణము చేయ చక్కగనుండు ఇష్టముతో పనిచేయుము కష్టమదంతటిది అయిన కనిపింపకుమీ స్పష్టముగా చేసిన పని స్పష్టీకరణము చేయ చక్కగనుండు ఏ విషయములోనైనను ఎంతమందినైనా సలహాల బొందుము

గదా మనమెప్పుడు తీర్చలేము మాతృరుణంబున్. కోరిన కోర్కెల తీర్చుచు కోరిన కోర్కెల తీర్చుచు మారును పసివాడిలాగా మననాడించందారుని ప్రతి తండ్రి. కోరిన కోర్కెల తీర్చుచు మారును పసివాడిలాగా మననాడించం దారుని ప్రతి తండ్రి. సతము గోరును తన సంతు బెంచ గుణవంతులుగన్. తనకు ఆకలైన తినదెప్పుడును ముందు మన అమ్మ తనకు ఆకలైన తినదెప్పుడును ముందు బిడ్డకు తినబెట్టు ప్రేమతోడా. తన కాకలైన తినదెప్పుడును ముందు బిడ్డకు తినబెట్టు ప్రేమతోడా. మొదటి గురువుగాను చదువెంత నేర్పును అమ్మ దైవమునకు అంతరాత్మ. మొదటి గురువుగాను చదువెంత నేర్పును అమ్మ దైవమునకు అంతరాత్మ. పిల్లలకు మంచి భవిష్యత్తు పెంచదలచి పిల్లలకు మంచి భవిష్యత్తు పెంచదలచి కష్టమెంతయైనా భరించు నిష్టముగను. ధనము సంపదలను గూర్చధరణిలోన తండ్రి సతతంబు వారికై త్యాగమెంచు. పిల్లలకు మంచి భవిష్యత్తు పెంచదలచి కష్టమెంతయైనా భరించు నిష్టముగను. ధనము సంపదలను గూర్చధరణిలోన తండ్రి సతతంబు వారికై త్యాగమెంచు. కాబట్టి తల్లి

కళ్ళని పించవదలి హితమెల్లయుణాచరను జేయ మేలౌనెపుడున్. సాహిత్య పఠనము. శతక సాహిత్యమెపుడు సతతము విలువలను బెంచు సత్యహితంబౌ. శతకపు సాహిత్యమెపుడు సతతము విలువలను బెంచు సత్యహితంబౌ. బ్రతుకునకనుభవసారము హితులను గూర్పంగ తోడ్పడెప్పుడు ఘనము. పుస్తక పఠనము సతతము మస్తక పరిణతిని బెంచు మాన్యత గూర్చున్. పుస్తక పఠనము సతతము మస్తక పరిణతిని బెంచు మాన్యత గూర్చున్. విస్తరణ

ఎంబున్. ఈ సాహిత్య పఠనం అనేది వివిధ భాషలు నేర్వంగ వేదికౌను, వివిధ భాషలు నేర్వంగ వేదికౌను, పలువురును మెచ్చురీతిన బ్రతుకునిచ్చు, పలువురును మెచ్చురీతిన బ్రతుకునిచ్చు, సులువుగా పనులన్నీయు బంద సూక్ష్మమౌను, సులువుగా పనులన్నీయు బంద సూక్ష్మమౌను, పనులనుల్లాసముగ జేయ పటిమనిచ్చు. ఇంకా మనుషుల తత్వము నేర్పును, మనుషుల తత్వము నేర్పును, మనసులు గెలుచుటను నేర్పు మంచితనంబున్. మనుషుల తత్వము నేర్పును, మనసు

మీరింత వరకు ఉదయకిరణాలు కార్యక్రమంలో శ్రీ మద్దిరాల శ్రీనివాసులు గారి స్వీయ కవితలు విన్నారు. ఉదయకిరణాలు కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ఓం నమో వెంకటేశాయ చిత్రం నుంచి శరత్ సంతోష్ని గానం చేసిన గీతాన్ని వింటారు. సంగీతం కీరవాణి.

కార్యక్రమంలో మరో సినీ భక్తి గీతం. తండేల్ చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి గానం, దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించిన గీతాన్ని వింటారు.

మీరింతవరకు ఉదయకిరణాలు కార్యక్రమంలో సినీ భక్తి గీతాలు విన్నారు. ఉదయకిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో తన సహజమైన నటనతో వైవిధ్యమైన పాత్రలతో భాషాభేదం లేకుండా అటు తమిళ ఇటు తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ప్రముఖ నటుడు, తెరపై ప్రతి పాత్రకు ప్రాణం పోసే అద్భుతమైన నటన ఆయన సొంతం. యువతకు ఎంతో ఇష్టం.

మైన స్టార్ కార్తీ పుట్టినరోజు సందర్భంగా వారి గురించిన సినీ జీవిత విశేషాలు వింటూ వారు నటించిన చిత్రాల్లోంచి గీతాలు విందాం. కార్తీ, వీరి పూర్తి పేరు కార్తీక్ శివకుమార్. ప్రముఖ తమిళ నటుడు శివకుమార్ గారి చిన్న కుమారుడు. 1977 మే 25న తమిళనాడులో జన్మించారు. చెన్నైలోని పద్మ శేషాద్రి బాలభవన్లో ఆంగ్లో ఇండియన్ స్కూల్లో చదువుకున్నారు. క్రిసెంట్ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. విదేశాల్లో ఉన్నత విద్య చదువుతున్న సమయంలో ఫిలిం మేకింగ్పై కోర్సులు చేస్తూ గ్రాఫిక్ డిజైనర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగాలనే నిర్ణయంతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం గారి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు. వీరి గురించి మరిన్ని వివరాలు వినే ముందు, నా పేరు శివ చిత్రం నుంచి యువన్ శంకర్ రాజా సంగీతం, గానం హరిచరణ్, సాహిత్యం సాహితి. ఈ చిత్రం నుంచి చక్కటి గీతాన్ని విన్న తర్వాత మరికొన్ని విశేషాలు విందాం.

మీరు వింటున్నారు భావలహరి మృదుమధుర గీతమంజరి. కార్యక్రమంలో చిన్న విరామం. ప్రకటనల అనంతరం మరికొన్ని విశేషాలు విందాం.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: భావల హరి కార్యక్రమంలో ప్రముఖ నటుడు కార్తీ గారి పుట్టినరోజు సందర్భంగా వారి గురించిన వివరాలు వింటున్నాం కదా. ప్రముఖ దర్శకుడు మణిరత్నం గారి దగ్గర సహాయ దర్శకుడుగా పనిచేస్తున్న సమయంలోనే వారి తండ్రి గారి ప్రోత్సాహంతో పరుత్తి వీరన్ చిత్రంతో తమిళ తెరకు పరిచయమయ్యారు. అదే చిత్రం తెలుగులో మల్లిగాడు పేరుతో రిలీజ్ అయింది. ఆ సినిమాలో నిర్లక్ష్యపు గ్రామ రౌడీగా కార్తీ పోషించిన పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కార్తీ నటించిన మొదటి చిత్రానికే తమిళంలో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. పరుత్తి వీరన్ నుండి నేటి పొన్నియన్ సెల్వం వరకు కార్తీక్ పోషించిన పాత్రలు ఎంతో వైవిధ్యభరితంగా ఉన్నాయి. వారి గురించి మరిన్ని విశేషాలు వినే ముందు శకుని చిత్రం నుంచి జీవి ప్రకాష్ సంగీతం అందించగా పాడినవారు శకుని చిత్రంలోంచి గీతాన్ని వింటారు.

మీరు వింటున్నారు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో కార్తీ గారి పుట్టినరోజు సందర్భంగా వారి గురించిన వివరాలు వింటున్నాం కదా. కార్తీ రాముడికి లక్ష్మణుడిలా, వాల్మీకి సుగ్రీవుడిలా, బలరాముడికి శ్రీకృష్ణుడిలా, సూర్యగారికి తమ్ముడిగా వెండితెరకు పరిచయమైన కార్తీ తన సహజ సిద్ధమైన నటనతో ప్రేక్షకులను ఉవ్విల్లూరించే ప్రతిభతో సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన తీరు ప్రశంసనీయం. రే ఎవర్రా మీరంతా అనే సింగిల్ డైలాగ్ తెలుగు ప్రేక్షకుల అందరి చూపు తన వైపు తిప్పుకునేలా చేశాడు కార్తీ. సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన యుగానికి ఒక్కడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. వీరి గురించి మరిన్ని విశేషాలు వినే ముందు యుగానికొక్కడు చిత్రం నుంచి సంగీతం రాహుల్ నంబియార్, సాహిత్యం భువనచంద్ర, పాడినవారు విజయ్ యేసుదాస్.

కార్తీ గారు నటించిన చిత్రాల్లో కార్తీ తమన్నా కాంబినేషన్లో వచ్చిన ఆవారా మంచి హిట్గా నిలిచింది. అక్కినేని నాగార్జునతో కలిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఊపిరి చిత్రంలో ఫ్రెండ్లీ బ్రదర్హుడ్ కంటెంట్తో ప్రేక్షకులను మెప్పించి క్లాసికల్ హిట్గా నిలిచింది. నా పేరు శివ, శకుని, కాశ్మోరా, ఖాకి, సుల్తాన్, ఖైదీ, చినబాబు, ఇలా ప్రతి అనువాద చిత్రానికి సొంతంగా డబ్బింగ్ చెప్పుకొని తెలుగులో మంచి మార్కెట్ను సంపాదించుకున్నారు. మణిరత్నం రత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వం చిత్రంలో అగ్రనటీనటులను సరసన నటించి మెప్పించారు. వీరి గురించి మరిన్ని విశేషాలు వినే ముందు ఆవారా చిత్రం నుంచి యువన్ శంకర్ రాజా సంగీతం, గానం బెన్ని, సాహిత్యం భువనచంద్ర. ఈ గీతాన్ని విన్న తర్వాత మరికొన్ని విశేషాలు విందాం.

వీరి గురించి మరిన్ని విశేషాలు వినే ముందు ఊపిరి చిత్రం నుంచి రంజిత్ సుచిత్ర గానం, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి. ఈ గీతాన్ని విన్న తర్వాత మరికొన్ని విశేషాలు విందాం.

0: మీరు ఇష్టపడే దేన్నైనా సాధించడానికి అపారమైన ధైర్యం కావాలి. అలాంటి ధైర్యంతోనే సినీ రంగంలో దిగాను అని ఈ రంగంలో కొనసాగడానికి కావలసిన అర్హతల కోసం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటాను అని చెప్పడం విశేషం. మరిన్ని మంచి చిత్రాలతో, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మరింత అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంచరి కార్యక్రమంలో కార్తీ గారి పుట్టినరోజు సందర్భంగా వారి గురించిన సినీ జీవిత విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ అభిషేక్ ముఖోపాధ్యాయ్. The headlines. President Draupadi Murmu to present Padma Awards at Rashtrapati Bhavan in New Delhi today. Union Home Minister Amit Shah says government has excluded all tribal communities from ambit of Uniform Civil Code. Petrol price hike by 2.61 rupees per litre, while that of diesel by 2.71 rupees per litre. National Testing Agency postpones CUET UG 2026 examinations scheduled for the 28th of this month. External Affairs Minister S. Jaishankar says India and US have strong interest in combating terrorism in all its forms and manifestations. US President Donald Trump says India can trust on him, also says he's a big fan of Prime Minister Modi. And in IPL cricket, Delhi Capitals beat Kolkata Knight Riders by 40 runs at Eden Gardens in Kolkata. President Draupadi Murmu will present the Padma Awards at the first civil investiture ceremony at Rashtrapati Bhavan this evening. Padma Awards, one of the highest civilian awards of the country, are conferred in three categories: Padma Vibhushan, Padma Bhushan and Padma Shri. In the first civil investiture ceremony of 2026 today, the President will confer 66 Padma Awards, including 2 Padma Vibhushan, 6 Padma Bhushan and 58 Padma Shri. The remaining Padma Awards will be given in the second round of the civil investiture ceremony to be held later. We have a report.
2: This year, the government has announced a total of 131 Padma Awards. These include 5 Padma Vibhushan, 13 Padma Bhushan and 113 Padma Shri Awards. Among the awardees, 19 are women, while 16 individuals will be awarded posthumously. The Padma Awards, namely Padma Vibhushan, Padma Bhushan and Padma Shri, are amongst the highest civilian awards of the country. Instituted in the year 1954, these awards are announced on the occasion of Republic Day every year. The award seeks to recognize work of distinction and is given for distinguished and exceptional achievements in various fields and disciplines, including art, literature, education, sports, medicine, social work, science and engineering, public affairs and trade and industry. Priya Mondal, Akashwani News, Delhi.
1: News Services Division of Akashwani will broadcast special programs as part of

0: unimpeded maritime trade, writes the Hindu. The Statesman, quoting U.S. Secretary of State Marco Rubio, says U.S.-Pakistan alliance not at the expense of ties with India. West Bengal orders setting up of holding centers for illegal foreigners awaiting deportation, reports the Tribune. The Pioneer, in its editorial piece, states addressing India's job crisis. The paper says the employment question is not merely economic, it is deeply linked to dignity and aspiration of the youth and affects national confidence. Any nation that aspires to be superpower must be backed by its youth that is meaningfully employed and has a positive mindset. Indeed, India is one of the youngest nations of the world and has a sizable youthful energy. But if it is not engaged in constructive work, there is a high chance of it going wayward. In keeping with his commitment to provide jobs, Prime Minister Narendra Modi presided over the 19th edition of the Rozgar Mela. Quad grouping is vital, says Japan's Foreign Minister Toshimitsu Motegi, reports The Hindu. And finally, Delhi's shopping problem just became a business. Well, the Pioneer reports that Carryman, which began operations in Lajpat Nagar in April, offers shoppers a trained assistant who accompanies them through the market, carries their bags, holds their spot in queues, helps them navigate stores. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu to present Padma Awards at Rashtrapati Bhavan in New Delhi today. UN and Home Minister Amit Shah says government has excluded all tribal communities from ambit of uniform civil code. Petrol price hike by 2 rupees 61 paise per litre, while that of diesel by 2 rupees 71 paise per litre. National Testing Agency postponed CUET UG 2026 examinations scheduled for the 28th of this month. External Affairs Minister Jaishankar says India and US have strong interest in combating terrorism in all its forms and manifestations. US President Donald Trump says India can trust on him, also says he's a big fan of Prime Minister Modi. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani అనంతపురం జిల్లా సమాచారాలకు వింటారు రచన శ్రీ ఎం మనోహర్.
3: అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం, అల్లూరి సీతారామరాజు వర్ధంతి, ప్రధానమంత్రి రోజ్గార్ మేళ కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి ఎం మనోహర్. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 1వ తేదీ శుక్రవారం రోజున అనంతపురం నగరంలోని పలు డివిజన్లలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు లబ్ధిదారుల ఇంటి వద్దకి వెళ్లి పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల ఎటువంటి జాప్యం లేకుండా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోందని అన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశవ్ అన్నారు. ఈ నెల 4వ తేదీన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల గ్రామంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని, ఇప్పటికే ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలు లబ్ధి పొందాయని అన్నారు. భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సహాయం అందేలా చూస్తామని తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య కోర్సులను ఉచితంగా అందిస్తున్నామని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ప్రతాప్రెడ్డి తెలిపారు. ఈ నెల 6వ తేదీ బుధవారం రోజున అనంతపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల నందు నిర్వహిస్తున్న ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన తరగతులను ఆయన పరిశీలించారు. ఇందులో భాగంగా శిక్షణ పొందుతున్న యువతతో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గ కేంద్రాల్లో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ద్వారా నిరుద్యోగ యువతకు వివిధ రకాలైన కోర్సులను ఉచితంగా అందిస్తున్నామని తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు ఉద్యమ స్ఫూర్తి చిరస్మరణీయమని అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి మలోలా తెలిపారు. ఈ నెల 7న అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు దేశం కోసం, గిరిజన ప్రజల హక్కుల కోసం పోరాటం చేసి తన ప్రాణాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడని కొనియాడారు. జిల్లాలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేయడానికి అన్ని

0: రకాల చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 15న ఉరవకొండ మండలంలోని కౌకుంట్ల రామాపురం పరిధిలో జరుగుతున్న హాందిరినివా కాలువ లైనింగ్ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో హాందిరినివా కాలువ లైనింగ్ పనులు జరుగుతున్నాయని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనుల నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పనులు కొనసాగిస్తున్నామని తెలియజేశారు. యువత దేశానికి వెన్నెముక అని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ నెల 23వ తేదీ శనివారం రోజున దేశవ్యాప్తంగా జరిగిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా గుంతకల్లో నిర్వహించిన కార్యక్రమంలో గుంతకల్ రైల్వే డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా, అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు రాజేష్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖలలో ఉద్యోగాలు పొందిన యువతీ యువకులకు సహాయక మంత్రి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని తెలియజేశారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 50,000 మంది యువతీ యువకులు వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందారని తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఇచ్చిన సప్త సూచనలు దేశ ప్రజలు తప్పక పాటించాలని కోరారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా ఆపరేషన్ నైట్ సేఫ్టీ కార్యక్రమం కొనసాగుతోందని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ నైట్ సేఫ్టీలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాలు మరియు అంతర్రాష్ట్ర సరిహద్దులు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు, బీట్ గస్తీలు నిర్వహిస్తున్నామని, ఏదైనా అనుమానాస్పద వ్యక్తి లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100 మరియు 112 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని తెలియజేశారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఎం మనోహర్, అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం. శ్రోతలు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 08596223393. ఫోన్ నంబర్ మరోసారి 0859622333. హలో,
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: నమస్తే అండి, హలో ఎఫ్ఎం కి స్వాగతం. మీ పేరు?
2: మేడం కర్నూలు జిల్లా ఆశ్వరి మండలం సంగరుడన గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
1: బాగున్నామండి. హరినాథ్ రెడ్డి గారు మీరు బాగున్నారా?
2: బాగున్నా మేడం. వర్షాలు కూడా బాగా 3 పడినాయి. వాతావరణం కూడా చల్లగా ఉంది మేడం.
1: మీకు పడిందే ఏమోనండి కర్నూలులో, మాకైతే లేదు ఇక్కడ.
2: అవన్నీ మేడం అందరికి వరందేవుడు కరుణించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను మేడం.
1: చెప్పండి, ఏ చిత్రం నుంచి?
2: మేడం మీకు డైరెక్టర్ గారికి ఆకాశవాణి స్టాఫ్ అందరికి నమస్కారాలతో మేడం. శ్రీ మంజునాథ మేడం మా పేరు.
1: శ్రీ మంజునాథ?
2: అవును మేడం.
1: శ్రీ మంజునాథ నుంచి ఏ పాట అండి?
2: ఒక్కడే మంజునాథుడు ఒక్కడేనే పాట ఉంటుంది మేడం.
1: ఒక్కడే?
2: అవును మేడం.
1: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేయండి. ధన్యవాదాలు అండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
2: మేడం మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, ఇంటి అందరి కోసం మేడం.
1: తప్పకుండా అండి,
2: ధన్యవాదాలు మేడం.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం. మీ పేరు
1: హుసేన్బి మేడం.
0: మరోసారి చెప్తారా?
1: హుసేన్బి మేడం,
0: హుసేన్ బి గారు, చెప్పండి ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: నువ్వు నాకు నచ్చావు మూవీ మేడం.
0: నువ్వు నాకు నచ్చావు. ఏం చేస్తుంటారండి?
1: మిరపకాయలకు వస్తుందా మేడం?
0: వింటూ ఉంటారా మా ప్రోగ్రామ్స్ అన్నీ?
1: వింటూ ఉంటాను. నువ్వు నాకు నచ్చాలి ఒక్కసారి చెప్పాలని ఆ సాంగ్ ఏంటి మేడం?
0: చూస్తున్నానండి. నువ్వు నాకు నచ్చావులో ఏ పాట అండి? ఒక్కసారి చెప్పవా?
1: ఒక్కసారి చెప్పలేవా? నువ్వు
0: ఓకే అండి, మీరు
1: నచ్చావు.
0: కోరిన పాట వచ్చేస్తుంది, వినేయండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం. మీ పేరు?
1: నా పేరు రమేష్ మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: ఎంత కష్టం మేడం, ఎందుకంటే టీ తాగుతూ ఒక చేతితో నొక్కుతూ ఇలా కాలు కలుస్తుందా లేదా, ఇటు టీ తాగుతున్న సమయానికి ఇక్కడ కాల్ చేశాను, తక్కడ కలిసాను మేడం.
0: కలిసింది కదా, చెప్పండి. ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: మీరు నాకు ఇలా హ్యాపీ సందర్భంగా హ్యాపీ పాట వినాలనుకుంటున్నా. నాకు డాడీ డాడీ మూవీ నుంచి కావాలి మేడం పాట.
0: డాడీ డాడీ
1: సినిమా పేరే డాడీ డాడీ.
0: అందులో ఏ పాట అండి?
1: హ్యాపీగున్నాను, ఎంతో హ్యాపీగున్నాను, అందరం మెలిసిన పావురమల్లే హ్యాపీగున్నాను ఈ పాట.
0: సరే అండి, హ్యాపీగా ఉండండి, వింటూ ఈ పాట వినేయండి. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో.
1: హలో, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం. మీ పేరు?
1: నా పేరు మార్కాపురం జిల్లా అరవనపాలెం నుంచి తోట వ్యవసాయం.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: కంచుకోట సినిమాలో పాట వినిపిస్తాను.
0: కంచుకోట?
1: కంచుకోట. అందులో రామారావు.
0: అందులో ఏ పాట అండి?
1: లేదు లేదు, నేను పాట
0: లేదు లేదు. ఓకే అండి, మీకోసం ఆ పాట ప్లే చేస్తున్నాం, వినండి. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.

0: హలో,
1: హలో
0: నమస్తే అండి.
1: హలో
0: హలో
1: మేడం.
0: ఎఫ్ఎంకి స్వాగతం.
1: హలో మేడం.
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
1: దివ్య మేడం.
0: దివ్య, ఏ క్లాస్ చదువుతున్నావు?
1: సిక్స్ మేడం.
0: హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నావు బాగా?
1: చేస్తున్నా మేడం.
0: ఏ పాట కావాలి ఇప్పుడు?
1: అడవి చుక్కలంచి అక్క అక్క పాడు మేడం.
0: అడవి చుక్క.
1: అవును మేడం.
0: అడవి చుక్క కావాలా నీకు?
1: పాట
0: అడవి చుక్క లేదు నానా, ఇంకేదన్నా కోరుకోగలవా?
1: ఆయుధంలోంచి హో రాజు కన్నలు పాడేవి మేడం.
0: ఆయుధం. ఓకే.

0: హలో,
1: మేడం,
0: నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం. మీ పేరు?
1: ఏ ఈ మధ్య ఫోన్ పనిచేయడం లేదా? ఇది లైవ్
0: చేస్తుందండి.
1: మరి ఎందుకు తీరా లైన్ వచ్చిన తర్వాత నంబర్ కట్ అయిపోయింది?
0: ఓకే, చెప్పండి ఏ చిత్రం నుంచి పాట.

0: వినాలనుకుంటున్నారు.
1: బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా? చెప్పండి సార్, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలం కోరవాని పల్లి. డీటెయిల్స్ చెప్పాలి కదా?
0: చెప్పండి.
1: డీటెయిల్స్ చెప్పకుండా పాడాడు. మీరు ఎవరు అనుకుంటారు? సోదరులు ఎవరు అనుకుంటారు?
0: సరే సరే చెప్పండి.
1: ఇద్దరికి ఇద్దరికి బాగుంటుంది, మీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది.
0: సరే.
1: మనసులు మమతలు.
0: మనసులు మమతలు. ఏం చేస్తుంటారండి?
1: హలో,
0: ఏం చేస్తుంటారు సార్?
1: వ్యవసాయము రంగస్థలము పొలిటికల్ మేడం. రంగస్థలము బీజేపీ రాజ్యం కడప.
0: ఓకే.
1: కృష్ణుడి పాత్ర మాత్రం జరిగిపోను త్రోట్ కృష్ణుడే మొత్తం. కృష్ణుడి పాత్ర ఆడలేదు, వేరే పాత్ర ఆడను.
0: మనసులు మమతలు ప్రస్తుతం అందుబాటులో లేదండి. ఇంకేదైనా చెప్పగలరా?
1: లేదా?
0: అందుబాటులో లేదండి ప్రస్తుతానికి.
1: అయితే ఆత్మబలం.
0: ఆత్మబలం. ఆత్మబలం. మా ప్రోగ్రామ్స్ వింటూ ఉంటారండి? మా ప్రోగ్రామ్స్ అవి వింటూ ఉంటారా?
1: కంపల్సరీగా అన్ని స్టేషన్లు వినాల్సిందే, అన్ని మొత్తం స్టేషన్లు వినాల్సిందే. మార్కాపురము, కొత్తగూడెము, కడప, అన్ని స్టేషన్లు ఫాలో కావాల్సిందే, అన్ని వినాల్సిందే. యాప్ ద్వారా ఒకసారి కట్ చేస్తున్నాను.
0: ఓకే అండి, మీ పాట చూసి వేస్తాను. ధన్యవాదాలు అండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. కార్యక్రమంలో ప్రకటనలు వింటారు.
2: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరిచూసుకోండి.
4: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.

0: హలో
1: హలో
0: మేడం,
1: హలో నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం.
0: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
0: శివకాశి మేడం.
1: శివకాశి. హలో
0: హలో మేడం,
1: చెప్పనా, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నావు?
0: నేనా? ఓజీ ఉందా మేడం?
1: ఓజీ. ఓజీ ఇంకా అందుబాటులోకి రాలేదు నాన్న.
0: జానీలో చేయండి మేడం.
1: ఏంటి
0: జాని?
1: జాని. పవన్ కళ్యాణ్ దా?
0: అవును మేడం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మేడం.
1: జాని అందుబాటులో లేదు నానా.
0: గుడ్ బాయ్ శంకర్ అంటే హరిహర వీరమల్లు అంటే మేడం.
1: హరిహర వీరమల్లు.
0: అవును మేడం.
1: హరిహర వీరమల్లులో ఏ పాట?
0: కొల్లగొట్టి నాడు.
1: ఓకే, నేను కోరిన పాట వచ్చేస్తుంది, వినే.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం. మీ పేరు?
1: ఎస్ కొత్తపల్లి నుంచి ఆవుల కోటేశ్వరరావు మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. కోటేశ్వరరావు గారు, మీరు బాగున్నారా?
1: దేవుందల బాగున్నారు. బాగుండాలని కోరుకుంటున్నా.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: అల్లో వైకుంఠపురంలో ఒక మంచి పాట ఏంటి మేడం?
0: అల వైకుంఠపురంలో.
1: అవును మేడం, వినే శ్రోతలందరి కోసం ఒక మంచి పాట ఏంటి మేడం?
0: తప్పకుండా అండి. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో
0: నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం.
1: మేడం. నమస్తే మేడం,
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను సీతా మహాలక్ష్మి.
0: సీతామహాలక్ష్మి గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: నా మాపల్లె గోపాల నుంచి రాణి రాణమ్మ పాట గారు మేడం.
0: మాపల్లె గోపాలుడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: మార్కాపురం నుండి.
0: అర్జున్ది కదండి మాపల్లె గోపాలుడు.
1: అవును మేడం.
0: అందులో ఏ పాట? రాణి రాణమ్మ.
1: రాణి రాణమ్మని మేడం.
0: తప్పకుండా అండి. సీతమ్మ లక్ష్మి గారు మీరు కోరిన పాట వేస్తున్నాం, వినండి. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో
1: హలో,
0: హలో నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం.
1: నమస్తే మేడం.
0: మీ పేరండి?
1: నా పేరు
0: హలో
1: హలో
0: చెప్పండి, మీ పేరు?
1: మహాలక్ష్మి.
0: మహాలక్ష్మి గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: మేజర్ చంద్రకాంత్ నుంచి కావాలి.
0: మేజర్ చంద్రకాంత్, ఏ పాట అండి? తప్పకుండా అండి, మీకోసం మంచి పాట వేస్తున్నాం, వినేయండి. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం విన్నారు. హలో హలో ఎఫ్ఎం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆరోగ్యకరమైన పదార్థాల గురించి శ్రీమతి కె. శ్రీలత గారు అందించే వివరాలు వింటారు. అనంతరం ప్రాచీన సాహిత్యంలో గ్రీష్మ ఋతువు వర్ణన ఈ అంశం గురించి డి. శారదాదేవి గారి ప్రసంగం వింటారు. ముందుగా వినండి, వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన పదార్థాల గురించి శ్రీమతి కె. శ్రీలత గారు అందించే వివరాలు.
1: వేసవి కాలంలో మన శరీరాన్ని చలువ చేసే ఆహార పదార్థాలు, పానీయాల గురించి తెలుసుకుందాం. వానుడు ప్రతాపం చూపుతున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఎండ పెరిగిన కొద్దీ దాహం, నీరసం, నిస్సత్వం వెంటాడుతాయి. వేడి కారణంగా చెమట రూపంలో శరీరంలో నీరంతా బయటకు పోతుంది. ఎప్పటికప్పుడు తిరిగి భర్తీ చేయకపోతే డీహైడ్రేషన్ సమస్య తప్పదు. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరి. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, ఇతర దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు వేసవిలో మరింత అప్రమత్తంగా ఉండాలి. అందుకే ఈ కాలంలో ఆహార అలవాట్లు చాలా కీలకమని చెప్తున్నారు నిపుణులు. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరి అలాంటి ప్రధాన పాత్ర పోషించే ఆహారాల గురించి ఈరోజు తెలుసుకుందాం. సరైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడంతో శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడంతో పాటు నీరసం, నిస్సత్వం నుంచి దూరం చేసుకోవచ్చు. ఉద్యోగాలు, పనుల కోసం బయటికి వెళ్లేవారు ఎండల వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. దీనికి ఎండ వేడి ఒక కారణమైతే తీసుకునే ఆహారం కూడా ప్రభావం చూపుతుంది. సాధారణ రోజులతో పోలిస్తే వేసవిలో ఆహార అలవాట్లు కొంత భిన్నంగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా అధిక మసాలా, నూనె పదార్థాలు, వేపుల లాంటి పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్ళు, అప్పడాలు తీసుకోకపోవడమే చాలా మంచిది. ఎక్కువ సోడియం నిల్వలు ఉండే శరీరం దానిని మూత్రం ద్వారా బయటికి పంపుతుంది. దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ దారికి తీస్తుంది. ఈ ఎండల్లో మూడు పూటల ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని అంటే, ఉదయం పూట అల్పాహారంలో తేలిగ్గా జీర్ణమయ్యే రాగి, మినప ఇడ్లీలు, కూరగాయలతో చేసిన కిచడీ, చిరుధాన్యాలతో చేసిన ఉప్మా లాంటివి తీసుకోవచ్చు. చివర్లో గ్లాస్ మజ్జిగ తాగితే ఎండలోకి వెళ్లినా అంత త్వరగా శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో ఏదైనా ఒక పండు తినాలి. మధ్యాహ్నం అన్నం లేదా లెమన్ రైస్, కొత్తిమీర రైస్, పుదీనా రైస్, పాలక్ రైస్ తీసుకోవచ్చు. ప్రోటీన్ల కోసం చికెన్ గుడ్లు కూడా తీసుకోవచ్చు. మసాలాలు, వేపుళ్ళు తగ్గించాలి. చివర్లో పెరుగన్నం లేదంటే మజ్జిగ తీసుకోవడం చాలా మంచిది. ఆహారంలో ఎక్కువ భాగం ఆకుకూరలు, కూరగాయలు ఉండాలి. మొలక్కాయలు, సొరకాయలు, పొట్లకాయ, క్యారెట్, గుమ్మడికాయ, ఇలా అన్ని రకాల కూరగాయలతో సాంబారు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ వంటివి చేసుకుని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక రాత్రిపూట భోజనము సాధ్యమైనంత తేలిగ్గా ఉండేలా చూసుకోవాలి. చపాతీలు, అన్నం వాటితో పాటు ఆకుకూరలు, కూరగాయలు, పెరుగు, మజ్జిగ ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఈ అధిక ఉష్ణోగ్రతలో మేలు చేసే పదార్థాలు ఏంటంటే, ఎండకు శరీరంలోని నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. ఈ కాలంలో లభించే పండ్లు ఎక్కువగా తీసుకోవడంతో శరీరానికి తగిన విటమిన్లు, ఇతర పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. మామిడి పండ్లలో విటమిన్ సి, ఏ, B6, పీచ్ అధికంగా ఉంటాయి. వీటి వల్ల శరీరం హైడ్రేట్గా ఉంటుంది. పుచ్చకాయల్లో 90% పైనే నీరు ఉండడం వల్ల వీటిని తీసుకుంటే డీహైడ్రేషన్ ముప్పు తగ్గుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పుదీనా ఆకులతో చేసిన జ్యూస్ తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇంకా బొప్పాయి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఇందులో ఉన్న పీచు మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగాలి. ఇందులో పీచు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఆరెంజ్ రకం పండ్లలో నీటి శాతంతో పాటు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతాయి, చర్మాన్ని కాపాడుతాయి. రోజు ఒక పండు తీసుకుంటే శరీర ఉష్ణోగ్రతలు సమతులంగా ఉంటాయి. వేసవిలో పెరుగు, మజ్జిగని ఆహారంలో తప్పనిసరిగా చేసుకోవాలి. రోజులో తగినంత ఎక్కువసార్లు మజ్జిగ తాగడం వల్ల శరీరానికి చల్లదనం అందుతుంది. శరీరంలో బ్యాక్టీరియాని నాశనం చేసి సాధారణ జలుబు, దగ్గును నివారించేందుకు మజ్జిగ దోహదం చేస్తుంది. ఇంకా పుదీనా, ఇది వేసవిలో బాడీ టెంపరేచర్ను తగ్గించడంలో గ్రేట్గా సహాయపడుతుంది. ఇంకా ఉల్లిపాయలు, ఉల్లిపాయ కర్రీస్, సలాడ్స్, రైతాలు, చట్నీలలో చేర్చడం వల్ల మీ శరీరాన్ని చల్లగా మారుస్తుంది. ఉల్లిపాయల్లో క్విర్సిటిన్ పుష్కలంగా ఉంటుంది.

0: ఉంది. ఇది ఒక నేచురల్ యాంటీ అలర్జిన్, వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది. పుచ్చకాయలో 90% నీళ్లు ఉంటుంది. వేసవిలో ఈ పండు తినడం వల్ల మీ శరీరాన్ని పూర్తిగా హైడ్రేషన్లో ఉంచుతుంది. ఇంకా జామకాయ, ఈ వేసవిలో జామకాయ తినడం వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి వేసవిలో ఆరోగ్యంగాను శక్తిమంతంగాను ఉంచుతాయి. జామకాయలో ఉండే ప్రోటీన్లు ఎక్కువ శక్తిని కూడా అందిస్తాయి. ఇంకా కొబ్బరి బోండం, ఈ కొబ్బరి బోండం శరీరాన్ని చల్లగా ఉంచడానికి కొబ్బరి బోండం నీరు దోహదం చేస్తుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల కలిగే చర్మ రుగ్మతలను పాలద్రోలుతుంది. శరీరంలోని టాక్సిన్ను నివారిస్తుంది. ఇంకా నిమ్మకాయ శరీరంలోని విషాలను బయటికి పంపిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ గా చేయడానికి సహాయపడుతుంది నిమ్మకాయ. ఇంకా కీరదోసకాయ, కీరదోసకాయలో పోషక విలువలు సమృద్ధిగా లభ్యమవుతాయి. వేసవిలో ఈ కాయను తీసుకోవడం చాలా శ్రేష్టం. దీనిని సలాడ్లా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసినంత తేమ, అధిక జీర్ణ వ్యవస్థని క్రమబద్ధం చేస్తుంది. ఇంకా పైనాపిల్, ఇందులో నీటితో కూడిన యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి పైనాపిల్ తరచూ తీసుకోవడం చాలా ఉత్తమం. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా కీరదోసకాయలో పోషక విలువలు సమృద్ధిగా లభ్యమవుతాయి. వేసవిలో ఈ కాయ తీసుకోవడం చాలా శ్రేష్టం. దీన్ని సలాడ్లుగా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసినంత తేమ అంది జీర్ణ వ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది. అంతేకాకుండా కీరదోసకాయలో 95% నీళ్లు ఉంటాయి. ఇందులో విటమిన్ కే, B6 ఉండడంతో రక్తపోటును నియంత్రిస్తుంది. సలాడ్లు లేదా మజ్జిగతో పాటు తీసుకుంటే చాలా మేలు. వేసవిలో బయట ఆహారానికి దూరంగా ఉండడం మేలు. ఆయిల్ ఫుడ్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. శరీరం కూడా ఎక్కువ నీటిని వాడుకుంటుంది. ఫలితంగా డీహైడ్రేషన్ వస్తుంది. అందుకే మసాలాలు తగ్గించి కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. రోజు 7-8 గ్లాసులు నీళ్లు తాగాలి. ఈ కాలంలో మూత్రం ముదురు పసుపు రంగులో వచ్చిందంటే శరీరంలో నీటి శాతం తగ్గిందని గుర్తించి వెంటనే నీరు లేదా ఇతర ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. తలనొప్పి, నాలుక పిడచకట్టుకుపోవడం, పెదవులు ఎండిపోవడం, లాలాజలం తగ్గిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే డీహైడ్రేషన్ పాడిన పడినట్లే. కాబట్టి ఈ ఎండాకాలం డీహైడ్రేషన్ పాడిన పడకుండా ఉండాలంటే ఇటువంటి ఆహార పదార్థాలన్నింటినీ మనం తీసుకుంటే మంచిది. ఈ ఎండాకాలంలో డీహైడ్రేషన్ పాడిన పడకుండా ఉండాలంటే బయట ఆహార పదార్థాలకు దూరంగా ఉండి ఒంటిని చలువ చేసే కొబ్బరి బొండము, మజ్జిగ, పుదీనా వాటరు, బొప్పాయి, సబ్జా గింజలు, పెరుగు, మజ్జిగ ఇటువంటి పదార్థాలని మన ఆహారంలో చేర్చుకుంటే మన శరీరం ఈ ఎండాకాలంలో డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.
1: మీరు ఇంతవరకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో వేసవిలో ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన పదార్థాల గురించి శ్రీమతి కె శ్రీలత గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు వినండి ప్రాచీన సాహిత్యంలో గ్రీష్మ ఋతువు వర్ణన. ఈ అంశం గురించి డి శారదాదేవి గారి ప్రసంగం వినండి.
2: హితేన సహితం సాహిత్యం. అటువంటి సాహిత్యము ఆంధ్ర భాషలో పరిపరి విధములుగా సాగినది. ప్రాంగ్ నన్నయ్య యుగము నుండి ఆధునిక యుగం ఆదిగా తెలుగు సాహిత్యం శాఖోపశాఖలై విస్తరించినది. అందులో ప్రబంధ యుగము ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. తెలుగు జాతికి ఇది గర్వకారణం. ప్రబంధ యుగము సాహిత్య చరిత్రలో స్వర్ణయుగము అనవచ్చును. ఇక ప్రబంధము అనగా ప్రకృష్టమైన బంధము లేక కూర్పు కలది అని చెప్పవచ్చును. ఆంగ్ల నిఘంటువులలో ఎ వర్క్ ఆఫ్ ఇమాజినేషన్, ఎ కంటిన్యూటీ ఇత్యాది అర్థములున్నవి. ప్రబంధములకు కొన్ని నియమములు ఉన్నవి. శృంగారము అంగిరసముగా, మిగిలిన రసములు అంగరసములుగా సాగవలననియు, అష్టాదశ వర్ణనలు ఉండవలననియు, ఆశ్వాసాంత గద్య పద్యములు ఉండవలననియు ఇత్యాది నియమములకు లోబడి సాగడి రచన ప్రబంధము. ప్రబంధము ఒక విధముగా చంపూ కావ్య జాతికి చెందినది. ఆంధ్ర సాహిత్యములో ప్రబంధములు సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల కాలములో పలు భిన్న భిన్న రీతులలో ప్రకటితమైనవి. ఇవి అష్టాదశ పురాణములు, సంస్కృత కావ్యాదులు మాతృకలుగా కలిగి కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములు అన్న రీతిన సాగినవి. ఇక మనకు సూర్యుని గమనమును బట్టి కాలము ఏర్పాటైనది. సూర్యరూపములో శ్రీమన్నారాయణమూర్తి ద్వాదశ రాసులలో 1 సంవత్సర కాలం సంచరిస్తాడు. ఆ గమన విశేషాలనే లోకులు, అయనములు,

ఋతువులు, మాసములు, పక్షములు, తిథులు అనే పేర్లతో వ్యవహరిస్తారు. రాసులలో ఆరవ భాగం సంచరించే కాలాన్ని ఋతువు అంటారు. ఆ రాసులలో సగభాగం సంచరిస్తూ ఆరు రాసులలో తిరిగే కాలాన్ని అయనం అంటారు. రాసులన్నిటిలో పూర్తిగా తిరిగిన కాలాన్ని సంవత్సరం అంటారు. ఇక ప్రబంధమును వివిధ సంస్కృత ఆంధ్ర కవుల కృతులలో ఏమనినారో చూద్దాం. కవికుల గురువైన కాళిదాసు ప్రబంధ శబ్దమును మాళవికాగ్నిమిత్రములో ప్రయోగించారు. ధ్వన్యాలోక కర్త అయిన ఆనందవర్ధనుడు రామాయణ మహాభారతములను ప్రబంధములు అనే పేర్కొన్నాడు. ఆంధ్ర కవులలో ఎర్రాప్రగడ తన నృసింహ పురాణములో ఇట్లు మహాప్రబంధ కల్పనా కుతూహలాయత్త చిత్తుండనై అనియు హరివంశమున జగదచ్చితంబగు ప్రబంధము నిర్మింప ఉపక్రమించి తిని అనను. ఇక ప్రబంధములలో గ్రీష్మ ఋతువును సంస్కృత ఆంధ్ర కవులు తమ రచనలలో ఏ విధముగా వర్ణించారో గమనిద్దాం. సహజముగా షడ్ఋతువులను ఏకకాలమున సాక్షాత్కరించినట్లు వర్ణించుట కావ్య ప్రసిద్ధ విషయమే. ఉదాహరణ, నంది తిమ్మన పారిజాతాపహరణములో కనుపట్టే నొకచోట ఘన ఘనా రంగ విద్యున్నటి నాట్య విలసనములు అన్న సీసపద్యాంతమున ఉన్న తేటగీతిలో నెరసెన్నొక ఎడ తామ్ర పర్ణీ జలాత్ర చందనాచల పవమాన కందళములు మొనసెన్నొక కడ సామి సంపుల్ల మల్లి పాటలు చెంపకోత్పల ప్రౌఢిమములు అని వర్ణించారు. అలాగే సంస్కృతమున కాళిదాసు మేఘ సందేశంలో షడ్ఋతువులను ఏకకాలములో వర్ణిస్తారు. హస్తే లీలాకమల మలకే బాల కుందానువిద్ధం నీతాలోద్ర ప్రసవ రజసా పాండుతా మాననే శ్రీ చూడాపాసే నవకురవక చారుకర్ణే శిరీషం సీమంతే చ దుపగమజం యత్ర నీపం వధూనాం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవుల కృతులలో గ్రీష్మ ఋతువర్ణన పరికిస్తే వికట కవియగు తెనాలి రామకృష్ణుడు తన పాండురంగ మహత్యములో గ్రీష్మతాపమును వచనములో ఇలా వర్ణించారు. అంచలంచలం చంచలా చపలంబులును విపులంబునగు పడమటి పవనంబులు సొరుగుల యుపవనంబులు యుపవనంబులం బెరుగు కరువలి వారువంబువలుకును గమనాధ్యయన గురువులుంబోలే వడి మెరిసి సుడిసి అసితయగు వసుధ గాడి నెరియలు వారినం తదుదర విస్ఫురితాంత్ర లతామ తల్లి కలపెల్లునం బాతాళ వ్యాళంబులు గాన వచ్చే నదుల యుధకంబులుంకే కురువేరు పరిమళంబును బాదిరి జాజి విరుల వలపును వట్టివేళ్ల వాసనలు కల ప్రపా పాలికా విసర్జితంబులగు కలసోదకంబులు గ్రోలి సేదదేరి తెరువరులు తాళవృంతా నిలంబుల బలుపు కొలిపి మున్ను పరిక్షీణంబులగు ప్రాణ పవనంబుల బోసరింపజేసిరి. అగస్త్యుడు దక్షిణాపదమున కేతించు తరి మధ్యాహ్న వర్ణన ఎంత మనోహరంగా ఉన్నదో గమనిద్దామా. పద్మినీ పద్మాత పత్రంబు శిథిల పత్రాగ్రమై రాయంచ నాశ్రయించే దాలు స్రవత్ఫేన జాలంబుతో ఘోణి పంచల రొంపి గలంచియాడే దూరోద్గమద్ధామ ధూమ మంబుద బుద్ధి నెమ్మిలో పొద నుండి నిక్కిచూచే జఠరస్థ జలము నాసానాళమున బీల్చి సామజం బిరుప్రక్కల జల్లుకొని సరసిపై నీరు సలసల దెరలే విపిన సకల వీధులు నిర్మృగోచరములయ్యే మట్ట మధ్యాహ్నమిది సుధా మధురవాణి ఎర్హమిచ్చో బదిశ్రమ అపనయింప. దూర్జటి కాళహస్తి మహత్యంలో గ్రీష్మం ఎలా ప్రభవించినదో గమనిస్తే మలయపర్వత వాయువులలో విహరించాలనడి జనసమూహములు కలదియు బాటసారులకు ఆయాసం కలుగజేయునదియు చెమటను వెలువరించేది ఆకాశ మధ్యమునందు భూమి యందు నీటిలోను తిరుగు ప్రాణులకు ఒకరికి వేరొక చోట తిరగాలనడి కోర్కె వృద్ధి పొందించేంత తీవ్ర తపము గలది అయిన దారుణోష్ణాగమం బైనదట. ఇంకా ఆ గ్రీష్మ ప్రభావం వలన కొలనులన్నీ ఇంకిపోయాయి. ధరాతలం ఇనుప మంగళము వలె ఉందిట. మహీధరం దావాగ్ని జాలలచే మండిపోతోంది. చుట్టూ సముద్రం లేనిచో బ్రహ్మాండమ్ములను కడవలు పగిలి పడిపోకుండునా. ప్రబంధ మణిభూషణమున గ్రీష్మ ఋతువును వివిధ కవులు ఎలా చిత్రించారో చూద్దాం. గ్రీష్మ తాపాన్ని భరించలేక హరిశరది జొచ్చే నభవుడు సురనది తల దాల్చే నబ్జజుడు.

0: నాలుక బయటికి వేలవైచి విసుగుతో ఏమీయూ తోచక జూలు కదిలించుచు వడలు విరుచుచున్నాడు. నాగుపాము శ్రమ వంచి రోజుచు మండుచున్న ఇసుక మార్గమున గమించుచు మిక్కిలి ప్రయాసపడి నెమిలిపించము నీడనాశ్రయించుచున్నది. అడవి పందులు ఎండు బురదలో తమ ముట్టెలతో భూమిని కుళ్ళగిస్తూ శీతల భూగర్భమున తల దాచుకోవాలని ప్రయత్నిస్తున్నవి. ఆబోతులు ఖిన్న వదనాలతో పిపాసాపీడితములై గంగవెర్రులెత్తి అడవి అంతా కృమ్మరుచున్నవి. అడవులు ఎండిపోయి కళావిహీనములైనవి. ఈ విధముగా గ్రీష్మఋతు వర్ణన సంస్కృత ఆంధ్ర కవులలో కవుల రచనలలో వర్ణితమైనది.
1: మీరింతవరకు మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో ప్రాచీన సాహిత్యంలో గ్రీష్మఋతు వర్ణన ఈ అంశం గురించి టి శారదాదేవి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో లలితగీతాలు వింటారు.

మీరింతవరకు మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. మహిళాభారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: నమస్తే. అమరావతి కార్యక్రమంలో చిత్రగీత విన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. అంతర్జాతీయ దౌత్యం, ఆర్థిక సంబంధాలు, ఇంధన భద్రతను బలోపేతం చేయడం ముఖ్య ఉద్దేశాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల 6 రోజుల పాటు 5 విదేశీ దేశాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి చోటు చేసుకున్న ప్రస్తుత తరుణంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో జరిగిన ఈ పర్యటన అంతర్జాతీయ దౌత్యరంగంలో భారతదేశ వ్యూహాత్మక విజయంగా నిలిచింది. ఈ దేశాల పర్యటనలో భాగంగా తొలుత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను సందర్శించిన నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షులు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో కలిసి ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులపై కీలక చర్చలు జరిపారు. భారత్కు దీర్ఘకాలిక ఎల్పిజి సరఫరా, రక్షణ సహకారం, వాణిజ్యాలు, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. వీటిలో భాగంగా భారతీయ చమురు నిల్వ కేంద్రాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని 3 కోట్ల బారెళ్లకు పెంచేలా ప్రణాళికలు సిద్దం చేసింది. అలాగే గుజరాత్లోని వడినార్ వద్ద ఒక నౌకా మరమ్మతుల పరిశ్రమ స్థాపించడానికి అంగీకారం కుదిరింది. భారత్లో మౌలిక సదుపాయాల రంగంలో $5 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు యుఏఈ ప్రకటించింది. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ భారత్కు దీర్ఘకాలిక ఎల్పిజి సరఫరా హామీ లభించింది. వ్యూహాత్మక చమురు నిల్వలపై ముందడుగు పడింది.
3: भारत को एलपीजी और एलएनजी सप्लाई की बात हो या यारा का भारत के फर्टिलाइजर क्षेत्र में योगदान, मुझे बहुत खुशी है कि आप में से कई सीईओज भारत के वाइब्रेंट गुजरात और अन्य इन्वेस्टर समिट में भी बड़े उत्साह के साथ हमेशा भाग लेते रहे हैं. अब हमें इस पार्टनरशिप को इसकी इंटेंसिटी बढ़ाकर इसे न्यू फ्रंटियर की ओर ले जाना चाहिए.
2: అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో పర్యటించి ఆ దేశ ప్రధానమంత్రి రాబ్ జెటెన్తో సమావేశమయ్యారు. వారి సమక్షంలో రక్షణ, గ్రీన్ హైడ్రోజన్, సెమీకండక్టర్లు, నీటి నిర్వహణ, విలువైన ఖనిజాలు, ఇతర కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య 17 ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన విజయం సాంకేతిక రంగంలో దక్కింది. భారత సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ గుజరాత్లోని ధోలేరాలో నిర్మిస్తున్న సెమీకండక్టర్ ప్లాంట్ కోసం ప్రపంచంలోనే అత్యంత అరుదైన లిథోగ్రఫీ పరికరాల సరఫరాకు డచ్ సంస్థ ASML తో చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. టాటా సంస్థ 91,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో నిర్మించబోయే సెమీకండక్టర్ ప్లాంట్ కోసం స్మార్ట్ ఫోన్లు, కృత్రిమ మేధ, సూపర్ కంప్యూటర్లలో వాడే అత్యాధునిక మైక్రోచిప్లను ముద్రించడానికి ఉపయోగించే అధునాతన లిథోగ్రఫీ పరికరాలను సరఫరా చేయడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది.
3: हम भारत नीदरलैंड की इस ट्रस्टेड पार्टनरशिप को एक स्ट्रेटेजिक पार्टनरशिप बनाने जा रहे हैं. हम ग्रीन हाइड्रोजन में एक महत्वाकांक्षी ज्वाइंट रोड मैप लॉन्च करने जा रहे हैं. हम टेक्नोलॉजी में हमारे संबंधों को फ्यूचर रेडी बनाने जा रहे हैं. हम दोनों देशों के बीच टैलेंट मोबिलिटी, यूनिवर्सिटी पार्टनरशिप और ज्वाइंट R&D को भी और सुदृढ़ करने जा रहे हैं. यानी द फ्यूचर ऑफ इंडिया नीदरलैंड पार्टनरशिप इज ब्राइटर देन एवर बिफोर.
2: ये भाग

0: స్వామ్యం ద్వారా టాటా ఎలక్ట్రానిక్స్ ప్రారంభంలో 28 నానోమీటర్ చిప్ల తయారీతో ప్రారంభించి ఆ తర్వాత వేగంగా 14 నానోమీటర్ మరింత అధునాతన చిప్ల తయారీ వైపు అడుగులు వేయనుంది. ఇవి వాహనాలు, కమ్యూనికేషన్ సిస్టమ్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ లో విస్తృతంగా ఉపయోగపడతాయి. ప్రస్తుతం భారత్ తన చిప్ అవసరాల కోసం 100% తైవాన్, చైనా, దక్షిణ కొరియాలపై ఆధారపడుతోంది. ఈ ఒప్పందంతో దేశీయంగానే సరఫరా గొలుసు బలోపేతమవుతుంది. ధోలేరా ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 50,000 మందికి హైటెక్ ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఇది కేవలం ఒక వ్యాపార ఒప్పందం కాదు. రాబోయే దశాబ్దాలలో డిజిటల్ ప్రపంచాన్ని శాసించబోయే చిప్ వార్స్ లో భారతదేశానికి ఒక బలమైన వ్యూహాత్మక స్థానాన్ని కల్పించే అడుగు. ఈ ఒప్పందం భారతదేశాన్ని గ్లోబల్ చిప్ తయారీ హబ్గా మార్చడంలో మైలురాయి కానుంది. దేశ సాంకేతిక రంగ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఒప్పందం భారత్కు దౌత్యపరంగా, ఆర్థికంగా ఒక పెద్ద మైలురాయి అనటంలో సందేహం లేదు. నెదర్లాండ్స్ నుంచి స్వీడన్కు చేరుకున్న నరేంద్ర మోదీ వాణిజ్యం, సాంకేతికత, రక్షణ రంగం తదితర అంశాలపై ఆ దేశ ప్రధానమంత్రి వుల్ఫ్ క్రిస్టరన్స్తో చర్చలు జరిపారు. నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వాన్ని, ఇరు దేశాల సంబంధాలకు చేసిన అసాధారణ కృషిని గుర్తిస్తూ ప్రతిష్టాత్మక రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ పురస్కారాన్ని స్వీడన్ అందజేసింది. యువరాణి విక్టోరియా నుంచి ఆయన దీనిని అందుకున్నారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ టెక్నాలజీ రంగాల్లో సహకారం కోసం ఆ దేశ అధినేతలతో ఆయన సమావేశమయ్యారు. స్వీడన్తో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ద్వారా వచ్చే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
1: 2030 తక్ హమ్నే 500 గిగావాట్ క్లీన్ ఎనర్జీ ఆర్ 5 మిలియన్ టన్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ కర్నే కా టార్గెట్ రఖా హై. క్లీన్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ నార్వే వెల్ ఫండ్ కి భీ ప్రాథమికతా హై. మే నార్వే కో భారత్ కే క్లీన్ ఎనర్జీ ఫ్యూచర్ మే అహం హిస్సేదార్ బన్నే కే లియే ఆమంత్రిత్ కర్తా హూ.
0: నార్వేను సందర్శించిన ప్రధానమంత్రి ఓస్లోలో జరిగిన 3వ భారత్ నార్టిక్ సమ్మిట్లో పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్లు, బ్లూ ఎకానమీ, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థపై చర్చలు జరిపారు. దాదాపు 43 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని నార్వే పర్యటించడం ఇదే తొలిసారి. నార్వే ప్రధాని జోనాస్ గర్స్టర్తో నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. నార్వే అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ను రాజు హెరాల్డ్ నుండి నరేంద్ర మోదీ స్వీకరించారు. ఇలా ఉండగా ఓస్లోలో జరిగిన 3వ భారత్ నార్టిక్ సమ్మిట్ ద్వారా ఉత్తర యూరప్ దేశాలతో సంబంధాలు సరికొత్త స్థాయికి చేరాయి. నరేంద్ర మోదీతో పాటు నార్డిక్ దేశాలైన డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ దేశాల ప్రధానమంత్రులు ఈ సదస్సులో పాల్గొన్నారు. భారత్ నార్డిక్ సంబంధాలను గ్రీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచాలని సదస్సులో ప్రతినిధులు ఉమ్మడి నిర్ణయానికి వచ్చారు.
1: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियोथर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए ఏక్ బెహతర్ భవిష్య సునిశ్చిత్ కరెంగే.
0: నార్వేకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద సావరిన్ వెల్త్ ఫండ్ నుండి భారత్లోని గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో నేరుగా పెట్టుబడులను పెట్టేందుకు ఒక ప్రత్యేక ఇన్వెస్ట్మెంట్ కారిడార్ ఏర్పాటుపై చర్చలు జరిగాయి. భారత రక్షణ ఇండస్ట్రియల్ కారిడార్లలో పెట్టుబడులు పెట్టడానికి నార్డిక్ రక్షణ సంస్థలకు 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా భారత్ ఆహ్వానించింది. భారతదేశ ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్లో చేరటానికి నార్వే అధికారికంగా అంగీకరించింది. అలాగే భారత్ నార్వే మధ్య ప్రత్యేక మారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ ప్రారంభమైంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లభించేందుకు 5 నార్టిక్ దేశాలు తమ పూర్తి మద్దతును పునరుద్ఘాటించాయి. నార్డిక్ దేశాలు వైశాల్యంలో, జనాభాలో చిన్నవైనప్పటికీ సాంకేతికత, ఆర్థిక వనరులలో అత్యంత ధనిక దేశాలు. ఈ 5 దేశాల ప్రత్యేక నైపుణ్యాలు భారత రక్షణ రంగంలో సరికొత్త సాంకేతికత, ఆత్మనిర్భర్ భారత్ కింద స్వదేశీ రక్షణ పరికరాల తయారీకి ఎంతగానో దోహదపడతాయి. ఆ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల వలన నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్స్ అయిన 6G సాంకేతికత, ఆర్టిఫిషియల్

0: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సహకారం అందటంతో పాటు పవన విద్యుత్, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో భారత్ పెట్టుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. భారత్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఈఎఫ్టీఏ ఒప్పందం ద్వారా వచ్చే 15 ఏళ్లలో నార్టిక్ దేశాల నుండి భారత్లోకి 8.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. దీనివల్ల దేశంలో దాదాపు 10 లక్షల ఉద్యోగాలు లభిస్తాయి.
1: 10 వర్షో మే హమారా బైలేటరల్ ట్రేడ్ లగ్భగ్ 4 గుణా బఢా హై. నార్డిక్ దేశో కే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ భీ భారత్ కీ రాపిడ్ గ్రోత్ మే అహమ్ సాజేదార్ బన్ రహే హై. పిచ్లే 1 దశక నార్డిక్ దేశో సే భారత్ మే నివేశ్ మే లగ్భగ్ 200% కీ బఢోత్తరీ హుయీ హై. తేజీ సే బఢతే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నే భారత్ కీ గ్రోత్ స్టోరీ మే తో యోగ్దాన్ దియా హీ హై. సాథ్ హీ నార్డిక్ దేశో కీ అర్థవ్యవస్థాఓ మే భీ బహుత్ సకారాత్మక భూమికా నిభాయి హై ఔర్ హజారో నయే జాబ్స్ క్రియేట్ కియే హై.
0: భారతీయ విద్యార్థులు, పరిశోధకులు, ఐటీ నిపుణులు నార్టిక్ దేశాలకు సులభంగా వెళ్లేందుకు వీలుగా ఈ సదస్సు వేదికగా నిర్ణయాలు తీసుకున్నారు. ఓస్లోలో జరిగిన ఈ సదస్సు ఫలితంగా భారత్కు నార్టిక్ దేశాల నుండి కేవలం నిధులు మాత్రమే కాకుండా పర్యావరణానికి హాని చేయని క్లీన్ టెక్నాలజీ అందుతుంది. ఇది భారతదేశ పారిశ్రామిక వృద్ధిని పెంచడమే కాకుండా కాలుష్యరహిత లక్ష్యాలను చేరుకోవటానికి ఎంతో కీలకం కానుంది. పర్యటన చివరి రోజున నరేంద్ర మోదీ ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. ఇరు దేశాలు 2029 నాటికి పరస్పర వాణిజ్యాన్ని 23.2 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
1: ఆజ్ హమారా దేశ్ అగ్రికల్చర్ సెక్టర్ మే సైన్స్ టెక్నాలజీ ఔర్ ఇన్నోవేషన్ డ్రివెన్ అప్రోచ్ కో లేకర్ ఆగే బడ్ రహా హై. హమ్ సిర్ఫ్ ప్రొడక్షన్ బడానే కే లియే హీ నహీ ఏక్ ఐసా ఫార్మింగ్ ఇకోసిస్టమ్ బనానే కే లియే భీ కామ్ కర్ రహే హై జో సస్టైనబుల్ భీ హో, క్లైమేట్ రెజిలియెంట్ భీ హో ఔర్ ఫ్యూచర్ రెడీ భీ హో. ఔర్ ఇస్లియే పూరే భారత్ మే సైంటిఫిక్ అగ్రికల్చర్ కో మిషన్ మోడ్ మే ఆగే బడాయా జా రహా హై. हमने हमारी भावी साझेदारी को और सशक्त बनाने के लिए विस्तृत रूप से चर्चा की. भारत इटली जॉइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025-2029 हमारी साझेदारी को एक प्रैक्टिकल और फ्यूचरिस्टिक ढांचा प्रदान करता है. हम इस पर समयबद्ध तरीके से आगे बढ़ रहे हैं. हमारे साझा प्रयासों में द्विपक्षीय व्यापार 20 बिलियन यूरो के लक्ष्य की ओर తేజీ సే బడ్ రహా హై.
0: భారతదేశానికి దీర్ఘకాలిక ఇంధన సరఫరాను సురక్షితం చేయడం, గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో యూరప్ దేశాలతో సాంకేతిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరిపిన ఈ పర్యటన గ్లోబల్ సప్లై చైన్ను సురక్షితం చేసుకోవడంలో, అత్యాధునిక సాంకేతికతను భారత్కు రాబట్టడంలో 100% విజయవంతమైందని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసిందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన భారత విదేశాంగ విధానంలో మరో కీలక మైలురాయిగా నిలిచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పర్యటన ద్వారా భారత్ ప్రపంచ వేదికపై తన ప్రభావాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే కాకుండా వ్యూహాత్మక భాగస్వామ్యాలు, వాణిజ్య సంబంధాలు, రక్షణ సహకారం, సాంకేతిక అభివృద్ది, ఇంధన భద్రత వంటి అనేక రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టించింది. ప్రపంచ దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను మరింత విస్తరించాలనే భారత దృక్పథాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పర్యటన ద్వారా స్పష్టంగా చాటి చెప్పారు. వసుదైవ కుటుంబకం అనే భారతీయ ఆత్మను ప్రతిబింబిస్తూ ప్రపంచ శాంతి, ఆర్థిక సహకారం, సుస్థిరాభివృద్ది దిశగా భారత్ తన బాధ్యతను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని ఈ పర్యటన మరోసారి తెలియచేసింది. అలాగే అభివృద్ది చెందుతున్న దేశాల సమస్యలను అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ గ్లోబల్ సౌత్కు భారత్ ఒక బలమైన స్వరంగా నిలుస్తోందనే సందేశాన్ని ప్రధానమంత్రి ప్రపంచానికి అందించారు. పలు ద్వైపాక్షిక ఒప్పందాలు, పెట్టుబడి అవకాశాలు, సాంకేతిక సహకార ఒప్పందాలు భారత ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలికంగా ఉపయోగపడనున్నాయి. ఈ పర్యటనతో భారత్ కేవలం ప్రాంతీయ శక్తిగానే కాకుండా ప్రపంచస్థాయి నాయకత్వ పాత్ర పోషించే దిశగా మరింత బలపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ సంబంధాల్లో పరస్పర విశ్వాసం, సహకారం, అభివృద్ది అనే 3 ప్రధాన సూత్రాలను ముందుకు తీసుకెళ్లిన ఈ పర్యటన నూతన భారతం ప్రపంచంతో కలిసి ముందుకు సాగుతున్నదనే స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి, ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి పాటని ప్లే చేయడం జరుగుతుంది. మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ఆనంద్ చిత్రం నుంచి కెఎం రాధాకృష్ణన్, శ్రేయ ఘోషల్ పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం కెఎం రాధాకృష్ణన్. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి.

0: of celebration 90 years all india radio kotladi mandi gunde chappudu akashavani
1: oh akashavani timeless flame each note you send still speaks our name and in your song we hear our own a country's heart in airwaves soon
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: ఈనాటి రావయతిది కార్యక్రమంలో తర్వాత పాటను వినబోతున్న శ్రోతలు లక్కవరం నుండి వై వెంకటరెడ్డి, మరి వీరు కోరుతున్నారు తోటరాముడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన ఆత్రేయ, మరి వీరి కోసం ఈ పాట

0: సాగగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈశ్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
1: ఈనాటి రావోతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుండి ఎం ప్రతాప్, మరి వీరు కోరుతున్నారు నువ్వు వస్తావని చిత్రం నుంచి రాజేష్ సుజాత పడిన పాట, గీతరచన పోతుల రవికిరణ్. మరి వీరి కోసం ఈ పాట

రాబోయే తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మహామండలం కజగ్రామం నుండి తిరువిదిల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, ప్రసన్నకుమార్, శ్రీలక్ష్మి, నైనిక మరి వీరందరూ కోరుతున్నారు మా అమ్మ దేవత చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన రాజశ్రీ

స్టేషన్ మాస్టర్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండపాట, గీతరచన సి నారాయణ రెడ్డి. మరి పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమలగుర్తు నుండి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, రామకృష్ణయ్య, గంగాధర్, శ్రీనివాస్. మరి వీరందరి కోసం ఈ పాట.

హైదరాబాద్ వనస్థలపురం నుంచి దోర్నల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప మరి వీరందరూ కోరుతున్నారు. వేటగాడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండపాట, గీతరచన వేటూరి, మరి వీరి కోసం ఈ పాట

అడవి దొంగ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన పాట, గీత రచన వేటూరి. మరి పాటను కోరుతున్న శ్రోతలు పెడన రామలక్ష్మి కళ్యాణ్ నుండి నర్సన్న శివగంగ.

రాబోయే తేదీ కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు లక్ష్మి, విశాల్ వీరందరూ కూడా విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. వీరు కోరుతున్న పాట వర్షం చిత్రం నుంచి ఎస్పి చరణ్, సుమంగళి పాడారు. గీత రచన సిరివెన్నెల. మరి వీరందరి కోసం ఈ పాట

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం శీర్షికన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో ప్రముఖ మిమిక్రీ కళాకారులు శ్రీ నేరేళ్ల వేణుమాధవ్ గారితో పరిచయం ఈరోజు మీరు వింటారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: నమస్కారం అండి వేణుమాధవ్ గారు.
2: నమస్కారం అండి.
1: ఇవాళ మా స్టూడియోకి రావడం మా అదృష్టం అండి. ధ్వన్యనుకరణతో శ్రోతల్ని అలరించాలి, ముఖ్యంగా వేణుమాధవ్ గారిని మా స్టూడియోకి పిలవాలి అని చాలా రోజుల నుంచి కోరిక. ఇవాళ మీరు మా స్టూడియోకి వచ్చారు, చాలా ధన్యవాదాలండి.
2: నమస్కారం అండి. 1971లో ఐక్యరాజ్య సమితికి ఆహ్వానించారు. అక్కడంతా ఆల్ హాలీవుడ్ ఆర్టిస్ట్ నిమిటేట్ చేశాక కెనడియన్ డాక్టర్ రాధాకృష్ణ గారు నిమిటేట్ చేయమన్నారు అంబాసిడర్. ఐ గాట్ స్టాండింగ్ ఓవేషన్. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మన జర్నలిస్ట్ అడిగారు, ఇదేమిటి మా దగ్గర ఇంప్రెషనిస్ట్ అంటారు, మిమిక్రీ అనేది మా ప్రాంతంలో తక్కువ, అసలు ఏమిటి ఈ మిమిక్రీ, మీరు ఇంత హయ్యెస్ట్ ఫామ్లోకి తీసుకెళ్లారు, ఆడియన్స్ను పరవశింపజేశారు, ఏమిటి అని అడిగితే చెప్పాను నేను. అప్పుడు మా కళ ఎప్పటిదంటే మీ దేశం బుట్ట ముందు పుట్టింది మా కళ అన్న అనేసరికి డీటెయిల్స్ అని వాళ్ళు అమెరికన్ యాక్సెంట్ అడిగారు. అడిగితే చెప్పాను నేను, శ్రీరామచంద్రుడు మాయలేడిని వేటాడడానికి వెళితే ఆ మాయలేడి ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ రామ అన్నాను. చూడండి, అప్పుడు
1: రామాయణంలోనే మొదలైంది.
2: అమెరికా ఎక్కడదండి? మీ దేశం బుట్ట ముందు పుట్టింది మా కళ. ఇందిరా ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ కాక్ అన్నాను. కోడిని ఇమిటేట్ చేశాడు. మరి భీమా ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ సైలెంట్ కిల్డ్ కీచక. భీముడు సైలెంట్ని ఇమిటేట్ చేశాడు, చేసి చంపేశాడు. వీడి గురించి చెప్తేనే అరగంట అవుతుంది. ఊరికే సంక్షిప్తంగా మీకు మనవి చేస్తున్నాను. ఉదాహరణకు సైరంధ్రి, నేను వీడితో బాధపడలేను, నువ్వు వెళ్ళాల్సింది, ఏ విధంగా చేస్తావో చేయాల్సిందని దుప్పటి కప్పుకొని,
3: ఏమంటే వినాథ,
2: ఏమి సుందరి, ఏం పలికితే,
3: మీరేం మాట్లాడుతున్నారో తెలియనా,
2: తిరిగిపోవడం ఏమి, ఏమి మార్దవము,
3: ఏమి మార్దవము, తమరు రావడానికి ఆలస్యం ఎందుకు, చాలా బాధగా ఉంది నాకు.
2: నేను ఆలస్యం చేసేదినా?
3: అవును మరి.
2: ఏయ్ అని ఒక్కసారి దుప్పటి తీసే సంచడిగా ఉన్న కీచకుని చంపేశాడు.
1: అమ్మో, సుధామ గారు ఉన్నారండి నాతో పాటు ఇక్కడ. సుధామ గారు మంచి జోక్స్ కార్టూనిస్ట్ గా మొదలెట్టారు. సుధామ గారు కూడా ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు
2: వేస్తారు.
4: వేణుమాధవ్ గారు, మరి సాహిత్యంలో హాస్యం అనేటువంటిది ముఖ్యంగా ఈ కవులు కళాకారులను కూడా మిమిక్రీ కళలో మీరు ఒక భాగంగా చెప్పారు మీ కళా పుస్తకంలో. మరి ఈ సాహిత్యకారుల యొక్క ధ్వనిని అనుకరించి ఎట్లాగ ఇది చేస్తారు?
2: చెప్తాను. ఇది ఏమిటంటే, వీళ్ళందరి కథలు విన్న తర్వాత ఇంత మోసమా, దానివల్ల సామాజిక స్పృహ కలిగింది అనేది కొంతమంది పండితులు అన్నారు, కానీ సామాజిక స్పృహ నాకేం కలగలేదు. కానీ
1: ఏదంటారు మిమిక్రీ
2: కాదు మరి?
1: అయ్యో బాబు, అదేంటండి,
2: కోడిలాగా
1: మీరు
2: ఇమిటేట్ చేశాడు.
4: అంటే వంచనకి మోసానికి ఈ కళని వాడుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ
2: ఈ 64 కళల్లో స్వరవంచన అని ఉంది.
4: అవును,
2: 64 కళల్లో స్వరవంచన అని ఉంది.
4: స్వరవంచన అన్నారు కానీ మానవ వంచన చేయమని,
2: మానవ వంచన చేయమని. ఇవన్నీ ఇన్సిడెంట్స్ ఏమిటండి? నాకు అప్పుడు అనిపించింది కళ వల్ల సామాజిక స్పృహ కలగాలి, ఆనందం కలగాలి.
4: దీన్ని అంటే ఒక వంచనకి మోసానికి వాడుకున్నటువంటి కళని ప్రయోజనం వైపు మీరు మళ్ళించారు.
2: మళ్ళించాను. దానికి వాజ్పేయి గారు అడిగారు, నువ్వు సామాజిక స్పృహ ఎలా కలిగిస్తావన్నాడు. ఆరుగురు కుర్రాళ్ళు వెళుతున్నారు, ఒక అబ్బాయిని పిలిచి అడిగాను, నీకు బ్రదర్స్ ఎంతమంది ఏంటి, ఎనమండి గురు, మీకు సిస్టర్స్ ఎంతమంది ఏంటి, ఎనమండి గురు, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు, ఇదే చేస్తుంటారు అని సామాజిక స్పృహ కలిగించు చిన్న పాయింట్ మీద.
4: ఒక కుటుంబ సంక్షేమం గురించినటువంటి, కుటుంబ నియంత్రణ గురించినటువంటి
2: సందేశాన్ని ఇవ్వచ్చు. ఆనందం ఎలా కలిగింపజేస్తామన్నాడు. ఇద్దరు ముసలాళ్ళు రైలు వెళుతున్నారు, సర్వకళల సమ్మేళన

0: మీరింతవరకు శ్రోతలు వాట్సప్ ద్వారా కోరిన చిత్రగీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,

0: మిమిక్రీ అన్నాను. ఇంట్లో జోక్స్ చెప్పేటప్పుడు కూడా ఏ ధ్వనులు వస్తాయి, ఏం వస్తాయి అని కూడా చెప్పాలమ్మా. ఉదాహరణకి మన రైలు స్టార్ట్ అవుతుంది, ఇద్దరు ముసలాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వరే వయస్సు ఎంత అన్నాడు. రెండో వాడు, వేసుకోవచ్చు 30 36 మధ్య, నీ వయసు ఎంత? వేసుకోవచ్చు 20 26 మధ్య. వీడిద్దరు మాట్లాడుతుంటే పై భర్త నుంచి కుర్రాడు కింద పడ్డాడు, ఎవడరా నువ్వు అంటే, నేను ఇప్పుడే పుట్టానన్నాడు. సామాజిక స్పృహ కలిగింపజేయచ్చు, ఆనందాన్ని కలిగింపజేయవచ్చు. ఉదాహరణకు దీనికి సిలబస్ లేదు, ప్రపంచం అంతా 3 సార్లు ఆహ్వానించారు నన్ను. 3 సార్లు ఆహ్వానించినప్పుడు ఈ ప్రతి పుస్తకాలకు వెళ్ళి, ప్రతి లైబ్రరీకి వెళ్ళి మిమిక్రీ ఏమైనా పుస్తకం ఉందంటే, ఎక్కడ పుస్తకం లేదమ్మా, ఎక్కడ పుస్తకం లేదు, దాని గురించి వ్యాసం లేదు. ఒక చోట మాత్రం కుమ్మరిరాజు లక్ష్మణరావు గారు రాశారు, కుక్క వచ్చి అరిస్తే తన్ని పంపిస్తాం, కుక్కలాగా అరిస్తే కళాన్ని గౌరవిస్తామన్నాడు. ఈ దెబ్బ నాకు ఇంకెక్కడేం కనబడలేదు. కుమ్మరిరాజు లక్ష్మణరావు గారి పుస్తకంలో ఉంది
1: అంటే ఆ మిమిక్రీ కళని అప్పుడు ఆయన గుర్తించారు.
0: ఆయన అది ఆ పుస్తకం తప్ప ప్రపంచంలో ఎక్కడ మిమిక్రీ యాక్టింగ్ మీద ఉంది, డ్రామా మీద ఉంది, డాన్స్ మీద ఉన్నాయి, అనేకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి, ఎక్కడ లేవు. అదే పుస్తకం అప్పుడు ఏం చేశానంటే, దీనికి కూడా సిలబస్ ఉండాలి. ఇప్పుడు నృత్యానికి ఉంది సిలబస్, ఉంది కూచిపూడికి ఉంది, మరి కథకళికి ఉంది, అన్నిటికీ సిలబస్.
1: దీనికి కూడా ఒక పాఠ్య ప్రణాళికని మీరు రూపొందించారు.
0: పాఠ్య ప్రణాళిక ఉండాలని అప్పుడు సంక్షిప్తంగా చెప్తాను. ఒక పాఠ్య ప్రణాళిక గురించి చెప్తేనే గంటలు అవుతుంది. మిమిక్రీ ఆర్టిస్ట్ యాక్టర్ అయ్యి ఉండాలన్నాను వాడు, సూపర్ యాక్టర్ అమ్మవాడు. బహుపాత్రాభినయం తెలియాలన్నాను, వెంట్రిలోక్విజం తెలియాలన్నాను, ధ్వని అనుకరణలో 6 భాగాలు తెలియాలన్నాను, ఇమిటేటింగ్ లీడర్స్, ఇమిటేటింగ్ ఆర్టిస్ట్, ఇమిటేటింగ్ బర్డ్స్ అండ్ యానిమల్స్, ఇమిటేటింగ్ నటీనటులు, ఇమిటేటింగ్ గ్రేట్ పోయిట్స్ అండ్ రైటర్స్, ఇమిటేటింగ్ ది నేటివిటీ.
2: అంటే బహుకళల సమాహారం మిమిక్రీ,
0: సర్వకళల సమ్మేళనం. చూడండి, పండితులు, డాన్సర్స్, వీళ్ళందరినీ కూడా ఇమిటేట్ చేయొచ్చండి. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే, 4 5 యాక్టర్లను ఇమిటేట్ చేయడం, ఇదే మిమిక్రీ అనుకుంటే కుదరదు. అది
1: ప్రముఖుల యొక్క స్వరాలని పట్టుకుని దానిని ఒక ప్రయోజనం దృష్టితో మలచడం,
0: దానివల్ల ఆనందం మాత్రమే కానీ అంటే ప్రయోజనం లేదు.
1: ఇప్పుడు ఈ ఆనందానికి మరి మీరు సాహితీవేత్తలను ఎలా, అందులో ఒక భాగంగా ఎలా తీసుకున్నారు?
0: సాహితీవేత్తల మీద గంట చెప్పవచ్చు. ఉదాహరణకు 1972 సరస్వతిబాయి గిరిగారు, గిరిగారు ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆమె బర్త్డే రోజు ఒక ఆర్టిస్ట్ను ఎవరినైనా ఎవరిని సన్మానం చేసేది ఆవిడ. సన్మానం చేసి పిలిస్తే ఆ సంవత్సరం నాకు పడింది. ప్రోగ్రాం ఇస్తుంటే మధ్యన లేచి ఆమె,
3: నాయనే నా పద్యాలు విశ్వనాథ్ సత్యనారాయణ గారు చదివితే ఎలా ఉంటుందో ఊహించి చెప్పు నాయనే అన్నది ఆవిడ.
0: మీరు పుస్తకం తెప్పించండి, మీ పద్యాలు నాకు నోటి జ్ఞాపకం లేవు, నేను చదవలేదు అంటే,
3: మోహిని,
0: ఆయన మోహిని గిరి గారు ఉన్నారు కోడలు వేసి,
3: మోహిని వెళ్ళి పుస్తకం పెట్టామ్మా.
0: పుస్తకం తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత, అమ్మ సత్యనారాయణ గారికి అలవాటు ఉంది మాట్లాడుతూ మాట్లాడుతూ ఉప్పు అంటారు ఆయన, అది వారన్నారనుకోండి కానీ నేను మాత్రం అన్నాను అనుకోకండి అని, ఇప్పుడు నేను విశ్వనాథ సత్యనారాయణ గారిని అయిపోతున్నానమ్మా, మీరు సావధానంగా వినాల్సిందిగా కోరుతున్నాను.
4: సరస్వతి అనగా
5: ఎడ్యుకేషన్ మినిస్టర్.
0: ఆవిడ గురించి చెప్పడం, చంద్రుడు చల్లగా ఉంటాడు, సూర్యుడు వేడిగా ఉంటుంటుంది, ఈ పశ్యములు ఈమె వ్రాసినవి కావుతో
4: పరమేశ్వరుడే పారవశ్యములు ఈమె చేత పలికించాడు. పారవశ్యములు పలు విధములు వినముడుగాల యావత్ భారత ప్రథమ మహిళను థూ అన్నాను. చూపించేదేగాక ఓ శివభవతి భజం, ఇది ఆత్మవిశ్వాసం సూచించున్నవే అనేసరికి ఆవిడ లేచి,
3: నాయన చాలా సంతోషం నాయన, ఎంత బాగా చెప్పావు నాయన, చాలా అద్భుతంగా చెప్పారు మీరు, వీరికి పద్మశ్రీవుడి పద్మభూషణ్ ఇవ్వవల్ల అన్నది.
0: అప్పుడు ఆమె అంటే ఆయన అన్నాడు, సార్ గిరిగారు అన్నాడు,
5: ఇవాళ 23 జనవరి టైం అయిపోయింది, నన్ను ఏం చేయమంటావు అన్నాడు.
0: అంటే
3: మీరేం చేస్తారండి రాజకీయ నాయకులు, నేను సత్కరించవరా, శంకరా వెళ్ళి 316 పుట్టరా నాయన అంటారు, మీరు ఇవ్వండి.
5: నువ్వే ఇవ్వవే అన్నాడు.
3: నేను చెప్తా ఉంటే మా వారు ఇంతవరకు ఎప్పుడు నవ్వులే, మీరు నవ్విస్తుంది ఏముండి
5: అవునవును అన్నాడు.
0: అని ఇచ్చిన తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారికి తెలిసింది. ఆయన అన్నారు,
4: మంచి వ్రతమే బాగుంది,
0: మీ గొంతులో చెప్పండి పర్వాలేదు అన్నాడు. సరే నా గొంతులో చెప్తే బాగుంది, నన్ను మాట్లాడమని ఇలాగే మాట్లాడతాను, చాలా చక్కగా ఉంది, మీతో ఒక శిలా విగ్రహం వేయవలి అంటే, నేనన్నాను సార్ శిలా విగ్రహం మీద జో జ్ఞాపకం వస్తుంది సార్, చెప్పండి పర్వాలేదు ఏమిటది. ఏం లేదు సార్, మన లారెల్ అండ్ హార్డీ స్టాచ్యూ వేయాల్సి వస్తుంది, హార్డీ అండ్ స్టాచ్యూ వేయడానికి డిఫరెంట్ పోజెస్ తీస్తున్నారు.

0: తీస్తున్నప్పుడు వాడిని స్టడీ ప్లీజ్ అన్నారు. ఫోటో తీయడానికి పైనుంచి కాకి రెట్ట వేస్తుంది. వాడు హ్యాట్ దిస్ నాట్ సో సూన్ అన్నాడు వాడు. దాంట్లో ఏముంది సార్, మీ వంటి వారు మా కావ్యం అంకితం ఇస్తే అవశ్య తిప్పేశెట్టికి శ్రీనాథ మహాకవి ఇచ్చినట్టుంటుంది అన్నాడు. ఇస్తున్నాను అన్నాడు, ఇస్తున్నాను, బాగుంది అని ఇచ్చారు. పెద్ద ఫంక్షన్ పెట్టి నాకు శివార్పణం అనే కావ్యాన్ని అంకితం ఇచ్చారు. అది ఉభయ భాషా ప్రవీణ లాంటి వాటికి కూడా టెక్స్ట్ పెట్టారు. మా అత్తవారు తెనాలి. తెనాలిలో కాకుమారు సుబ్బారావు గారింటి ముందు కూర్చునేవాడు మన జాషువా గారు. కొట్టు దాటితేనే మా మామగారు కొట్టానమాట. పెడుతుంటే జాషువా గారు, వేణుమాధవ్ గారు, మీరు అందరిని ఇమిటేట్ చేశారు, నన్ను ఎందుకు ఇమిటేట్ చేయలేదన్నాడు. అంటే నేను సార్ అనేక ఫంక్షన్స్కి ఓ రోజు మిమ్మల్ని, ఓ రోజు నన్ను, ఓ రోజు మిమ్మల్ని, ఓ రోజు నన్ను, ఓ రోజు మిమ్మల్ని నన్ను పిలుస్తున్నారు, మనం కలుసుకోవడం పడలేదు, మీరు పద్దెనిమిది చదవండి ఇక్కడే చెప్పేస్తా అన్నాను. ఒకసారి వింటే జ్ఞాపకం కావాలమ్మా, అది చాలా స్ట్రెయిన్ పడుతుంది. అది ఇప్పుడు రాధాకృష్ణ గారి ఉపన్యాసం ఉంది, మళ్ళీ చెప్పండి.
1: కళాకారుడికి ఏకసంతాగ్రహి ఉండాలి,
0: జర్నలిస్ట్ అయ్యి ఉండాలి, జర్నలిస్ట్ అయ్యి ఉండాలి. ఒకసారి వింటే జ్ఞాపకం కావాలి. పౌరాణిక జానపద అన్ని నాటకాలు తెలియాలి వాడికి. ప్రహసనాలు చదవాలి, పెద్దల ఉపన్యాసాలు వినాలి, అనేకమైనటువంటి వినాలి.
2: అంటే కత్తి మీద సాము లాంటిదే.
0: చాలా కత్తి మీద సాము.
2: ఇతరులు నవ్వించడం కూడా చాలా కష్టమే.
0: కష్టం కదా,
1: నవ్వించడమే కష్టం.
0: నవ్వించడమే నాలుగు జోక్స్ చెప్తే ఎవరైనా నవ్వుతారు. ఇది కొన్ని
2: మిమిక్రీ ద్వారా నవ్వించడం.
0: డెప్త్ లోకి వెళితే ఎంత ఉందమ్మా.
1: ఇప్పుడు మరి జాషువా గారు చెప్పిన పద్యం,
0: జాషువా గారు, నేను ఒక పద్యం చదవండి, నేను మీ చదివి వినిపిస్తాను. నన్ను గోబాబు.

0: வாசலின் முடமரே ரசனம் சொல்லும் கண்டமோனிதன் மலுராள் ஜதன் கிரகிரில் பஜரின் ஜதனாந்திரவாளிகின் கிரகிரில் பஜரின் ஜதனாந்திரவாளிகின் ஆனந்தம் புனச்சந்திர மண்டல முரல்லாச்சீரவையும் அவா நிவேமி வல்கிது అనే సరిగ్గా ఆనందించాడు. అలాగే కవులను అనుకరించడం ఒక భాగం ఉంది, యాక్టర్ని ఇమిటేట్ చేయడం ఒక భాగం ఉంది. యాక్టర్ని ఇమిటేట్ చేయడం అంటే ఇప్పుడు ఉదాహరణకు సర్వకళల సమ్మేళనం అని అక్కడ చెప్పి ఆగిపోయినాను, మళ్ళీ డీవేట్ అయ్యాను. సర్వకళల సమ్మేళనం అంటే ఎట్లా ప్రేక్షకులకి నేను 1940 కళారంగంలో వచ్చానండి, ఇప్పుడు ఎట్లా తెలియదు ప్రేక్షకులకి మనం రసజ్ఞులకి మిమిక్ ఆల్ అవుట్ సర్ కంబైండ్ ఇన్ మిమిక్రీ అని చెప్పడానికి వాళ్ళకి ఎలా తెలియాలి, గుళికలా చెప్పాలి. నేను 58 కష్టపడ్డాను కాబట్టి మీరు 58 గంటలు వినండి, 58 నిమిషాలు కూడా వినలేరు, ఎట్లా వింటారు? ఆడియన్స్ ఓపిక లేదు. వెనకటి రోజుల్లో ఉన్న కాలం లేదు, నేను సంక్షిప్తం చేశాను. లండన్లో శాడ్లర్స్ విల్ సోపరా థియేటర్ అని ఒకటి ఉంది, అది చూడటానికి వెళ్ళానండి. అది చూడటానికి వెళితే వెళ్ళాను లోపలికి, బయటికి రాలేకపోయినాను. జిగ్జాగ్ థియేటర్, రాయల్ థియేటర్, అది చాలా జిగ్జాగ్ ఉంది, బయటికి రాలేదు. ఎలా బయటికి రావచ్చు అని అడిగాను. హావ్ యూ కేమ్ ఇన్ సైడ్ అని అడిగాడు వాడు. లోపలే ఉన్నా. హావ్ యూ కేమ్ ఇన్ సైడ్ ఫస్ట్? ఐ డోంట్ నో, ఐఎమ్ మిమిక్రీ ఆర్టిస్ట్, జస్ట్ ఐ కేమ్ టు సీ ది థియేటర్. ఐఎమ్ గ్లాడ్ టు సీ ది థియేటర్. ఐఎమ్ సారీ దట్ ఐ దెర్ ఈస్ ఎ కమిటీ. ది కమిటీ మెంబర్స్ విల్ సెండ్ ఎ ప్యూన్ టు అండ్ గైడ్ టు ది విజిటర్. యు ఆర్ నాట్ సపోజ్ టు ఎంటర్ లైక్ దిస్ అని అన్నాడు అన్నాడు అన్న తర్వాత నేను అన్నాను, ఇప్పుడు అక్కడ చెలియో చెలకోన పద్యం చదివామనుకోండి ఏమర్థం అవుతుందండి వాడికి? మిమిక్రీ ఆర్టిస్ట్ బహుభాషలు తెలిసి ఉండాలి, ముఖ్యంగా ఇంగ్లీష్ హిందీ తప్పకుండా తెలిసి ఉండాలి. తెలుగు ఎలాగో మాది మాతృభాషే, ఉర్దూ ఇంగ్లీష్ అని తెలిసే ఉండాలి. అప్పుడు వాడికి చెప్పాను, ఒథేలో వచ్చో సీన్ చెప్పాను.
1: హూ ఇస్ దట్ ఒథేలో?
0: హై డస్ ది బౌ.
1: విల్ యు కమ్ టు బెడ్ మీ లార్డ్?
0: హావ్ యు ప్రేయ్డ్ టునైట్? డస్ ది బౌ.
1: Hey, my lord.
0: If you bethink yourself of any crime and reconcile it to heaven and grace, solicit for straight.
1: Illos, my lord, what may you mean by that?
0: Well, wait and be playful, walk by. I would not kill thy intrepid spirit. No heaven fortunate would not kill thy soul.
1: Talk of killing?
0: I do.
1: Then heaven have mercy on me.
0: I say, man. వాడి సీన్ వినిపిస్తే సంతోషించి థియేటర్ అంతా చూపించి కారు తెప్పించి పంపించాడు.
2: అది అంటే కళాకారుని ప్రజ్ఞ, అదనమాట
0: ప్రజ్ఞ అనమాట.
2: విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటారు, అలాగా కళాకారుడు కూడా సర్వత్ర పూజ్యతే.
0: నాకు పద్మశ్రీ వచ్చిన రోజు అంటే జ్ఞాపకం వచ్చింది, అద్వానీ గారు ఏదైనా వినిపించండి అన్నాడు, అందరం గ్రూప్ ఫోటో అయింది నిలబడి ఉన్నాం అంతా.
2: అచ్చా,
0: అందరు వాజ్పేయి గారు, స్పీకర్ గారు అందరు నిలబడున్నారు. నారాయణన్ గారు ఎక్కువసేపు చెప్తే బాగుండదు కదా, ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎప్పుడు ఆపాలి అని తెలియాలి. అప్పుడు ఏం చేశాను, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇన్వైటెడ్ మీ టు హిస్ హౌస్ టు హియర్ హిజ్ ఓన్ వాయిస్ అని రాధాకృష్ణ గారు ఇమిటేట్ చేశాను.
3: ఎందుకంటే

0: అందరికీ అక్కడ తెలిసినటువంటి గొంతు.
1: Our relations with your country have been close and intimate. In the period of our struggle for independence, we had great sympathy and support from our government and people. Joy Hind. Lal Bahadur Shastri asked me to imitate his voice. I imitated him. He embraced me and presented his book in.
2: When I heard the speech of Gandhiji, I thought that I was purified myself. If I come, only certain people will come. All these artists are present here, so thousands of persons are assembled here. I don't want to be hindrance between you and these artists. I request all these artists to come and entertain our soldiers. Hum gali ka jawab gali se denge. Hum goli ka jawab goli se denge. Ayub Khan ye samajhta hai ki main khat mein chota hoon, magar buddhi mein kuch kam nahi hoon. Jai Hind, andar naver.
1: Thank you, Anna. Appudu శోభా నాయుడు గారు మాట నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంది. వేణుమాధవ్ గారు, మేము నాటకం వేయాలన్నా, డాన్స్ వేయాలన్నా, నృత్యం వేయాలన్నా, ఎన్ని చీరలు మార్చాలి, ఎన్ని నగలు మార్చాలి, మీరు ఏమీ లేకుండా ఊరికినే నాలుగు మార్చేసి వాళ్ళని అలా నిలబెట్టారు అంటే నాకు నిజంగా మంచి కామెంట్ అన్నదానికి నాకు సంతోషం అనిపించింది.
0: నిజమే.
1: అయితే
0: అంటే మిగతా కళలకంట దీని యొక్క గొప్పతనాన్ని కూడా ఆవిడ తెలియకుండానే చెప్పారు.
1: తెలియకుండా చెప్పారు. అయితే ఏమైంది మరి అంతగా ఎక్కువ చెప్తుంది అందరూ అన్నారు. థ్యాంక్ యూ అన్నాను. ఎక్కువైతే మరి బయలుదేరితే
3: అవునవును
1: ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎప్పుడు ఆపాలి అని తెలియాలి.
0: కళ గౌరవాన్ని కళాకారుడు పెంచుతాడు.
1: కళాకారుడు అంచేత అక్కడ అది ఓథేలో చెప్పేసేసి మనం డివేట్ అయ్యాం. కేథరిన్ ల్యాంబర్ట్ అని గ్రేట్ వాయిస్ కల్చరిస్ట్ ఇన్ ది వరల్డ్ అండి. ఆవిడ ఆవిడ నా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది. బ్రిటిష్ డ్రామా లీగ్లో ఆవిడ వాయిస్ కల్చర్ చెప్తుంది, డిక్షన్ చెప్తుంది, అన్నీ ప్రొనౌన్సియేషన్ వాటి ఏమిటి, ఏ పాత్రకి ఎలా చెప్పాలి, ఎక్కడ స్ట్రెస్ చేయాలి అని చెప్తాను. ఆవిడ నా ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే నేను ట్యాక్సీలో పెడుతున్నాను. ట్యాక్సీలో పెడుతుంటే టోటన్ హ్యామ్ కోర్ట్ అని అక్కడ ఓడియన్ థియేటర్లో గ్రిగరీ పెగ్ బొమ్మ కనిపించింది. ఇట్లా మెకానిక్స్ గోల్డ్ అని కనిపిస్తే సిగ్నల్గా ఎంతసేపు ఉంటుందండి, 2 ఉంటుంది, 3 నిమిషాలు ఉంటుంది, 4 నిమిషాలు ఉంటుంది. ఈ 4 నిమిషాల లోపల వాడికి ఆ సీన్ వినిపించాను నేను. ఇది మెకానిక్స్ గోల్డ్ లేదు. 3 మైళ్ళ దూరంలో గుర్రబడికల శబ్దాలు, దగ్గరకు వచ్చిన తర్వాత శబ్దం. ఇది వెంట్రలోక్విజం అండి. వెంట్రలోక్విజం అంటే అర్థం ఏమిటంటే వెంటర్ అంటే కడుపు, లోక్వి అంటే స్పీచ్. యు మస్ట్ త్రో ది వాయిస్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎ లాంగ్ డిస్టెన్స్.
0: అంటే కదా ఇప్పుడు గుర్రాలు చప్పుడు ఆ దూరం నుంచి దగ్గర రావాలి.
1: అది బొమ్మలు పట్టుకుని చేస్తారు. వెంట్రలోక్విజం సెపరేట్ ఆర్ట్, ఇట్స్ నాట్ కన్సర్న్ విత్ మిమిక్రీ.
3: ఇప్పుడు బొమ్మను పెట్టుకుని మాట్లాడుతున్నట్టుగా
1: అది అది అది అది అది అసలు వెంట్రలోక్విజం అన్నమాట. నేను నా కళలో బొమ్మలు లేవు, 4 గణాలు, రంగు లేదు, హార్మోనియం లేదు, ఫీడే లేదు, ఏమీ లేదనమాట. అయితే ఈ ఇల్యూజన్ క్రియేట్ చేయడం నేను బొమ్మల ద్వారా చేస్తారు
0: వాళ్ళు. అంచేత
1: ఇప్పుడు చేయిస్తాను నేను. 3 మైళ్ళ దూరంలో గుర్రబడికల శబ్దాలు, నోరు మూసుకొని చెప్తాను, దగ్గరకు వచ్చిన తర్వాత శబ్దం. అంటే ఆల్ ఆర్డర్ కంబైన్డ్ ఇన్ మిమిక్రీ అని చెప్పడానికి అనేక కళల సమ్మేళనం అండి మిమిక్రీ.
0: అది వినిపించండి మాస్టర్.
1: 3 మైళ్ళ దూరంలో గుర్రబడికల శబ్దాలు, దగ్గరకు వచ్చిన తర్వాత శబ్దం, ఓల్డ్ మ్యాన్ గిరిగిరీ పేక్, ఓమర్ షరీఫ్, మ్యూజికల్ నోట్స్ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్, 10 కమాండ్మెంట్స్, 40 నిమిషాలు చెప్తాను సార్ నేను. అది నాకు ప్రపంచం అంతా పేరు తెప్పించింది. అది అంటే చెప్తున్న విషయం అలా డీటెయిల్డ్గా చెప్పడానికి ఇది 3-4 నిమిషాలు అయిపోవాలి. సిగ్నలింగ్ ఎక్కువసేపు ఉండదు కదా అండి.

0: Oh, General McConnell. Yeah, I'm General McConnell. You're an old man. Why come to this? What's the matter? Yes, some gold mines around this is. Do not go there. There are some spirits around these mines. They will kill you.
1: I have come to see those spirits, not for the mines.
2: Come out like a gentleman and show me the map. There's no man making sweet eyes there. The map is in his head. Don't kill him. Starga! Drive faster!
0: వినయ్ సరిగి మీ పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ ఉన్నట్టున్నారు, లండన్ మొదటిసారి వచ్చినట్టున్నారు, మీ ఆడియన్స్ వెళ్ళిపోతారు, బెల్స్ దగ్గర చాలా దూరం, మీకు అసలు ఐడియా లేనట్టుంది. అట్లా కాదు, మీరు ట్రూప్ ట్రైన్లో వెళితే మీ ఆడియన్స్ ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు, 40 మినిట్స్ లేట్గా చేరుతారు, మీకు లండన్లో ఐడియా లేనట్టుందని దింపి కింద ట్రూప్ ట్రైన్ తీసుకు

0: ఆ ట్యూబ్ ట్రైన్స్ ఎలా మూసుకుంటాయని చెప్పాడండి వాడు.
1: మూడు
0: నిమిషాలు లోపల లోపలికి చచ్చిపోతాడు,
1: అప్పో
0: ఇట కొట్టుకుంటా, టర్ ఇట్ ఇస్ డేంజరస్ టు ఎంటర్ విద్ ఇన్ ది పి స్టిపులేటెడ్ టైమ్ అని ఉంటుంది. ఆ 3 నిమిషాల లోపల కనుక పాడు అని కొట్టుకుంటుంది అనమాట. వాడు చెప్పి లోపలించి ఇట్లా కొట్టుకుంటుంది, ఇది జాగ్రత్త మీరు అది ఆగంగానే దిగేసేయండి, ఆగంగానే ఎక్కేయండి అని చెప్పి నేను అన్నాను, మరి మీ ట్యాక్సీకి డబ్బులు ఏమేమిటాను, మీరు ఇచ్చిన ప్రోగ్రామ్కి ఏమేమంటారన్నాడు. 1982లో అమెరికాలో మన తెలుగు వాళ్ళు ఆల్ ఇంపార్టెంట్ సెంటర్స్ అన్నిటికీ ఇన్వైట్ చేశారు, దాదాపు 40 సెంటర్స్లో ఇన్వైట్ చేశారు. మా ఆవిడని కూడా తీసుకెళ్ళాను. వాళ్ళు ఏమన్నారంటే మీ ఆవిడ ఖర్చులు మీరు పెట్టుకోండి, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ మేము ఇస్తాం, ప్లేన్ ఛార్జెస్ మాత్రం మీ ఆవిడ పెట్టుకుని పెట్టుకున్నాను. వచ్చేటప్పుడు చాలా సామాన్లు ఇచ్చారు, ప్రజెంటేషన్స్, 5-6 సూట్కేసులు, ఓ టీవీ గీవండి. బొంబాయిలో దిగాక మా ఆవిడ అంది, పోదాం పోదాం అంటే నేను అన్నాను, అందరూ వెళ్ళాక వెళ్దామన్నాను, అందరూ వెళ్ళాక చచ్చేంత పడుతుంది వద్దన్నది. సరే అందరు సూట్ల మీద ఉంటే ఏం తెలుస్తుందండి, పంచే లాల్చి వేసుకుంటే మీ తెలుగువాడా కానీ ప్యాంట్ బూ షర్ట్ వేసి తెలుగువాడా నార్త్ ఇండియన్ నేను ఎలా తెలుసు,
2: అందరూ ఒకలానే ఉంటారు,
0: అందరూ ఒకలా ఉన్నారు. సోబర్గా ఉన్న ఛానల్లోకి వెళ్ళి అందరూ వెళ్ళాక నేను వెళ్ళాను, వెళ్ళాక మిమిక్ రెండు వాళ్ళు నా ఉండి వేణు మాసం అని ఐమి చలపతిరావు గారు నా గురించి ఇంగ్లీష్లో పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఇచ్చి ఐ కెన్ ఇమిటేట్ ఎనీ సింగర్ ఇన్ ఇండియా అన్నాను. అంటే తెలుగువాడిది ఘంటసారో సుశీలో భానుమతి ఏదో అంటాడు, కెన్ ఇమిటేట్ ది వాయిస్ ఆఫ్ సిర్కావళి గోవిందరాజు అని అన్నాడు. ఎస్ అన్నాను. எனக்கு தெரியும், தங்களுக்கு தெரியும், இவருக்கு தெரியும், எல்லோருக்கும் தெரியுமே நான் யார், இவர் யார் அனி நினைச்சேன். சார், கேன் இமிடேட் தி வாய்ஸ் ஆஃப் எம் எஸ் சுப்பலட்சுமி. எஸ்

0: వినిపించే సరిగా వాడు ఓడు వచ్చి అమితాబ్ బచ్చన్ అని చెప్పమన్నాడు, లతా మంగేష్కర్ అని చెప్పమన్నాడు, ఆశా భోద్ ఇది అవి చెప్తున్నారు అరగంట అయిన తర్వాత మీ కట్టుకోలేరు విప్పకండి అన్నాడు వాడే అన్నాడు అన్నట్టు అమ్మ సర్వకళ్యాణ సమ్మేళనం చెప్పడానికి మూడు నాలుగు ఇన్సిడెంట్ చెప్పాను. ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ మిమిక్రీ సర్వకళ సమ్మేళనం చెప్పడానికి.
1: ఇందాక మీరు సర్వకళలు అంటే వాటిలో వెంట్రిలాక్విజం వాటిని గురించి చెప్పారు, కానీ సంగీత కళ కూడా ఒక భాగం అని తెలిసింది ఇప్పుడు.
0: పన్నెండేళ్ల క్రితం మన దుబాయ్ నుంచి ఊరికే ఉత్తరాలు రాయడం మొదలుపెట్టారు. మీరు ఉర్దూలో వేల ప్రోగ్రామ్స్ ఇచ్చారు, మాకు వచ్చిన డబ్బంతా కలెక్ట్ చేసి మొత్తం అరబీ ఎమిరేట్స్లో మీరు మాకు ఇచ్చి వెళ్ళాలి అని అక్కడ తెలుగు వాళ్ళు రాశారు. గాడ్ ప్రామిస్, నేను ఒక దమ్ముడి పుచ్చుకోలేదమ్మా, వచ్చిన డబ్బంతా వాళ్ళకి ఇచ్చేసాను. తర్వాత షార్జా, అబుదాబి, అల్ఫుజైరా, ఆల్ ప్లేసెస్, దుబాయ్, అన్ని చోట్లలో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. రోజు మూడు షోస్ అమ్మా, వచ్చేటప్పుడు బలవంతంగా నాకు వీసీపీ ఇచ్చారు. అంతే తప్ప నేనేం తీసుకోలేదు.
2: ఒక మూలధనాన్ని మీరు ఇచ్చి వచ్చారు అక్కడ.
0: అయితే అబుదాబి నుంచి దుబాయ్ వస్తున్నానండి. అబుదాబి నుంచి దుబాయ్ వస్తుంటే ట్యాక్సీ డ్రైవర్ ఊరికే చూస్తున్నాడు నన్ను. ఆప్ కేం కూర్ కూర్ కర్ దేఖ్ రహే హై, నేను అడిగాను. నేను మే పాకిస్తాన్ కా బాషిందా హూ, బహుత్ ముద్దత్ కే బాద్ నఫీస్ ఉర్దూ సున్ రహా హూ అన్నాడు. నేను పాకిస్తాన్ వాడిని, చాలా కాలం తర్వాత మంచి ఉర్దూ వింటున్నాను. అంటే నేను అమితాబ్ బచ్చన్ వింటావా, లతా మంగేష్కర్ వింటావా, శత్రుఘ్న సిన్హా వింటావా, ఎవడక్కర్లేదు నువ్వే మాట్లాడం అన్నాడు. ఇంకో ఐదు నిమిషాలు అయితే అబుదాబి దుబాయ్ వస్తుందయ్యా, ఏమిటి నువ్వు ఏదైనా వినమా అడిగితే బాగుంటుంది అన్న
2: కళాకారుని నాది వినొచ్చు కదా.
0: మొఘల్ ఆజం వేసే సీన్స్ ఉన్నాయి అన్నాడు. మొఘల్ ఆజం, పృథ్వీరాజ్ అండ్ దిలీప్ కుమార్
3: తమిళ్ హో
0: అనే అర్కలి ఖయత్ కీ గయి మే దేఖ్తారా,
3: తుమ్ కర్ భీ క్యా సక్తే హో,
0: ఏక అజీమ్ శాన్ షహన్షాహ్ కే సామ్నే మే కర్ భీ క్యా సక్తా హూం,
3: తఖ్లియా తుమ్హారీ మౌజూదగి హమారీ నాఫర్మానీ కీ దలీల్ హై, ఆజ్ ముజే మాలూమ్ హువా తఖ్లియా నహీ సమజ్ సకే తుమ్, తఖ్లియా
0: ఆజ్ ముజే మాలూమ్ హువా కీ షహన్షాహ్ కే దిల్ మే భీ మొహబ్బత హై,
3: ఇస్ ముఖద్దస్ ఇన్సాఫ్ తఖ్త తరాజూ కీ కసమ్, అక్బర్ కే సామ్నే జో ఏక్ బార్ మాంగోగే అదా కియా జాయేగా,
0: ఆజ్ ముజే మాలూమ్ హువా కీ షహన్షాహ్ కే దిల్ మే భీ మొహబ్బత హై. సీన్ విని వాడు సంతోషించి నా దగ్గర ట్యాక్సీ డబ్బులు పుచ్చుకోలేదండి, పుచ్చుకోకపోగా నేను కవిని నా షేర్ రాసుకోమన్నాడండి. రోనాయే ఉసీ కే సామ్నే జో మనానే వాలా భీ హో, మొహబ్బత్ ఉసీ సే కర్నా జో మొహబ్బత్ కర్నే వాలా భీ హో, ఎవడి ముందు పడితే వాడు ముందు ఏడవా కానీ నేను ఆదరించే వాడి దగ్గర ఏడవమన్నాడు, ఎవడిని పడితే వాడు ప్రేమించవా కానీ నేను ప్రేమించేవాడు ప్రేమించమన్నాడు. 82లో
1: అంటే ఈ ఇప్పుడు ఈ షాయరీ చెప్పారు కదా, ఈ షాయరీ మీదే ఆధారపడి మీరు ప్రపంచ ప్రజల ప్రేమనంతా పొందారండి. మిమిక్రీలో ధ్వన్యనుకరణలో వేణుమాధవ్ గారిని

0: మించిన వాళ్ళెవరు లేరు. ఆ
1: అయ్యయ్యో
0: రకమైన గుర్తింపు ఒకటి వచ్చింది
1: నాకు కొంచెం
0: అఖిలాంధ్ర ప్రజా పోటీకి కూడా. మీరు చాలా గర్వకారణమైన ఒక గొప్ప కళాకారుడని మేము అనుకుంటున్నాం.
1: అమ్మా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, స్టిల్ ఏమే స్టూడెంట్ అనుకోవాలి,
0: అంటే నా
1: మనోవాకాయ
0: జీవితాంతం
1: కర్మవి
0: అధ్యయనం చేస్తూ ఉండడమే
1: చేస్తూ
0: జీవితం.
1: ఉండడమే, అహంకారం రాకూడదమ్మా.
2: నిండుకుండా తొణకదంటారు అదే మరి.
0: అంతే
1: అహంకారం వచ్చిన రోజు వాడు ఫినిష్.
0: ఇవాళ మా స్టూడియోకి రావడం మా అదృష్టం అండి. చాలా ధన్యవాదాలండి.
1: నమస్కారం అండి.
3: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ మిమిక్రీ కళాకారులు శ్రీ నేరేళ్ల వేణుమాధవ్ గారితో పరిచయం విన్నారు.

వికట కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి, ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మోగెనమ్మా.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం. ఢిల్లీ నుండి రిలే వింటారు.

ఇందిరి లాహిరిలో ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా చాణక్య చంద్రగుప్త. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. రచన సి నారాయణరెడ్డి, సంగీతం పెండ్యాల.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వరప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోత.

0: 코스메.
1: గాలికెదురు లేదు, కడలి కంతు లేదు. అలు పెరుగని, సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.
2: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట దానవీర సూర్యకర్ణ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు. రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం పెండ్యాలా.

0: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగలపారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
1: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
2: పల్లె పొలిమేరల నుంచి పట్ట

0: ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం. వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి, సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక. అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి. భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవనధార ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం. స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
1: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట ఎదురీత చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు. రచన వేటూరి.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట ఇంటింటి రామాయణం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

మీరింతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇరాన్తో ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తొందరపడవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశ ప్రతినిధులకు చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కారాల కార్యక్రమంలో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో అందజేస్తారు. ఈరోజు జరిగే మొదటి పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి 2 పద్మ విభూషణ్, 6 పద్మభూషణ్, 58 పద్మశ్రీలతో సహా మొత్తం 66 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. మిగిలిన పద్మ అవార్డులను 2వ విడత పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో అందజేస్తారు. రేపు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వోంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై, ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాల పురోగతిని సమీక్షించడంపై, అలాగే పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలపై ఈ నాయకులు తమ అభిప్రాయాలు పంచుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉమ్మడి పౌరస్మృతి పరిధి నుండి అన్ని గిరిజన సామాజిక వర్గాలను మినహాయించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జనజాతీయ సాంస్కృతిక సమాగమం సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, గిరిజనుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించామని, ఉమ్మడి పౌరస్మృతి వల్ల గిరిజనుల హక్కులకు ఎటువంటి భంగమూ వాటిల్లదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 28,000 కోట్ల రూపాయలుగా ఉన్న గిరిజన సంక్షేమ బడ్జెట్ను నరేంద్ర మోదీ ప్రభుత్వంలో 1,50,000 కోట్ల రూపాయలకు పెంచినట్టు అమిత్ షా తెలియజేశారు.
1: नरेंद्र मोदी जी ने एक प्रकार से जनजाति कल्याण को आगे बढ़ाने का काम किया है. मैं आज इस मंच से इस जनजाति महाकुंभ को कहना चाहता हूं और नरेंद्र मोदी जी ने उसको 1,50,000 करोड़ तक बढ़ाने का काम.
0: निन्ना न्यू दिल्ली भारत मंटपनलो అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర వేడుకల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన స్నేహితుడని, మోదీకి తాను పెద్ద అభిమానినని చెప్పారు. అలాగే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇంతకు ముందెన్నడూ లేనంత పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను అక్కడి ప్రేక్షకులు వినేలా అమెరికా రాయబారి తన ఫోన్ను మైక్రోఫోన్ వద్ద పెట్టారు. ఈ కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హాజరయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటనలో ఉన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడి నుంచి ఈ వ్యాఖ్యలొచ్చాయి. శనివారం ప్రధానమంత్రి మోదీని కలిసిన రూబియో నిన్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తో సమావేశమయ్యారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ 2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాయిదా వేసింది. బక్రీద్ పండుగ సెలవు తేదీలో మార్పు వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ తెలిపింది. సవరించిన పరీక్షా తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఎన్టీఏ పేర్కొంది. తాజా సమాచారం కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని ఎన్టీఏ సూచించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 2.61 రూపాయలు, అలాగే డీజిల్ ధర లీటర్కు 2.71 రూపాయలు పెరిగింది. గత 2 వారాల్లో ఈ ధరలు పెరగడం ఇది

నాలుగవసారి. ఈ సవరణతో ఢిల్లీలో ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర 102.12 రూపాయలకు, డీజిల్ ధర లీటర్కు 95.20 రూపాయలకు చేరుకుంది. ఇరాన్తో 3 నెలలుగా కొనసాగుతున్న యుద్దంలో ఇప్పుడిప్పుడే ఎటువంటి పురోగతి లభించే అవకాశం లేదనే సంకేతాలిస్తూ, ఇరాన్తో ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తొందర పడవద్దని తాను తన ప్రతినిధులకు చెప్పినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తన పరిపాలనలో ఇరాన్తో కుదిరే ఎలాంటి భవిష్యత్ ఒప్పందంలోనైనా ఎటువంటి ఆర్థిక మినహాయింపులు ఉండవని, ఇది అమెరికా మాజీ అధ్యకులు బరాక్ ఒబామా హయాంలో జరిగిన ఒప్పందానికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఒబామా కాలం నాటి ఇరాన్ అణు ఒప్పందాన్ని విమర్శించిన ఆయన, తాను ప్రతిపాదించిన ఒప్పందం ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా అడ్డుకుంటుందని, అలాగే బరాక్ ఒబామా రూపొందించిన ఒప్పందంతో దీనికి ఎటువంటి పోలిక ఉండదని చెప్పారు. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఒప్పందంలో 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు, హార్మోజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై మరిన్ని చర్చలు జరపడం వంటి అంశాలున్నాయి. అయితే ఈ ప్రతిపాదిత ఒప్పందంపై రిపబ్లికన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది ఇరాన్ పట్ల చాలా ఉదారంగా ఉందని బహిరంగంగానే వాదిస్తున్నారు. ఈ ఒప్పందం ఒక తప్పిదమవుతుందని సెనేటర్ ట్రెడ్ క్రూజ్ అనగా, 60 రోజుల కాల్పుల విరమణ అంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా సాధించిందంతా వృధా అయినట్టేనని సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ రోజర్ వికెర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్పై విస్తృతమైన దాడులు జరపడంతో పశ్చిమాసియా అంతటా ఘర్షణలు చెలరేగాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ ఇజ్రాయెల్, గల్ఫ్లోని అమెరికా మిత్రదేశాలపై దాడులకు దిగింది. విప్లవకారుడు రాష్ బిహారీ బోస్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. రాష్ బిహారీ బోస్ తన అసాధారణమైన సంస్థాగత నైపుణ్యాల ద్వారా స్వాతంత్ర్య పోరాటంలో సరికొత్త శక్తిని నింపారని కొనియాడారు. రాష్ బిహారీ ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్లను స్థాపించారని, అలాగే గదర్ ఉద్యమం ద్వారా విదేశీ గడ్డపై కూడా భారతీయులను సంఘటితం చేశారని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత దృష్ట్యా భారత వాతావరణ శాఖ ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి రాత్రిళ్లు కూడా వేడిగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారత్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరిల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జమ్మూకాశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, అసోం, మేఘాలయ, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు పిడుగులతో కూడిన ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. నదిలో నత్తగుల్లలు సేకరిస్తున్న సమయంలో నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో వారంతా కొట్టుకుపోయారు. ఈ ఘోర ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ నది ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో

0: قال الدم.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.

0: కార్మికుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా పారిశ్రామికాభివృద్ధిలో కార్మికుల పాత్ర శ్రీ గొల్లపూడి గిరిభూషణరావు గారి ప్రసంగం వింటారు.
1: పారిశ్రామిక రంగం అనేది మన దేశ ఆర్థిక వ్యవస్థలోని ఒక ముఖ్యమైన భాగం. ఇది వస్తువును తయారు చేయటం వంటి పనులను చేస్తుంది. ఉదాహరణకు ఒక వ్యవసాయ రైతు పత్తి పంట పండిస్తాడు, కానీ అది మనం వాడే కాటన్ షర్టు లేదా చీర అవ్వాలంటే దానిని వస్త్రాలుగా మార్చే ఫ్యాక్టరీ అవసరం. అదే పారిశ్రామిక రంగం పని. ఇలాగే ఇనుము, ఖనిజం, మైనింగ్ ద్వారా తవ్వకాలు జరిపి తీస్తారు. కానీ ఇనుముతో రైలు పట్టాలు, ఆటోమొబైల్ భాగాలు తయారు చేయాలంటే స్టీల్ ఫ్యాక్టరీలు అవసరం. ఇవన్నీ పారిశ్రామిక రంగానికి చెందినవి. ఈ రంగంలో మూడు ప్రధాన ప్రక్రియలు ఉంటాయి. వస్తువుల తయారీ అంటే వాహనాలు, పరికరాలు, బట్టలు తయారు చేయటం. నిర్మాణం మరియు విద్యుత్ ఉత్పత్తి అంటే రోడ్డు, భవనాలు నిర్మించడం. ఈ ప్రక్రియలతో ఇది ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. లక్షలాది మంది కార్మికులు ఇందులో పనిచేస్తారు. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఇంకా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు మారుతున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఇప్పుడు పారిశ్రామిక రంగం వల్ల దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించే ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న పారిశ్రామిక రంగాన్ని నడిపించేది కార్మికులే. యంత్రాలు ఉన్నా కూడా కార్మికులే ప్రధాన పాత్ర పోషిస్తూ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో కార్మికుల పాత్ర గురించి తెలుసుకుందాం. ఉత్పత్తి శక్తి, ఫ్యాక్టరీలో యంత్రాలు ఉంటాయి, కానీ వాటిని నడిపించేది మనుషులే, అంటే కార్మికులే. ఉదాహరణకు బట్టల ఫ్యాక్టరీలో యంత్రం ఉన్నా దానిని ఆన్ చేయటం, బట్టలు కుట్టడం, చూసుకోవటం అన్నీ కార్మికులే చేస్తారు. కార్మికులే లేకపోతే యంత్రాలే ఉన్నా ఉత్పత్తి జరగదు. అందుకే కార్మికులు పారిశ్రామిక రంగానికి ప్రాణం లాంటి వారు. కార్మికులు పనిచేసి వస్తువు తయారు చేస్తారు, వాటిని అమ్మితే కంపెనీకి లాభం వస్తుంది. లాభాలు పెరిగితే కంపెనీలు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి, దేశానికి ఆదాయం పెరుగుతుంది. ఈ విధంగా కార్మికులు ఆర్థిక అభివృద్ధిలో ఎంతో ఉపయోగంగా ఉంటారు. ఉదాహరణకు ఒక ఆటోమొబైల్ కంపెనీలో కార్మికులు కార్లు తయారు చేస్తే వాటిని అమ్మే కంపెనీ లాభం పొందుతుంది. ఇదే దేశ పురోభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే పారిశ్రామిక రంగం ఉద్యోగాలను కల్పిస్తుంది. పనికి వెళ్ళే అవకాశం వస్తే కుటుంబాలు ఆదాయాన్ని సంపాదించగలవు, పేదరికం తగ్గి సామాజిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఒక గ్రామానికి ఫ్యాక్టరీ వస్తే ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి కలుగుతుంది, వాళ్ళ జీవన శైలి మెరుగుపడుతుంది. ఈ రోజుల్లో ఆటోమేషన్, కంప్యూటర్ ఆధారిత యంత్రాలు లాంటివి సాంకేతికతకు అనుగుణంగా పరిశ్రమలో కొత్త టెక్నాలజీ వస్తుంది. కార్మికులు ఈ కొత్త పద్ధతులను నేర్చుకుని వాటిని వాడటం ద్వారా పరిశ్రమల మధ్య పోటీ సామర్థ్యం పెరుగుతుంది. ఇదంతా కార్మికుల వల్లే సాధ్యపడుతుంది. కార్మికులు లేకపోతే పారిశ్రామిక అభివృద్ధి అసాధ్యమే. వారి శ్రమ, నైపుణ్యం, కొత్త పరిజ్ఞానం, అలవర్చుకునే సామర్థ్యం ఇవన్నీ కూడా పరిశ్రమల అభివృద్ధికి మూల స్తంభాలు. పారిశ్రామిక రంగం అభివృద్ధిలో చిన్న తరహా పరిశ్రమల ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే చిన్న తరహా పరిశ్రమలు చాలా ముఖ్య పాత్రని పోషిస్తున్నాయనే చెప్పాలి. ఈ సంస్థల్లో యంత్రాన్ని మించిన కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి దేశ ఆర్థిక అభివృద్ధిలో పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న తరహా పరిశ్రమల అవసరం ఎంతైనా ఉంది. అంటే పెద్ద తరహా పరిశ్రమలతో చిన్న తరహా పరిశ్రమల్ని

సమన్వయపరుచుకొని ఎక్కువగా విస్తరించితే పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కావున చిన్న తరహా పరిశ్రమలు పారిశ్రామిక అభివృద్ధిలో ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. యంత్ర సహాయం లేకుండా నడిచేటువంటి వాటిని చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, ఎంటర్ప్రైజెస్ అంటాము. ఇవి కొద్దిపాటి యంత్రముల సహాయంతో, కార్మికుల సహాయంతో వస్తువు ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు. ఈ తరహా పరిశ్రమలు ఎక్కువగా ఇళ్లలోనే స్థాపించబడతాయి. కార్మికులే పారిశ్రామికులుగా, కుటుంబ సభ్యులుగా ఉంటారు. దీనిని కుటీర పరిశ్రమ అని కూడా అంటారు. అదేవిధంగా ఎంటర్ప్రైజెస్ అంటే ఇంకా తక్కువ స్థాయి కలిగినటువంటి, తక్కువ పెట్టుబడితో ఉన్నటువంటిది. చిన్న పరిశ్రమలు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చుతాయి. కార్మికుల సహాయంతో వాటి పాత్ర శ్లాఘనీయమైనటువంటిది. ఇవి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు ఎంతో సహాయకారిగా ఉంటాయి. ఈ పరిశ్రమ లేకుండా పేద దేశాలు అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. కాబట్టి చిన్న తరహా పరిశ్రమలు విస్తరించబడాలంటే వాటి విస్తరణకు కావలసిన సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలపైన కూడా ఇంతైనా ఉన్నది. ప్రభుత్వాల సహకారంతో చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువగా స్థాపించబడితే ఆ ప్రాంతం ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. వీటిని గ్రామాల్లో, పల్లెల్లో స్థాపిస్తే పల్లెల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఇవి శ్రమ సాంద్రతమైన లక్షణాలు కలిగి ఉంటాయి. శ్రమ సాంద్రతము అంటే కార్మికులు, శ్రామికులు పనిచేస్తారు, యంత్రాలతో పని లేదు. కాబట్టి ఇవి అధిక సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు సృష్టించగలుగుతాయి. కార్మికుల జీవన భృతికి చిన్న తరహా పరిశ్రమలు శక్తివంతమైన పరికరంగా ఉపయోగపడతాయి. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఆధారపడేది వ్యవసాయం. చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు మొదటిది నిరుద్యోగ సమస్య తీరుతుంది. రెండవది వనరుల గమనశీలతను, వ్యవస్థాపన నైపుణ్యాన్ని పెంచుతుంది. అలాగే దేశ సాంఘిక శ్రేయస్సును గతంలో పట్టించుకోకుండా ఉన్న నైపుణ్యాలను చిన్న వ్యవస్థాపకులు ఇప్పుడు వెలికి తీసుకువచ్చారు. ఈ విధంగా పెద్ద పరిణామంలో వనరులను చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం వినియోగిస్తారు. దాంతో కార్మికులకు చక్కని ఉపాధి లభిస్తుంది. పారిశ్రామిక రంగంలో కార్మికుల పాత్ర, వారు అందించే సేవలు ఇలకట్టలేనివి. వీరు కూడా ఉద్యోగ భద్రత విషయంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఆ సవాళ్లు ఏమిటో తెలుసుకుందాం. ఈ కార్మికుల సమస్యలు ఎక్కువగా సంఘటిత రంగంలో కనిపిస్తున్నాయి. ఇవి కార్మికుల జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తూ దేశ ఆర్థికాభివృద్ధిలో ఆటంకాలు కలిగిస్తున్నాయి. ఈ అసంఘటిత రంగం అనేది ప్రభుత్వానికి నమోదు చేయని అధికారిక లెక్కలలో లేని చిన్న స్థాయి వ్యాపారాలు, స్వయం ఉపాధి పొందిన వ్యక్తులు కలిగిన రంగం. ఈ రంగంలో పనిచేసే సంస్థలు సాధారణంగా 10 మంది కంటే తక్కువ ఉద్యోగాలను కలిగి ఉంటాయి. ఇవి ప్రభుత్వ నియంత్రణకు లోబడవు. అలాగే ఉద్యోగులకు శ్రమ చట్టాల పరిరక్షణ ఉండదు. ఈ అసంఘటిత రంగంలో సవాళ్లు, సమస్యలు ఎందుకు వస్తాయంటే ముఖ్యంగా ఉద్యోగ భద్రత లేకపోవడం. అంటే ఈ రంగంలో ఉద్యోగులు సాధారణంగా కాంట్రాక్టు లేదా రోజువారీ వేతనంతో పనిచేస్తారు. ఇది ఉద్యోగ భద్రతను హరించడమే కాకుండా శ్రమ చట్టాలు అమలుపరచడంలో కొంచెం కష్టతరం చేస్తుందని చెప్పాలి. మరో సమస్య తక్కువ వేతనాలు. అనేక పరిశ్రమల్లో కార్మికులు కనీస వేతనానికి కూడా పనిచేస్తున్నారు. కొన్ని పరిశ్రమల్లో కార్మికులు కనీస వేతనం కన్నా తక్కువ వేతనం పొందుతున్నారు. ఇంకా ఈ రంగంలో ఉద్యోగాలకు ఆరోగ్య బీమా, పెన్షన్, సెలవులు వంటి ప్రయోజనాలు లభించవు. అంటే సామాజిక భద్రత లేకపోవడమే కొన్ని పరిశ్రమల్లో అనారోగ్యకరమైన పరిస్థితులు తటస్థపడుతూ ఉంటాయి. ఇటుకల వట్టీలు లేదా ఇటుకల కొలిమి పరిశ్రమల్లో కార్మికులు పొగ, వేడి మరియు పొడిగా ఉండే వాతావరణంలో పనిచేస్తున్నారు. ఎండలో పనిచేయాల్సి రావడం, నిరంతరం తక్కువ ఆక్సిజన్ ఉన్న పొగమయమైన వాతావరణం మరియు శరీరానికి హానికరమైన పొడిధూళి కారణంగా శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, నీరసం, తలనొప్పులు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ఇది వారి ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఇంకా శ్రమ దోపిడీ అనేది కూడా కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. అనేక పరిశ్రమలు కార్మికులు ఎక్కువ గంటలు పనిచేస్తూ తక్కువ వేతనం పొందుతున్నారు.

0: ఈ పరిస్థితుల్లో శ్రమా దోపిడీ ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారింది. దీనిని ప్రభుత్వాల జోక్యం, కార్మిక సంఘాల బలోపేతం మరియు శ్రామిక చట్టాల సమర్థవంతమైన అమలు అత్యంత అవసరం. అలాగే సామాజిక భద్రత లేకపోవడం కూడా మరో సమస్యగా చెప్పవచ్చు. అసంఘటిత రంగంలోని కార్మికులకు సాధారణంగా ఆరోగ్య బీమా, పెన్షన్, మెటర్నిటీ లీవు, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉండవు. దీని ఫలితంగా ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ప్రభుత్వాలు, కార్మిక సంఘాలు మరియు యజమానులు కలిసి కార్మిక చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. మొదటిది, కార్మిక చట్టాలు కఠినంగా అమలు. ఇప్పటికే ఉన్న కార్మిక చట్టాలను బలంగా అమలు చేయాలి. అసంఘటిత రంగంలో కూడా కార్మికులకు హక్కులను కాపాడే విధంగా ప్రభుత్వాలు సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలి. రెండవది, కనీస వేతనాల బలోపేతం. ప్రతి రంగానికి తగిన కనీస వేతనం నిర్దేశించి అందరికీ చెల్లించేలా చూడాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఇది వర్తించేలా చూడాలి. మూడవది, సురక్షితమైన వాతావరణం. పరిశ్రమల్లో ఆరోగ్యకరమైన, సురక్షితమైన వాతావరణం కల్పించాలి. నాలుగవది, కార్మికులకు శిక్షణ. నూతన సాంకేతిక విధానాలను అనుగుణంగా కార్మికులకు శిక్షణ ఇవ్వాలి. ఇది వారి ఉపాధిని నిలబెట్టుకోవటానికి, ఆదాయాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. ఐదవది, సామాజిక భద్రత. పథకాలు అమలులోకి తేవాలి. ఆరోగ్య బీమా, పెన్షన్, మెటర్నిటీ లీవు, బెనిఫిట్స్ వంటి వాటిని అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు కూడా వర్తించేలా తగిన చర్యలు తీసుకోవాలి. ఆరవది, కార్మిక సంఘాల బలోపేతం. కార్మికులు తమ హక్కుల కోసం పోరాడేందుకు కార్మిక సంఘాలు బలంగా ఉండాలి. వీటికి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అవసరం. ఏడవది, పరిశ్రమలపై నియమితంగా తనిఖీలు చేసి కార్మిక చట్టాలను పరిశీలిస్తున్నారా లేదా అని పరిశీలించాలి. ఇవే కార్మికులకు కొన్నంత అండదండ. పరిశ్రమల అభివృద్ధి అంటే కేవలం యంత్రాల అభివృద్ధి మాత్రమే కాదు, అక్కడ పనిచేసే ప్రతి కార్మికుడి అభివృద్ధి కూడా అవసరం. ప్రస్తుత ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వివిధ పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ఉద్యోగ భద్రత, ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత వంటి అంశాల్లో ఇది పరిశ్రమలో పని వాతావరణాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. భవిష్యత్తులో పారిశ్రామిక ప్రగతికి శాశ్వతంగా తోడ్పడాలంటే కార్మికుల శిక్షణ, వేతన సంరక్షణ, ఆరోగ్య నిబంధనల అమలుపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే పరిశ్రమలు, శ్రమ విభాగం, ప్రజలు కలిసి పనిచేస్తే పారిశ్రామిక రంగం మరింత సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే కార్మికుల కృషి వెలకట్టలేనిది. ఇది గౌరవించబడితేనే వాస్తవమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆశిద్దాం.
1: మీరింతవరకు పారిశ్రామిక అభివృద్ధిలో కార్మికుల పాత్ర, శ్రీ గొల్లపూడి గిరిభూషణరావు గారి ప్రసంగం విన్నారు. ఈనాటి కార్మికుల కార్యక్రమంలో తరువాత ఆశయం కథానిక వింటారు. రచన శ్రీ పోలవరపు సాయిబాబా.
2: శ్రమ నవ్వితే శక్తి, శక్తి నవ్వితే ఉత్పత్తి, ఉత్పత్తి నవ్వితే ఆనందం, ఆనందం నవ్వితే కృషి ఫలితం, కార్మికులు నవ్వితే జగతి, జగతి నవ్వితే ప్రగతి అన్న మాటలు వినపడగానే సభలో తప్పట్లు మారుమ్రోగాయి. ఇది ఫ్యాక్టరీ వార్షికోత్సవ సభకు విచ్చేసిన శ్రామికుల ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిశ్రమల కమిషనర్ ఆనంద్ అన్న మాటలు. కార్మిక శక్తి యుక్తులే దేశాభ్యున్నతి అని నమ్మే వ్యక్తి ఆనంద్. సభానంతరం కార్మికులంతా పరిశ్రమల కమిషనర్ ఆనంద్ గారిని చుట్టుముట్టారు. అభిమానంతో, ఆయన్ని ఆశ్చర్యంతో యగాదిగా చూస్తున్నారు. చేతులు కట్టుకుని వినమ్రతతో నిల్చున్నారు. ఆనంద్ అందరినీ ఆప్యాయతతో పలకరిస్తూ, నన్ను మీరంతా వేరుగా చూస్తున్నారు, ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. గతంలో నేను మీతో కలిసి ఈ ఫ్యాక్టరీలో పనిచేసిన వాడిని అని మర్చిపోయారు. నేనెప్పుడు మీవాడినే, ఈ ఫ్యాక్టరీ నాకు కన్న తల్లి అని అనగానే కార్మికులందరూ ఆనందంతో గెంతులు వేస్తూ జయ జయ నినాదాలు పలికారు. ఫ్యాక్టరీ MD శ్రీనివాసరావు దూరంగా ఉండటం గమనించి దగ్గరకు వెళ్ళి, ఏమిటి సార్, నన్ను దూరంగా ఉంచుతున్నారు, ఇది మీకు భావ్యమేనా అన్నాడు. సారీ సార్, మీరు అలా అనుకోకూడదు, దేనికైనా కొన్ని పద్ధతులంటూ ఉంటాయి కదా, అవి పాటించాలి కదా, మీరు ప్రభుత్వ అధికారి అన్నాడు. కావచ్చు, కానీ నేను మీ అవుట్ హౌస్లో ఉండి బ్రతికిన వాడిని, మీ చల్ల

ఆశీస్సులే నా ఈ స్థితికి కారణం అన్నాడు ఆనంద్ శ్రీనివాసరావు చేతులు పట్టుకొని. ఆనంద్ గతంలో అదే ఫ్యాక్టరీలో మెకానిక్గా ఇదే శ్రీనివాసరావు గారి వద్ద పనిచేశాడు. శ్రీనివాసరావు గారికి ఆనంద్ ప్రతిభ గురించి తెలుసు, అందుకే అతనంటే వల్లమాలిన అభిమానం. అందుకనే తన అవుట్ హౌస్లోనే ఉంచుకున్నాడు. ఆనంద్ శ్రీనివాసరావు గారి స్పర్శతో గతంలోకి జారుకున్నాడు. తన తండ్రి ఆనంద్ను అవుట్ హౌస్లో ఎందుకు ఉంచాడు అర్థం కాలేదు శిరీషకు. ఆ విషయమే రోజుకోసారి ఆలోచిస్తూ ఉండేది. బేతాళ ప్రశ్నకు సమాధానంలా

చొప్పున చిన్న ఉద్యోగి, తండ్రి శ్రీనివాసరావు ఫ్యాక్టరీ మేనేజరు. మరి ఆనంద్కి అవుట్ ఆఫ్ హౌస్లో నివాసం ఏమిటి అని కావచ్చు. లేదా ఆనంద్ ఫ్యాక్టరీలో చేరే నాటికి ఐటీఐ మాత్రమే చదివాడు, ఆ తర్వాత పాలిటెక్నిక్ చేసి మెకానిక్ అయ్యాడు. ఆనంద్కి ఎడమకాలు పోలియో, అందుకని శిరీషకు చిరాకు కావచ్చు. ప్రతిరోజు ఆనంద్ ఫ్యాక్టరీకి వెళుతూ ఉండగా శిరీష అతని నడకనే గమనిస్తూ ఉండేది. ఒకవైపుకు వంగి నడవడం తండ్రి శ్రీనివాసరావు, హాస్టల్ నుంచి వచ్చి శిరీషకు ఆనంద్ గురించి చాలా గొప్పగా చెప్పడం ఆవిడకి నచ్చేది కాదు. అతని సంస్కారానికి చేతులెత్తి నమస్కరించాలి అని తండ్రి అంటుంటే చిరాకు పడేది. అయితే శిరీష ఆనంద్ని ఇంతకుముందు అందగాడిగా, ఊహాసుందరుడిగా ఊహించుకుంది. తీరా చూస్తే అవిటివాడు, పైగా పెద్ద రంగేమీ కాదు, పదే పదే చూడాలనిపించేవాడు కాదు. మరి తన తండ్రి అంత గొప్పగా ఎందుకు చెప్పినట్లు అనుకుంది. తప్పనిసరి తండ్రి ఇష్టాన్ని కాదనలేక అప్పుడప్పుడు అతనితో మాట్లాడటం తప్పేది కాదు. ఆనంద్ మాత్రం శిరీషతో ముభావంగానే ఉండేవాడు. శ్రీనివాసరావు ముందుగానే ఆనంద్తో చెప్పాడు, శిరీష తల్లిలేని పిల్ల, నా పెంపకంలోనే పెరిగింది, ఎలా పెంచానో ఏమో నాకే తెలియదు. శిరీష ఎప్పుడన్నా నిన్ను విసుక్కున్నా కసురుకున్నా పట్టించుకోకు అని. ఆనంద్ ఉదయాన్నే లేస్తాడు, తన పనులు తాను స్వయంగా చేసుకుంటాడు, వంట చేసుకుంటాడు, బట్టలు ఉతుక్కుంటాడు, సమయం దొరికితే ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉంటాడు. అలాగే బీటెక్ చేశాడు, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాడు. అంతేకాదు డిగ్రీ వాళ్లకు ట్యూషన్ చెబుతూ ఉండేవాడు, పోటీ పరీక్షలు వెళ్లే వారికి శిక్షణ ఇస్తూ ఉండేవాడు. ఎంత చేస్తున్నా ఏనాడు కార్మికునిగా తన బాధ్యతలను మర్చిపోలేదు. ఇదంతా శిరీషకు వేలవిరిగా ఉంది, అసహనంగా ఉండేది. ఓ రోజున శిరీష తన తండ్రితో నిష్కర్షగా చెప్పేసింది, ఆనంద్ అవుట్ హౌస్లో ఉండటం నాకు ఇష్టం లేదు అని. ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్, అతను మీరు అంత విలువ ఎందుకు ఇస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అంది. పొరపాటమ్మా, ఇప్పుడు తను ఒక మెకానికే కావచ్చు, రేపన్న రోజున ఈ ఫ్యాక్టరీకే ఎండీ అయినా అవుతాడు, అంత సమర్థత కలిగినవాడు. అంతేకాదు అవిటివాడు కూడా అంది శిరీష తండ్రి మాటలు పూర్తిగా వినకుండా. అవిటితనం అనేటువంటిది తన శరీరంకే కానీ మనసుకు కాదమ్మా, అతను మానవత్వం ఎరిగినటువంటి మనిషి అన్నాడు తండ్రి. ఇంతకీ మీ ఉద్దేశం ఏమిటి అలా అడిగావు? బావుంది, ఆనంద్ నాకు బాగా నచ్చాడు, అతను నీకు భర్త అయితే బాగుంటుంది అని నా ఆలోచన. నానా, మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? తన రెండు కాళ్ళ మీద నిటారుగా నిలబడలేని వాడు నాకు భర్త. అవునమ్మా, అతను రెండు కాళ్ళ మీద నిటారుగా నిలబడలేకపోవచ్చు, స్వశక్తి మీద నిలబడగలడు, అనుకున్నది సాధించగలడు. నా మాట విని నువ్వు సారీ నానా, అతన్ని అలా ఊహించుకోలేను. ఆ అవిటివాడు ఏమిటి నానా, అసలు మీరు ఎలా అనుకుంటున్నారు అంటూ విసుగ్గా వెళ్ళిపోయింది. శ్రీనివాసరావుకు ఆశ్చర్యం వేసింది, తన కూతురు ఓ వ్యక్తి శారీరక లోపం గురించి అంత సంస్కారరహితంగా మాట్లాడటం మనసుకు ఎంతో బాధ అనిపించింది. ఇక శిరీషకు చెప్పి లాభం లేదు అనుకున్నాడు. శిరీష తల్లి ఓ మూర్ఖురాలు, ఎప్పుడు చూసినా ఆమె ముఖం కారు కారుమంటూ ఉండేది. అత్తమామలు భర్త కలిసి మాట్లాడుకుంటూ ఉంటే సహించేది కాదు, ఏదో ఒక గొడవ పెడుతూనే ఉండేది. శ్రీనివాసరావు ఇంటిలో మనశ్శాంతి లేకుండా చేసేది, నోటికి ఎంత వస్తే అంతగా మాట్లాడేది. ఆ తల్లి లక్షణాలే తన కూతురుకు వచ్చాయి, ఎక్కడ పోతాయి అనుకున్నాడు శ్రీనివాసరావు. శ్రీనివాసరావుని భార్య కొంగును ముడేసుకోవాలి అనుకుంది, తాను చెప్పినట్లు ఆడించాలి అనుకుంది. అది గమనించిన ఆమెతో తెగదెంపులు చేసుకున్నాడు శ్రీనివాసరావు. నాటి నుండి కూతురు బాధ్యతలు తానే నిర్వర్తిస్తున్నాడు. శిరీషకు తండ్రిగా కొంచెం గారాభంగంతో పెంచాడు. ఎవరిని లెక్క చేయని తత్వం చిగురించింది ఆమెలో, పెడసరిగా మాట్లాడటం అలవాటు చేసుకుంది, చదువులో వెనకబడింది, తక్కువ మార్కులతో డిగ్రీ పూర్తి చేసింది. ఓ రోజు ఆనంద్ దగ్గరకు తన స్నేహితురాలు రమ్య కోచింగ్కి రావటం చూసి పిలిచింది. ఏ, ఇంతకంటే గొప్పవాడు దొరకలేదా నీకు కోచింగ్కి, ఇతని దగ్గరకు వస్తున్నావు అంది. చాలా బాగా చెప్తారు, అతనికి తెలియని సబ్జెక్ట్ అంటూ లేదు, అన్నిటినీ విశ్లేషించి అర్థం చేసుకునేలా చెప్పగలగడం ఆనంద్ గారికి మాత్రమే తెలుసు అని నా అభిప్రాయం. ఎంత గుంజుతున్నాడేమిటి? అదే ఫీజు అంది శిరీష. ఆయన కోచింగ్ ఎంతైనా ఇవ్వచ్చు, కానీ ఆయన డబ్బు మనిషి కాదు. ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళంతా నిరుద్యోగులు, చిరుద్యోగులు, పూటకు గతిలేని వాళ్ళు. ఉద్యోగాలు వచ్చాక ఎవరు ఎంత ఇస్తే అంతా తీసుకుంటారు. ఆశ్చర్యంగా లేదు, ఈ రోజుల్లో ఇతరులకు సాయం చేయాలనుకునే ఇలాంటి వారు కూడా ఉన్నారంటే శిరీష కాస్త విస్మయం కలిగింది. జీవించడానికే డబ్బు,

కానీ డబ్బే జీవితం కానే కాదు. ఆనంద్ అటువంటి వ్యక్తి. ఆనంద్ తల్లిదండ్రులు అసంఘటిత కార్మికుల భవన నిర్మాణాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు. కొడుకుకు వచ్చిన పోలియో వైద్యం చేయించడానికి ఎంతో గజగజలాడిపోయేవారు. తల్లిదండ్రులు తనకు జన్మనిచ్చారు, అదే 10,000. వాళ్ళ రుణం తీర్చుకుంటే చాలు అనుకునేవాడు ఆనంద్. దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు పనిచేస్తుంటున్న భవనం గోడ కూలి చనిపోయారు. యాజమాన్యం ఏ విధమైన నష్టపరిహారాన్ని అందించలేదు. ఆనాటి నుంచి ఆనంద్ ఆలోచనలో ఒక సంఘర్షణ. అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం పాడుపడాలి అని ఆలోచిస్తూనే ఉండేవాడు. ఆ ఆలోచన వేరు, ధ్యేయం వేరు అనుకున్నాడు. పాండవులంతటి వారే విరాటరాజు కొలువులో ఉద్యోగాలు చేశారు. అలా అని వ్యాపారంలో నష్టం వచ్చిందని, కర్మాగారం మూతబడిందని వాపోకుండా సమయం వస్తే ఒక భీముడిగా, ఓ అర్జునిగా తనను తాను నిరూపించుకోవాలి అనుకున్నాడు. ఆనంద్కి తన బాగు కంటే ఇతరుల బాగు అంటే ఆనందం, తన విజయానికంటే ఇతరుల విజయం అంటే ఆనందపడతాడు. ముఖంలో గాని మాటల్లో గాని రవ్వంతా అసూయ ఎరుగనివాడు. ఓ రోజు శిరీష ఆనంద్ గురించి పేపర్లో ఒక వ్యాసం చూసింది. సివిల్లో టాప్ ర్యాంకులో పాస్ అయిన మేధావి అని. అతన్ని చిన్న తరహా పరిశ్రమ శాఖకు కమిషనర్గా పోస్ట్ చేసినట్లు తనకు బిచ్చెక్కిపోయింది. శ్రీనివాసరావుకి ఆనంద్ తన ఇంట్లో చేరినప్పటి నుంచి తరచూ ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉన్నాడు. కూతురు శిరీష పేపర్లో చదివిన విషయాన్ని తండ్రికి చెప్పింది. అతని గురించి నాకు తెలుసమ్మా అంటూ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు. ఆనంద్ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడానికి ఫ్యాక్టరీకి వెళ్ళాడు. శ్రీనివాసరావు గారు అప్రయత్నంగా కుర్చీలోంచి లేచి నిలబడి నమస్కారం చేశాడు. ఆనంద్ చెలించిపోయాడు. ఏమిటి సార్, ఏమిటిది? నేడు నేను ఈ స్థాయికి రావడానికి కారణం ఇదంతా మీ చలవే. మీరు నాకు గురువు, దైవం, శక్తియుక్తులు కూడా అన్నాడు. ఆ మాటలకు విస్తుపోయాడు శ్రీనివాసరావు. ఆనందులో ఏమాత్రం తేడా కనిపించలేదు. అదే చూపు, అదే మాట, అదే వినయం, అదే చిరునవ్వు. అందుకే పెద్దలు అన్నారు, నిండుకుండ తొలగదు అని అనుకున్నాడు శ్రీనివాసరావు. ఇంతలో ఫ్యాక్టరీలోని కార్మికులంతా బిలబిలాబంటూ వచ్చి అతని చుట్టూ మూగారు. రెండు చేతులతో నమస్కరించారు. మమ్మల్ని మర్చిపోకండి బాబుగారు అన్నారు. మీరంతా నన్ను ఆశీర్వదించాలి తప్ప నమస్కారాలు పెట్టి మీ నుండి నన్ను దూరం చేయకండి. మనమంతా నమస్కరించవలసినటువంటిది ఈ ఫ్యాక్టరీకి. ఇది మన కన తల్లి. దీని పట్ల అలక్ష్యం, అలసత్వం లేకుండా మీరు శ్రమశక్తితో దీన్ని ఒక దేవాలయంలో తీర్చండి. ఆనాడు మనం అనుకున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ ఫ్యాక్టరీ మనకు తీరుస్తుంది అన్నాడు. ఫ్యాక్టరీ బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే ఫ్యాక్టరీ బాగుంటుంది. ఈ నిజాన్ని లోకానికి చాటండి అన్నాడు. పరివర్తన చెందిన శిరీష ఆనంద్పై ఆసక్తిని పెంచుకోవడం జరిగింది. తన తండ్రి గతంలో అతన్ని గురించి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆనంద్తో ఒంటరిగా కలిసి తన అభిప్రాయాన్ని చెప్పాలనుకుంది. ఆనంద్ను కలవడానికి వెళ్లాలనుకుంటూ ఉండగా ఓ కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. అందులోంచి ఒక అందమైన అమ్మాయి దిగింది. చూస్తే ధనికుల అమ్మాయిలా ఉంది. చెరగని చిరునవ్వు, ఇంతలేసి కళ్ళు, పసుపు నిమ్మపండు ఛాయ, ప్రశాంతతను కురిపించే ముఖం చూడగానే ఎంతటి వాళ్ళైనా నిశ్చేష్టులైపోతారు. ఆనంద్ కారు ఆగిన శబ్దం విని బయటకు వచ్చాడు. రమ్య నువ్వా అన్నాడు. ఏ ఇంకెవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా అంది రమ్య. నాకంతటి అదృష్టం కూడానా అన్నాడు ఆనంద్. అంటే అవకాశం వస్తే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారనమాట. ఏది కళ్ళలతోనా? ఇద్దరూ నవ్వుకున్నారు. ఇదంతా చూస్తున్న శిరీష తన మూర్ఖత్వానికి సిగ్గుపడింది. వారిద్దరి మధ్య తాను అన్ని విషయాల్లోనూ చిన్నదిగా కనిపించింది. ఆశయాలను, ఆదర్శాలను చేతలతో చూపిన ఆనందను అభినందించడం ధర్మం అనుకుని క్రిందకు వచ్చింది. ఆనంద్ గారు, కంగ్రాచులేషన్స్ అంది. థ్యాంక్ యూ. ఈమె రమ్య, నా కాబోయే భార్య. నన్ను జాలిబడి చేసుకోవాలనుకుంటుంది. కాదు కాదు, వెంటబడి ప్రేమించి మరీ చేసుకోవాలనుకుంటున్నాను అంది రమ్య. నిజంగా మీరు అదృష్టవంతురాలు అంది శిరీష. ఇంతలో ఫ్యాక్టరీ కోత వినిపించింది. అప్పటి వరకు పనిచేసుకుని ఇక చాలు, ఇళ్లకు వెళ్ళండి అని బయట గెంటినట్లుగా ఉంది ఆ కోత. ఆనంద్ ఫ్యాక్టరీ ఉదయపు కోత, సాయంత్రపు కోత మధ్యలో తాను జీవించిన జీవితాన్ని గుర్తు చేసుకుని ఆనందంగా నిట్టూర్చాడు. ఆనంద్ దగ్గరకు చదువుకున్నవారు ఒకరి తర్వాత ఒకరు వస్తూ అతన్ని పూలమాలతో ముంచెత్తుతున్నారు, అభినందనలు కురిపిస్తున్నారు. ఇదంతా ఆనంద్కి ఇబ్బంది అనిపించింది. పుట్టిన మనిషిని తన

0: జీవితానికి ఒక ధ్యేయాన్ని, ధ్యేయానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని అవిరేళ్ళు కృషి చేయాల్సిందే తప్ప నేను గొప్ప అని అనుకుంటే ఏనాటికైనా ఎదగలేడు అని శిరీష్ అనుకుంది. అప్పుడే ఇంటికి వచ్చిన శ్రీనివాసరావు గారి గుండె బరువెక్కింది. నా అంత దురదృష్టవంతుడు ఎక్కడైనా ఉంటాడా అనుకున్నాడు. కొందరు ఆనంద్ గారి సామాన్లు కారులో పెట్టారు. ఆనంద్ శ్రీనివాసరావు దగ్గరకు వెళ్ళి, సార్ వస్తాను, మిమ్మల్ని నా జీవితంలో మర్చిపోలేను అన్నాడు. ఆనంద్ రమ్య కారు వైపు నడిచి వెళుతూ ఉంటే శిరీషకు అతని నడకలో తేడా కనిపించలేదు. ఎంతో హుందాగా నడుస్తున్నట్టు అనిపించింది. అప్రయత్నంగా కళ్ళల్లోనూ నీళ్లు సుళ్ళు తిరిగాయి. శ్రీనివాసరావు నిశ్చిష్టుడై నిలబడిపోయాడు.
1: మీరింతవరకు ఆశయం కథానిక విన్నారు. రచన శ్రీ పోలవరపు సాయిబాబా. ఈనాటి కార్మికుల కార్యక్రమంలో చివరిగా ఒక కార్మిక గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా ప్రేమలేఖలు. ఈ చిత్రానికి వి. రామకృష్ణ, పి. సుశీల పాడిన పాట, రచన ఆరుద్ర.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు, శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు, కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ, బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి. 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం. 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి. స్వరాల విరిబోణి.
2: కార్యక్రమంలో ఇప్పుడు అన్నదమ్ముల సవాల్. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి.

0: మొదట చూపిన మూతి విలుపులు తుదకు ఏ మాయలేట
1: మీరు ఇంతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 38 ఎంఎస్ఎంఈ పార్కులకు దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామీణాభివృద్ధికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని పేర్కొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. దేశ రాష్ట అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు. నదుల పరిరక్షణకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని

0: అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో 85 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో నిర్మించిన అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సదస్సు 2026ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్బంగా రాష్టంలో ఏర్పాటు చేసిన 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపన చేశారు. పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై ఈ సదస్సులో ముఖ్యమంత్రి చర్చించారు. గ్రామీణ అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరంలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, 20 లక్షల 80 వేలతో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను రాష్ట ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. దేశ రాష్ట అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు ఉదయం ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ప్రస్తుతం వేసవికాలం కాబట్టి ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. తిరుపతి వచ్చే భక్తులు గాని సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎండల మీద ఒక దృష్టి పెట్టుకుని కావాల్సినటువంటి ఆరోగ్య జాగ్రత్తలన్నీ కూడా పాటించాలని వారందరికీ కూడా కోరుకుంటూ, సెలవుల కాలం కాబట్టి ఎక్కువ మంది తిరుపతి కూడా వస్తున్నారు. రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతున్నా, భక్తుల తాలూకా తాకిడి పెరుగుతున్నా, ఏర్పాట్లలో మాత్రం ఎక్కడా లోటుపాట్లు లేకుండా భోజనంలో, ప్రసాదంలో, క్వాలిటీలో ఎక్కడా కూడా తగ్గకుండా మరి వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాల్లో కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందిస్తూ,
0: కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2027 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రదానం చేయనున్న పద్మ అవార్డులకు అర్హులైన వ్యక్తుల నుంచి ఆన్లైన్ ద్వారా నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ఉపాధి శిక్షణ సంఘం సెట్విస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎం రమ్య ఒక ప్రకటనలో తెలిపారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, ఇతర పౌరసేవలు, పరిశ్రమలు, వాణిజ్యం తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారు ఈ అవార్డులకు అర్హులని ఆమె పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో పాటు దరఖాస్తులను అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు. నదుల పరిరక్షణకు ఈరోజు నుంచే కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి నదిలో పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను గురించి ఉప ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ కీర్తి వివరించారు. అనంతరం పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు పవన్ కళ్యాణ్ బోటులో వెళ్లారు. అనంతరం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని అధికారులతో, ప్రజాప్రతినిధులతో పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
2: ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు, గోదావరి పుష్కరాలు ఇంకో సంవత్సరం రానవుతుంది. దాదాపు 10 కోట్ల మంది ప్రజలు దేశం నలుగుల నుంచి పుష్కర స్థానానికి పుణ్యస్నానం చేయడానికి రాబోతా ఉన్నారు. గోదావరి ఎలాంటి కాలుష్యాలు ఉన్నాయని పరిశీలించి వచ్చినప్పుడు మాకు దృష్టిలో ఉన్నది ఒకసారి అందరికీ తెలియజేయాలి. సో ఐ రిక్వెస్ట్ ఇండస్ట్రీస్ షుడ్ కాంట్రిబ్యూట్ టు ది ఎన్వైరన్మెంట్ అండ్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇన్ పొల్యూషన్ కంట్రోల్ అలాంగ్ ద గ్రీన్ కవర్ ఇన్ ద డెసిగ్నేటెడ్ ఎక్స్పెక్ట్ అండ్ ఆల్సో ఆక్వా ఇండస్ట్రీస్ ఆల్సో షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి వాస్తవాధారిత వివరాలతో వినతులు సమర్పించాలని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సూచించారు. కడప కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రజలు, కుల సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు

రోజు స్వీకరించారు. ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ, బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబడిన పరిస్థితులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి సమగ్ర నివేదికను రాష్ట ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. వినతులతో పాటు ఆధారాలు, గణాంకాలు, ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే హస్తకళలకు విస్తృత ప్రాచుర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. హస్తకళలకు మార్కెట్ విస్తరించడంతో కళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దిశగా తరంగ అనే ఏఐ ఆధారిత రియల్ టైం పర్యవేక్షణ వ్యవస్థతో పాటు కళాక్షి పేరుతో వాట్సాప్ వ్యవస్థను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే వెబ్సైట్ అందుబాటులో ఉందని తెలిపారు. వినియోగదారులు కోరిన హస్తకళ ఉత్పత్తులను నేరుగా వారి ఇళ్లకే చేరవేసే ఉద్దేశంతో ఏఐ టూల్స్ ను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, రానున్న 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈరోజు 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్టస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక్కో జిల్లాలో ప్రత్యేకంగా యోగాంధ్ర నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఎన్టీఆర్ జిల్లాలోని పోలీసులతో, తూర్పుగోదావరి జిల్లాలో ఖైదీలతో ఇలా 28 జిల్లాలకు 28 ప్రత్యేక ఇతివృత్తాలను ఖరారు చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో 1,000 మంది చొప్పున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది. అంతర్జాతీయ మిస్సింగ్ చిల్డ్రన్స్ డేని ప్రతి సంవత్సరం మే 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. కనిపించకుండా పోయిన పిల్లల సమస్యలపై అవగాహన పెంచడం, పిల్లల భద్రతను బలోపేతం చేయడం, బాధిత కుటుంబాలకు మద్దతు ఇవ్వడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలాది మంది పిల్లలు వివిధ కారణాల వల్ల కనిపించకుండా ఉంటున్నారు. కొంతమంది పిల్లలు ఇంటి నుంచి తప్పిపోతుండగా మరికొందరు కిడ్నాపింగ్, మానవ అక్రమ రవాణా, ఆన్లైన్ మోసాలు లేదా కుటుంబ సమస్యల కారణంగా అదృశ్యమవుతున్నారు. పిల్లలు ఏ దేశానికైనా భవిష్యత్తు వంటివారు. వారిని సురక్షితంగా ఉంచడం కుటుంబం, సమాజం, ప్రభుత్వాల బాధ్యత అని తెలియచేయడం ఈ ప్రత్యేక దినోత్సవ ముఖ్యోద్దేశం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో 38 ఎంఎస్ఎంఈ పార్కులకు దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామీణాభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని పేర్కొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. దేశ రాష్ట అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. నదుల పరిరక్షణకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం. వనితావాణి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి

1: అప్రమత్తంగా ఉండండి.
2: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో మహిళలకు విద్యా ఉపాధి, ఈ అంశంపై శ్రీమతి పి రోహిణి గారు చెప్పే వివరాలు వినండి.
3: ఒకప్పుడు మగవారి జీవనశైలికి మాత్రమే పరిమితమైన కెరీర్ అనే పదం ఇప్పుడు మగవల జీవితాలలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకోవటమే కాక ప్రాధాన్యతను కూడా సంతరించుకున్నది. గతంలో పాఠశాల చదువు పూర్తి అయిన తరువాత కాలేజీల్లో ఆర్ట్స్, సైన్స్, కామర్సు ఈ మూడు విభాగాలకు సంబంధించిన చదువులే ప్రముఖంగా ఉండేవి. పరిమితంగా వృత్తి విద్యా కోర్సులు ఉండేవి. కుట్లు, అల్లికలు, టైలరింగ్, డ్రాయింగ్ మొదలైన విద్యల పట్ల అతి కొద్ది మందికి మాత్రమే ఆసక్తి ఉండేది. ముఖ్యంగా ఆడపిల్లలు హై స్కూల్ చదువు పూర్తి కాగానే ఇలాంటి వాటిని నేర్చుకోవటానికి ఆసక్తి కనబరిచేవాళ్లు. ఎక్కువ మంది సంగీతాన్ని, కొద్దిమంది నాట్యాన్ని కూడా అభ్యసించడం మనకి తెలుసు. కాలం మారింది, అవసరాలు మారాయి, అభిరుచులు మారాయి, ఆర్థిక పరిస్థితులు మారాయి. సాంప్రదాయాలు మారకపోయినా కొత్త పుంతలు తొక్కుతున్నవని మాత్రం చెప్పక తప్పదు. అలాగే కోర్కెలు పెరిగినాయి, అవకాశాలు పెరిగినాయి, సాంకేతికత పెరిగింది, కొత్త చదువులు వచ్చినాయి, ఆడ మగ అంతరాలు తగ్గినాయి, సమానత్వం చోటు చేసుకుంటున్నది. నిజం చెప్పాలంటే ఫ్యాషన్ అనే ఆంగ్ల పదానికి తెలుగు పదం కనబడలేదు. తెలుగులోనూ ఫ్యాషన్గానే చలామణి అయిపోతున్నది. ఫ్యాషన్ అనేది అందరికీ అవసరమే అయినా మగువలకు అలంకరణకు ఉన్న అవినాభావ సంబంధం, అలంకరణకు వారి ఇచ్చే ప్రాధాన్యత, కనబరిచే శ్రద్ధ పట్టి చూస్తే ఫ్యాషన్ అనే పదం ఆడువారికే లేదా ఆడువారిదే అని కూడా చెప్పటం అతిశయోక్తి కాదనిపిస్తుంది. ఆ కారణంగానే నేటి అమ్మాయిలు ఎక్కువ మంది ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటున్నారు. ఆ కోర్సుల్లో చేరి నేర్చుకోవటానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ రంగంలో వారు రాణించడమే కాకుండా మరికొంతమందికి ఉపాధి కల్పించవచ్చనే అభిప్రాయంతో కూడా చాలామంది మహిళలు ఈ రంగానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. సృజనాత్మకత ఈ రంగానికి అత్యంత అవసరమైన లక్షణంగా చెప్పుకోవచ్చు. ఎక్కువ మంది ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల పట్ల చూపుతున్న ఆసక్తి మూలంగానే ఎక్కువ సంఖ్యలో ఈ శిక్షణా కేంద్రాలు నెలకొల్పుతున్నారు. ప్రభుత్వ పరంగా కూడా తగిన ప్రోత్సాహం లభించడం అభిలషించవలసిన విషయం. పట్టణ ప్రాంత మహిళలే కాక గ్రామీణ యువత సైతం ఈ రంగం పట్ల ఆసక్తి చూపటం చెప్పుకోదగిన శుభ పరిణామం. ఫ్యాషన్ అనేది పట్టణ, గ్రామీణ అనే తేడాలను చెరిపివేసిందనేది వాస్తవం. నాగరికత అన్ని ప్రదేశాలకు చొరబడింది. లింగభేదం, ప్రాంతీయత, భాషాభేదాలు లేకుండా ఫ్యాషన్ అన్ని వయసుల వారిని, అన్ని ప్రాంతాల వారిని ప్రభావితం చేస్తున్నది. మహిళలకు అలంకరణ పట్ల ఉండే మక్కువ, శ్రద్ధ వారి బలహీనతగా కాకుండా బలంగా, వరంగా మారాలనేది నేటి ఆడపిల్లల మనసులో మాట. గుర్తింపుతో కూడిన గౌరవం కోరుకుంటున్నారు. 10 మందిలో తాము ప్రత్యేకంగా కనిపించాలని ఆరాటపడటం, కాలానుగుణంగా వస్తున్న కొత్త పోకడలను తామే ముందుగా ప్రదర్శించాలనే ఉబలాటం నేటి అమ్మాయిలను ఫ్యాషన్ డిజైనింగ్ వైపు పరుగులు పెట్టిస్తున్నదని చెప్పవచ్చు. లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలి, అవి ఉదాత్తంగా కూడా ఉండాలి. అయితే అవి దూరంగా ఉన్నట్లు కనిపించవచ్చు, కఠినంగా కూడా కనిపించవచ్చు, అసాధ్యంగానూ అనిపించవచ్చు. కానీ అసాధ్యాలను సుసాధ్యం చేసి విజయం చేరుకోవటమే నేటి యువత లక్ష్యంగా మారింది. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయంతో ముందడుగు వేయాలనుకుంటున్నారు నేటి యువత. వారిలో దాగి ఉన్న అద్భుతమైన శక్తిని వెలికి తీసి నైపుణ్యాన్ని ప్రదర్శించి గుర్తింపుని, గౌరవాన్ని పొందాలని ఆరాటపడుతున్న యువతకు ఫ్యాషన్ డిజైనింగ్ ఓ అద్భుత అవకాశం. ఈ రంగంలో అవకాశాలు అపారం. ఫ్యాషన్ డిజైనింగ్ యువతను ఫిదా చేస్తున్నదని చెప్పవచ్చు. శ్రద్ధతో చేసే పని

ని ఎప్పటికైనా రాణిస్తుందని, ఇష్టంతో కష్టపడే యువతకు బంగారు భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇస్తున్నారు ఫ్యాషన్ సంస్థల ట్రైనర్స్. ఫ్యాషన్ డిజైనర్లకు మంచి గిరాకీ ఉన్నదని, వారిలో సృజనాత్మకత ఉన్నంతకాలం ఆ డిమాండ్ అలాగే ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే పేరొందిన సంస్థలతో పాటు చాలా వర్ధమాన సంస్థలు హైదరాబాద్లో నెలకొల్పారు. నవ్యాంధ్రప్రదేశ్లో కూడా ఈ సంస్థలు ఇప్పుడిప్పుడే ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. నిజానికి ముంబై ఫ్యాషన్కు చిరునామా, కొత్త కొత్త పోకడలకు అదే కేంద్రస్థానం, ప్రారంభస్థానం. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫ్యాషన్ మార్చారు అంటే అది ముందు ముంబైలోనే పుట్టి ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇటీవలి కాలంలో మన హైదరాబాద్ కూడా దాదాపు ముంబై లాగానే ఫ్యాషన్కు కేంద్రస్థానం అయిందని చెప్పవచ్చు. వినూత్న రీతిలో యువత వారి వస్త్రధారణని, జీవన శైలిని కూడా మార్చేసుకుంటున్నది. ఆనతి కాలంలోనే ఈ విధమైన ఫ్యాషన్ పంధా మన నవ్యాంధ్ర అమరావతి కూడా ప్రవేశిస్తుందనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఖరీదైన వ్యాపకం అనే అభిప్రాయం చాలా మందిలో ఉన్నది. అయితే ఈ మాట కొంత వాస్తవమే అయినప్పటికీ నైపుణ్యం, అనుభవం ఉంటే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ రంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావచ్చు. తక్కువ ధరల్లో కూడా కొత్త కొత్త డిజైన్లు చేయడం అసాధ్యం మాత్రం కాదు. చిన్న చిన్న మార్పులతో అందుబాటు ధరల్లోనే ఆకర్షణీయంగా మార్చడం కేవలం నైపుణ్యం, కొత్త ఆలోచన విధానంతోనే సాధ్యం. దర్జీలు మరింత దర్జాగా తన ప్రతిభా పాటవాల్ని ప్రదర్శించుకోవటానికి అనువైన, అనుకూలమైన వేదిక, మార్గం ఈ ఫ్యాషన్ డిజైనింగ్. నిజానికి టైలరింగ్ మెలకువలు తెలిసిన వారెవరైనా ఈ రంగంలో సునాయాసంగా రాణించగలుగుతారు. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కు ప్రాథమికంగా అవసరమైన పరిజ్ఞానం అంతా టైలరింగ్ అని చెప్పక తప్పదు. బట్ట నాణ్యతను తెలుసుకోవటం దగ్గర ప్రారంభమవుతుంది అసలు పని. ఏ రకం వస్త్రానికి ఏ నాణ్యత కలిగిన రంగులు ఏ పాళ్లలో కలిపి అతికితే ఆకర్షణీయంగా తయారవుతాయో తెలుసుకోవడం రెండవ అడుగు. అతి ముఖ్యమైన మూడవ దశ కొలతలు. కొలతలు తీసుకోవటంలోనే అసలైన నైపుణ్యం అంతా ఆధారపడి ఉంటుంది. కొలతలు కుదలని డ్రెస్సు చూడంగానే ఏదో లోపంగా అనిపిస్తుంది, కనిపిస్తుంది కూడా. ఈ లోపాన్ని అధిగమించడం కష్టమే. అందుకే సరైన కొలతలు తీసుకోవడం చాలా ముఖ్యమైన పని. ఆ తర్వాత కొలతల కంటే శ్రద్ధగా చేయవలసిన పని కత్తిరింపు. అసలు దుస్తుల అందమంతా కొలతల ప్రకారం కత్తిరించటంలోనే ఉంటుంది. బట్ట నాణ్యమైనదైనా నాసరికమైన కొలతలు కత్తిరింపులతో సగం పైగా పని సానుకూలమైనట్లే. ఇక రంగుల విషయానికొస్తే స్వరములు ఏడైనా రాగాలెన్నో అన్న విధంగానే రంగులు కూడా ఏడే అయినా మనం చూసే రంగులు ఎన్నో ఎన్నెన్నో సప్తస్వరాల లాగానే సప్తవర్ణాలు కదా. అయితే ఈ ఏడు రంగులను రకరకాల మిశ్రమాలతో విభిన్నమైన రంగుల్ని తయారు చేయడంలో ఆరితేరిన వారు, సులభంగా కంటికి ఇంపైన రంగుల్ని, మనకి ఇట్టే ఆకర్షించే రంగుల్ని తయారు చేయగలుగుతారు. ఏ శరీరపు రంగుకు ఏ రంగు దుస్తులు బాగా నప్పుతాయో ఎంచుకునే వారి అభిరుచిపైన ఆధారపడి ఉంటుంది. లోకో భిన్న రుచి అని చెప్పారుగా పెద్దలు. పట్టుచీర కట్టినంత మాత్రాన పట్టుదల కలగదు, పెరగదు. పట్టుదలే పెట్టుబడిగా పెట్టి విజయవంతమైన మహిళామణులు చాలామందే ఉన్నారు. వధూవరులకు, ముఖ్యంగా పెళ్లి కూతుళ్లకు కావలసిన పట్టుచీరల దగ్గర నుంచి రకరకాల చీరలు, వాటికి సరైన జాకెట్లు అందిస్తున్న అనేక సంస్థలు ప్రజాదరణ పొంది పెళ్లిళ్లకు ప్రత్యేకంగా భారీ స్థాయిలో అమ్మకాలు చేసుకోగలిగిన స్థాయికి చేరుకున్న వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఈ రంగంలో అలా రాణించి పెద్ద వ్యాపారవేత్తలుగా మారిన మహిళలు ఎందరో. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, వేడుకను బట్టి, వేదికను బట్టి, వయసును బట్టి, హోదాను బట్టి, వీటన్నిటికీ మించి అభిరుచిని బట్టి వస్త్రధారణకు ప్రాముఖ్యతనిస్తున్నారు. ముఖ్యంగా మగువలు, యు ఆర్ వాట్ యు వేర్ అనేది నేటి నినాదం. ఆడైనా మగైనా, పెద్దైనా చిన్నైనా, అందరిది ఇదే పంధా అయిపోయింది. డైలీ వేర్, పార్టీ వేర్, ఫంక్షన్ వేర్, నైట్ వేర్, ఇలా మారిపోయింది నాగరికతలో వస్త్రధారణ. కాన్ఫిడెన్స్ అనేది అసలు సిసలైన అందం అనే విషయం చాలామంది గుర్తిస్తున్నారు. కానీ ఇంకా

0: తెలుసుకోవలసిన వాళ్ళు చాలామందే ఉన్నారనేది కూడా ఒప్పుకోవలసిన వాస్తవం. క్లోతింగ్ బికేమ్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ క్యారెక్టర్ అని కూడా కొంతమంది యువత అభిప్రాయపడుతున్నారు. అది కేవలం అపోహ మాత్రమే అని కొట్టిపారేయడానికి వీల్లేనంతగా వారి మదిలో పాతుకుపోయిన కారణంగా అందరూ అంగీకరించవలసిన విచిత్ర పరిస్థితి నెలకొన్నదని అనుకోవాల్సి వస్తున్నది. కొత్తొక వింత పాతొక రోత అన్నది ఎంత సత్యమో, చరిత్ర పునరావృతం అవుతుంది అన్నది కూడా అంతే సత్యం. అందుకే ఫ్యాషన్ డిజైనింగ్లో రాణించి రాటుదేలి మంచి వ్యాపారవేత్తగా మారిన ఓ మహిళామణి చెప్పినట్లు, పాత సినిమాలను పరిశీలించి వాటిలో నటీనటుల వస్త్రధారణకు మార్పులు చేర్పులు చేసి కొత్తదనాన్ని తేగలగటం తన ప్రత్యేకంగా చెప్పుకున్నారామె. అది ఎంతో గొప్ప విషయంగా భావించాలి మనం. బి రోమన్ ఇన్ రోమ్ అన్న చందంగా పదుగురాడిన మాట పాడియై ధరచెల్లు అన్నా, నలుగురూ నడిచిందే బాట అన్నా, అందరూ ఆ దారిలో నడవాల్సిందే, లేకపోతే ఊరంతా ఒక దారైతే ఉలిపికట్టెదో దారి అని మనల్ని గురించి మాట్లాడుకునే ప్రమాదం కూడా ఉంది. ఇలా ఆలోచించి తమకు తాము సమర్థించుకుంటున్నది నేటి యువత, తమకు తామే అల్లుకుంటున్న సాలెగూడు అయిపోతున్నది ఈ ఫ్యాషన్ ప్రపంచం. ఈ విషయంలో ప్రసార మాధ్యమాల పాత్ర బహుదా ప్రశంసనీయం. ఆధునిక యుగంలో అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువస్తున్న మాధ్యమం ప్రధాన పాత్ర పోషిస్తున్నదనేది నిర్వివాదాంశం. 10వ తరగతి పూర్తవడమే విద్యకు సంబంధించిన అర్హత. ఇక వయసుకు ఎటువంటి నిబంధన లేదు. ఏ వయసు వారైనా ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరవచ్చు. వ్యూహాలు, కల్పనలు, కొత్తదనపు ఆలోచనలు అన్నిటికీ మించి సృజనాత్మకత ఉంటే చాలు, ఈ రంగంలో వారు రాణించడమే కాదు మరో 10 మందికి ఉపాధి కల్పించి సంతృప్తిని పొందవచ్చు, సంపాదనను పొందవచ్చు. గుర్తింపు, గౌరవం వాటంతటవే సంప్రాప్తిస్తాయి. అలా తమ లక్ష్యాన్ని చేరుకొని ప్రముఖ వ్యాపారవేత్తలుగా రాణిస్తున్న వారు ఎందరో మనకు ఆదర్శంగా ఉన్నారు. అందరిలోకి భిన్నంగా కనిపించాలనే ఆరాటం, అందంతో కనువిందు చేయాలనే ఉబలాటం, అందం చూడవయా ఆనందించవయా అనే సున్నిత భావన, అందమే ఆనందమనే ఆలోచన విధానం నేటి ఫ్యాషన్ రంగానికి ఊపిరి పోస్తున్న నేపథ్యం. బ్యూటీషియన్ కోర్స్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్, ఇంటీరియర్ డెకరేషన్ కోర్స్ ఇవన్నీ ఒకదానికొకటి అంతర్లీనంగా సంబంధం ఉన్న రంగాలు. మారుతున్న యువత అభిరుచులను పరిశీలిస్తూ వాటికి అనుగుణంగా కొత్త డిజైన్లను రూపొందిస్తూ ముందుగా మార్కెట్లోకి తీసుకురాగలగటం ఈ రంగంలో రాణించటానికి కావలసిన అతి ముఖ్యమైన చిట్కా. నేడు మనం బతుకుతున్నది ఫ్యాషన్ ప్రపంచంలో, గ్లామర్ ప్రపంచంలో, గాసిప్స్ ప్రపంచంలో అనేది బాగా గుర్తుపెట్టుకుని ముందుకు సాగితే విజయం వరిస్తుంది.
1: కార్యక్రమంలో మీరింతవరకు ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో మహిళలకు విద్యా ఉపాధి ఈ అంశంపై శ్రీమతి పి రోహిణి గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వాహ్, భలే ఉందే.
3: చిక్కుకున్నాడు.
4: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
5: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: మీరింతవరకు లలితగీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: శరీర ఎదుగుదలకు, ఆరోగ్యానికి విటమిన్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి అన్న సంగతి మనందరికీ తెలిసింది. అయితే ఈ విటమిన్లలో అత్యంత ముఖ్యమైన విటమిన్గా మనం చెప్పుకోవలసింది విటమిన్ B12. ఈ విటమిన్ అనేక విధులను నిర్వర్తిస్తుంది. అందువల్లే ఇది శరీరానికి అత్యంత ఆవశ్యకమైన విటమిన్. ఇది విటమిన్ బి కాంప్లెక్స్లలో ఒక భాగం. అంతేకాదు, ఇది నీటిలో కరిగే విటమిన్ కూడాను. ఇది నీటిలో కరిగిపోయి శరీర రక్త ప్రవాహంలో ప్రవహించగలదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, శరీరం 4 సంవత్సరాల వరకు విటమిన్ B12ను నిల్వ చేసుకోగలదని వైద్యులు చెబుతున్నారు. ఈ విటమిన్ B12 ఎర్రరక్త కణాలు, డిఎన్ఏ ఏర్పడటం వంటి అనేక విధులలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఇది ఎర్రరక్త కణాల తయారీకి, నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి ఈ విటమిన్ B12 అనేది తప్పనిసరి. దీన్ని కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. శరీరంలో తగినంత ఎర్రరక్త కణాలు లేకపోయినట్లయితే కణజాలాలకు, అలాగే అవయవాలకు తగినంత ఆక్సిజన్ లభించదు. తగినంత ఆక్సిజన్ లేకపోతే శరీర పనితీరులో మార్పు వస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. శరీరంలో ఈ B12 స్థాయిలు కనుక తక్కువైతే వచ్చే లక్షణాలను ఇప్పుడు చూద్దాం. అలసట, తలనొప్పి, కళ్ళు తిరగడం, చర్మం పాలిపోవడం, గుండె దడ, జీర్ణ సమస్యలు, ఏకాగ్రత లేకపోవడం, అలాగే పాదాలలో తరచూ తిమ్మిర్లు రావడం, ఇంకా బరువు తగ్గడం, ప్రతి పనిలో కూడా చిరాకుగా అనిపించడం, హృదయ స్పందన రేటు పెరగడం, నడకలో ఇబ్బంది, బలహీనమైన కండరాలు, ఇలాంటి లక్షణాలు కనపడతాయి. ఏ ఆహార పదార్థాలలో ఈ విటమిన్ B12 లభిస్తుంది అని కనుక మనం చూసినట్లయితే, మాంసం, చేపలు, సీఫుడ్స్, పీతలు, గుడ్లు, పౌల్ట్రీ, వీటిలో ఎక్కువ మోతాదులో విటమిన్ B12 ఉంటుంది. అలాగే పాలు, పాలలో

0: కూడా సోయాపాలు, ఇంకా పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు వీటిలో బీట్వెల్వ్ తక్కువ మోతాదులో ఉంటుంది. అందువల్ల వీటిని రోజూ కూడా మనం ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక విటమిన్ బీట్వెల్వ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని చూసినట్లయితే, ఈ విటమిన్ బీట్వెల్వ్ చర్మం, ఎముకలు, దంతాలు, గోళ యొక్క నిర్వహణకు చాలా ఆవశ్యకమైన విటమిన్. వీటిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా దీని లోపం వల్ల వచ్చేటటువంటి రక్తహీనత, ఆయాసం, మలబద్ధకాన్ని ఈ బీట్వెల్వ్ విటమిన్ నివారిస్తుంది. నోటిపూత, నాలుకపై మంటను ఇది తగ్గిస్తుంది. అలాగే గుండెపోటు మరియు స్ట్రోక్ యొక్క ముప్పును తగ్గిస్తుందని డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఇంకా డాక్టర్లు చెప్పేదేంటంటే, విటమిన్ బీట్వెల్వ్ అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నరాల వ్యాధుల యొక్క ముప్పును తగ్గించడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచి పొడిబారకుండా కాపాడుతుంది. ఇక మెనోపాస్ దాటిన మహిళల్లో ఎముకలు బలహీనపడే అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ విటమిన్ బీట్వెల్వ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే వాటిని నివారించవచ్చు. ముఖ్యంగా విటమిన్ బీట్వెల్వ్ కండరాలు, ఎముకల పటుత్వానికి, బలానికి తోడ్పడుతుంది. కాబట్టి బీట్వెల్వ్ యొక్క ప్రయోజనాలను మీరందరూ కూడా గుర్తించి ఈ విటమిన్పై అవగాహన కలిగి ఉంటారని ఆశిద్దాం.
1: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం. ఢిల్లీ నుండి రిలే వింటారు.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈజ్ ఆకాశవాణి అండ్ ఐ ఆమ్ వల్సా విలియమ్స్ విత్ ది మిడ్ డే న్యూస్. ద హెడ్లైన్స్. President Draupadi Murmu to present Padma Awards at Rashtrapati Bhavan in New Delhi this evening. Supreme Court seeks responses from Centre, NTA and CBI in NEET paper leak case. Says lessons still not learnt from earlier paper leak cases. Assam Assembly introduces Uniform Civil Code Bill. IMD issues yellow alert in Delhi for next 3 days. Heat wave conditions also to persist over Haryana, Bihar, Madhya Pradesh, Odisha and Telangana. And Norway Chess 2026 tournament to begin in Oslo this evening. President Draupadi Murmu will present the Padma Awards at Rashtrapati Bhavan this evening. Padma Awards

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం,
3: శ్రీమద్ భగవద్

0: బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి వార్తల్లో నిజం సమాచారంలో విశ్వాసం సంగీతంలో మాధుర్యం పాటల్లో పరిమళం కళాకారుల్లో ఆత్మవిశ్వాసం సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి మన జ్ఞాపకం మన గర్వం మన భావోద్వేగం మన ఆకాశవాణి సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: కార్యక్రమంలో మీరిప్పుడు వినబోయే లలిత గీతం ఆడవే మయూరి. రచన సిహెచ్ ఆంజనేయ శాస్త్రి. గానం మాధవ పెద్ది సత్యం.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్ళీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: అంతా నావారేనట, లలిత గీతం వింటారు. రచన అమరేంద్ర, గానం కనకదుర్గ.

లలిత సంగీత కార్యక్రమంలో చివరగా మీరు వినబోయే లలిత గీతం ఆలపించినవారు ఎం జయశ్రీ. ఇందరిలో నీ శుద్ధులు అన్నమాచార్య కీర్తన.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా శ్రోతలకి ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు.

టీన్ టైం కార్యక్రమంలో ముందుగా ఉత్సవ్ చిత్రానికి లతా మంగేష్కర్, ఆశా భోంస్లే పాడిన పాట వింటారు. రచన వసంతదేవ్, సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్ముడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: టీన్ టైం కార్యక్రమంలో ఇప్పుడు యారానా చిత్రానికి కిషోర్ కుమార్ పాడిన పాట వింటారు. రచన అంజాన్, సంగీతం రాజేష్ రోషన్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే గీతం యాదోం కి బారాత్ చిత్రానికి కిషోర్ కుమార్ మొహమ్మద్ రఫీ పాడారు. రచన మజ్రు సుల్తాన్పురి, సంగీతం ఆర్డి బర్మన్.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: టీన్ టైం కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట హమ్ కిసిసే కమ్ నహీ. ఈ చిత్రంలోంది పాడినవారు సుష్మా శ్రేష్ట, మొహమ్మద్ రఫీ. రచన మజ్రూ సుల్తాన్పురి. సంగీతం ఆర్డి బర్మన్.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట ముఖద్దర్ కా సికందర్. ఈ చిత్రానికి కిషోర్ కుమార్ పాడారు, రచన అంజాన్, సంగీతం కళ్యాణ్జీ ఆనంద్జీ.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
3: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట షోలే చిత్రానికి కిషోర్ కుమార్ మన్నాడే పాడారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం ఆర్డి బర్మన్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట ధడ్కన్ చిత్రానికి అల్కా యాగ్నిక్, కుమార్ సాను, ఉదిత్ నారాయణ్ పాడారు. రచన సమీర్, సంగీతం నదీం శ్రావణ్.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట బేటా చిత్రానికి ఉదిత్ నారాయణ్ అల్కా యాజ్ఞిక్ పాడారు పాట. రచన సమీర్, సంగీతం ఆనంద్ మిళింద్.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాల్ని వాట్సాప్ ద్వారా మాకు పంపించాలి. నంబర్ 0866248812. ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు మీ సమాధానాల్ని పంపించవచ్చు. సో మొట్టమొదటి ప్రశ్న యువలయ కార్యక్రమంలో మీ అందరి కోసం, ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు?

సో మరి ఈ వలయలో ఫస్ట్ క్వశ్చన్ అడిగేశాను, ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు అన్నాను. ఆన్సర్స్ టెక్క టెక్క టెక్ట వచ్చేసేయండి. సో ఫస్ట్ ఆన్సర్ పంపించింది ఎవరు అనంటే, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. సో వారితో పాటుగా అదే టైంకి పంపించిన వాళ్ళు ఎవరు అనంటే, గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుసైన్ దాదా, అక్రమ్ అన్నారం, విజయ్ కుమార్, రాజాసాబ్, కరీముల్లా, తయ్యూబ్, మరి వీరు రైట్ ఆన్సర్ ఫస్ట్ పంపించారు. ఇంకా శ్యామ్ నెల్లూరు నుంచి ఫస్ట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి, స్వీటీ, ప్రవిష్ట నెల్లూరు నుంచి వీరందరూ కూడా ఒకే టైంకి పంపించారు. సో ఇంకా తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే, కడప నుంచి వినయ్ కుమార్, శ్రీదేవి, శైలజ, యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, శ్రీనివాస్, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, విజయ్ కైలాస్, సాయి శ్రీనివాస్, పవన్ కృతిక, మార్తినగర్ అనంతపురం నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, గణేష్ నెల్లూరు నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, గుండుగులం నుంచి కొనకళ్ళ రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ, అనంతపూర్ నుంచి విద్య, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు, రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంశ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, సుమతి ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. సో సారీ అండి, రైట్ ఆన్సర్ కాదు, మీది రాంగ్ ఆన్సర్. రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లె, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, బృందావనం పద్మశ్రీ, శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి, కందేరి గోపీనాథ్, సుధారాణి తిరుపతి నుంచి,

ఫణిరాజు నెల్లూరు నుంచి, అనంతపురం నుంచి అనురాధ, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఇంకా లతా ఉయ్యూర్ నుంచి, సుజాత ప్రకాష్ మెర్లిన్ ఆశ్రయ విజయవాడ నుంచి, తెనాలి నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్, మక్బూల్ బాషా నెల్లూరు ఫతేఖాన్పేట నుంచి, కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ఉట్రమల్లి గ్రామం నుంచి మంచం శేషగురరావు అభిరామ్, పృథ్వీ కుమార్ పుల్లారావు, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, ఇంకా సమీనా నెల్లూరు నుంచి, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, వీరా కనకారావు పార్వతి వీరభద్రాపురం నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల అయాన్ సియోన్ నాగటిపండు ఇంకా వారి కుటుంబ సభ్యులు, వై మహతి వెంకటాపురం నుంచి, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, దొంతి రమేష్ అనంతపురం నుంచి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ జిల్లా నంద్యాల నుంచి, అహోబిల వెంకటేశ్వర్లు లక్ష్మి రామకృష్ణయ్య నరేందర్ రెడ్డి ఇంకా వారి మిత్రబృందం, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా ఇషరతుల్లా ఇబాద్తుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, మిడతల్ రామ్మూర్తి ఉరవకొండ నుంచి, దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, పాపిన్యపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య ఆదన్న, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, బత్తిని రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, నేమ్ అయితే రాలేదు ఆన్సర్ అయితే పంపించేశారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించారండి. సో క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. సో ఆన్సర్స్ చదివే ముందు కూడా నేను క్వశ్చన్ రిపీట్ చేశాను. సో స్టే ట్యూన్ ఫర్ ద సెకండ్ క్వశ్చన్. ఓకే. అండ్ కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం నుంచి, తెలగపాలెం నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, రమ్య, శ్రావణి, తులసి, కౌశిక్. అగైన్ ఇంకొక క్వశ్చన్ ప్లీజ్. సో క్వశ్చన్ నేను సాంగ్ అయిపోయాక కూడా రిపీట్ చేసి మళ్ళీ నేను మీకు ఆన్సర్స్ చదవడం మొదలుపెట్టాను. సో మీరు వింటూ ఉంటే క్వశ్చన్ తప్పనిసరిగా వినిపిస్తుంది. చిలుక నారాయణ అనసూయ యమున జనకంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడుగు నుంచి, ఇంకా తుమ్మ పద్మావతి రైట్ ఆన్సర్. ప్రవీణ అపర్ణ తులసి కడప నుంచి రైట్ ఆన్సర్. ఎం రామ్మోహన్ రావు మను ఇరుసుమండ నుంచి రైట్ ఆన్సర్. వెలివర్తిపాటి సత్యనారాయణ, నాగప్రసాద్, సుధా, వాసవీనగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్. డాక్టర్ సారీ రాంగ్ ఆన్సర్ అండి. ధర్మవరం పార్థసారథి నగర్ నుంచి శంకారపు రవి ఉమాదేవి రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి, నాగేంద్రప ఉడేవు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి, రఘుబీర్ సింగ్ సుగుణబాయి రాధా మున్నా ఏలూరు నుంచి. ఆన్సర్ పంపించకుండా చక్కగా మీ పేర్లు పంపించేస్తే ఎలాగండి? ఆన్సర్ కూడా పంపించాలి కదా. సో ఆన్సర్ లేకుండా పేర్లు నో యూస్ కదా. రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు నేను ఇప్పుడు చదువుతున్నాను. ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకిర్ భాయ్, మొహమ్మద్ రఫీ భాయ్, ఇంకా మంగళపూరి ప్రకాష్ వారి మిత్రబృందం నెల్లూరు జిల్లా నుంచి, డాక్టర్ కేవీరావు తణుకు నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, ధర్మవరం పార్థసారథి నగర్ నుంచి శంకారపు రాజేష్, లిఖిత, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్. సో వీళ్ళందరండి రైట్ ఆన్సర్ పంపించారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రి పాల్. సో వీరు రైట్ ఆన్సర్ పంపించారు వీళ్ళందరూ. సో నెక్స్ట్ క్వశ్చన్, సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ఏది? భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం, సివిలియన్ అవార్డ్, భారతదేశానికి సంబంధించి అత్యున్నత పౌర పురస్కారం, హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏంటి? సో ఇది సెకండ్ క్వశ్చన్.

ఎస్ మరి యువలయాల సెకండ్ క్వశ్చన్ అడిగేశాను, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ఏది అని. సో ఆన్సర్స్ చాలా చక్కగా పంపించేశారు. సో అయితే ఫస్ట్ ఎవరు పంపించారు అంటే సెట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 మంది పంపించేశారండి. సో 9 ఎస్ఎంఎస్లన్నీ వాట్సాప్ మెసేజ్లన్నీ ఒకేసారి వచ్చాయి. మరి వాళ్ళు ఎవరో ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఎస్ రైట్ ఆన్సర్ వచ్చేసింది శ్యామ్ నెల్లూరు నుంచి. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా ఆ తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ హర్నాథ్పురం నుంచి, ఇంకా గాంధీ మార్కెట్ ఇంకొల్లి నుంచి, హుసేన్ దాదా అక్రమ్ అన్నారం విజయ్

కుమార్ రాజాసాబ్, కరీముల్లా తయ్యూబ్ మరి వీరు ఆన్సర్ పంపించారు. వినీల శ్రీనివాస్ నెల్లూరు నుంచి, ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, డాక్టర్ కేవీరావు తణుకు నుంచి, విజయ్ కైలాస్, సాయి శ్రీనివాస్, పవన్ కృతిక మారుతినగర్ అనంతపురం నుంచి, ఇంకా మల్లికార్జున, అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి. సో వీరు అందరి ఆన్సర్స్ కూడా ఒకేసారి వచ్చాయి. ఇంకా ఆ తర్వాత వచ్చిన ఆన్సర్స్ ఎవరు పంపించారంటే, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోల్ రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్, కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, పండా, లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, వారణాసి నుండి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, శ్రీనివాస్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి, ఇంకా రాధా ఖమ్మం నుంచి, ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, హర్నాథ్ బాబు, హర్ష, సాయినగర్ అనంతపురం నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం తెలగపాలెం నుంచి, వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, రమ్య, శ్రావణి, తులసి, కౌశిక్, చిలుక నారాయణ, అనసూయ, యమున, జనకంపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి, దొంతి రమేష్ అనంతపురం నుంచి, ఇంకా ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, ఇంకా వారి కుటుంబ సభ్యులు లక్కవరం ఏలూరు జిల్లా నుంచి, శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రచారి, తిప్పర్తి, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి, సూరజ్ సింగ్, రుక్మిణిబాయ్ నెల్లూరు చిన్నబజార్ నుంచి, బత్తిని రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, సుమతి ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, గణేష్ నెల్లూరు నుంచి, ఇంకా బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంశ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ, కల్వకుర్తి నాగర్ కర్నూల్ డిస్టిక్ నుంచి నేదునూరి కళ్యాణచారి, రుత్విక్, శ్రీ వైష్ణవ్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ట్ రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపాలెం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, సమీనా నెల్లూరు నుంచి, నాగేంద్రప్ప ఉడేవు మొలకలమురు తాలూకా కర్ణాటక నుంచి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నుంచి, నంద్యాల జిల్లా నుంచి నంద్యాల జిల్లా గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మి, ఇంకా వారి మిత్రబృందం, మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇషరతుల్లా, ఇబాద్తుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్టిక్ నుంచి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ, దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, శ్యామల, అయాన్, సియోన్, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, తెనాల్ నుంచి ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్, కందేరి గోపీనాథ్, సుధారాణి తిరుపతి నుంచి, లతా ఉయ్యూరు నుంచి, విజయశేఖర్ ప్రసాద్, సుబ్బారాయుడు నాయక్, టీవీ రమణారెడ్డి, ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి, వరంగల్ నుంచి ఊర్మిళ, సతీష్, మక్బూల్ బాషా, హసీనా, సుల్తానా నెల్లూరు ఫతేఖాన్పేట నుంచి, మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా, వలివర్తిపాటి నాగప్రసాద్, సుధా, విశాల్ ఇండియానా స్టేట్ యుఎస్ఏ నుంచి, వై మహతి వెంకటాపురం నుంచి, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత, రఘుబీర్ సింగ్, సుగుణాబాయి ఏలూరు నుంచి, వీరా కనకారావు, పార్వతి వీరభద్రాపురం నుంచి, దైద భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ డిస్టిక్ నుంచి, ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, మను, ఇర్సుమండ, అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం డిస్టిక్ నుంచి, సుజాత ప్రకాష్ మెర్లిన్ ఆశ్రయ విజయవాడ నుంచి, జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి, ధర్మవరం నుంచి పార్థసారథి నగర్ నుంచి శంకరపురవి ఉమాదేవి.

राजेश लिखिता। సో అగైన్ మరి పేరు పంపించలేదండి, ఆన్సర్ అయితే పంపించేశారు. రైట్ ఆన్సర్ ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. రైట్ ఆన్సర్ దైద త్రివేణి చిన్మయి ప్రీతం నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి. సూర్యతేజ మను రాజమహేంద్రవరం నుంచి. ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి కృష్ణసాయి లలి లక్ష్మీ అనూష ఆద్యశ్రీ శ్రీ గాయత్రి రామ్ మనోహర్ తెనాల నుంచి. భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. దంపూర్ బాలరామరెడ్డి సుగుణమ్మ సౌదామణి వసుంధర ఇంకా వారి మిత్రబృందం. భానుప్రకాష్ వావిళ్ళ రైట్ ఆన్సర్ వైష్ణవి వావిళ్ళ. అనంతపురం నుంచి అనురాధ. తాళ్ళూరి శ్రీనివాస్ చక్రవర్తి మాధవి ఎలమంచలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ. బొడ్డు ఓంకార్ గౌరీ రామ్నగర్ వేటపాలెం నుంచి. జి రమేష్ అనంతపురం నుంచి. కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల. ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. సో హైయెస్ట్ సివిలియన్ అవార్డు మన దేశానికి సంబంధించి భారతరత్న. సో మరి ఈ రెండు క్వశ్చన్స్ తోటి ఈరోజు యువలయాకి బాయ్ బాయ్ చెప్పేద్దాం. మరి మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేయండి.

0: యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో పత్రలేఖన్, 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి 7వ తరగతికి హిందీ పాఠం పత్రలేఖన్.
4: నమస్తే అధ్యాపికాజీ.
5: ఆశీర్వాద్. ఆవో భాష్వంత్, బయటో కేసే హో?
4: టీక్ హూం అధ్యాపికాజీ.
5: అచ్చా భాష్వంత్, అగర్ తుమ్ అప్నే విచారం కో ప్రకట్ కన్నా చాతే హో తో కేసే కరోగే? నువ్వు నీ అభిప్రాయాలు కానీ ఆలోచనలు కానీ ఎలా వ్యక్తపరుస్తావు?
4: భాషకే ద్వారా అధ్యాపికాజీ.
5: దూరంగా ఉన్నారనుకో, అప్పుడు?
4: ఫోన్ ద్వారా అధ్యాపికాజీ.
5: పురాణే జమానామి అంటే పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళు?
4: లెటర్స్ ద్వారా తెలిపేవారు.
5: బిల్కుల్ టీక్. ఆజ్ హమారా పాట్ కా నామ్ హై పత్రలేఖన్.
4: జీ అధ్యాపికాజీ.
5: ఈరోజు మన పాఠం పేరు పత్రలేఖన్, అంటే లెటర్ రైటింగ్, ఉత్తరం రాయడం. హమ్ అప్నీ భావనావం కో యా విచారం కో దూసరం తక్ పహుంచానే కెలియే పత్ర లిఖతే హై. మనం మన భావాలను లేక ఆలోచనలను ఇతరులకు తెలియపరచడానికి ఉత్తరం రాస్తాం. అంటే ఉత్తరం ద్వారా మన ఆలోచనలను వ్యక్తపరుస్తామన్నమాట. పత్రోన్సే సూచనాయే మిల్తే హై. ఉత్తరాల ద్వారా మనకి సూచనలు లేక సమాచారం అందుతుందన్నమాట. మనకి ఉత్తరాలు 2 రకాలుగా ఉంటాయి, ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. మనకి ఈ పాఠంలో చుట్టి పత్ర అంటే లీవ్ లెటర్ గురించి ఇవ్వబడ్డది. ఇప్పుడు మనం చుట్టి పత్ర ఎలా రాయాలో తెలుసుకుందాం. ఇప్పుడు పాఠ్యపుస్తకంలో ఇచ్చిన చుట్టి పత్రం వివరిస్తాను, జాగ్రత్తగా విను. రామాపురం, దినాంక్ 20 అక్టోబర్ 2021. మనం ఏ లెటర్ అయినా రాయటం ప్రారంభించేటప్పుడు కుడివైపు చివరన మన లెటర్ ఎక్కడ నుంచి అంటే ఏ ఊరు నుంచి రాస్తున్నామో ఆ ఊరు పేరు రాసి కామా పెట్టాలి. అంటే ఇప్పుడు మనం విజయవాడ నుంచి రాస్తుంటే విజయవాడ అని రాయాలి. ఆ తర్వాత లైన్లో అంటే మన లెటర్లో ఇచ్చిన విధంగా రామాపురం, రామాపురంకే నీచే దినాంక్ అని డేట్ రాయాలి. ఇక్కడ 20 అక్టోబర్ 2021 అని ఉంది, అంటే ఏ డేట్న మనం లెటర్ రాస్తున్నామో ఆ డేట్ రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ బాయే కి ఓర్ పతా లిఖనా హై. దాని తర్వాత లైను ఎడమ వైపున టూ అడ్రస్, అంటే మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వారి అడ్రస్ రాయాలి.

0: हिंदी में सेवा में अनिरायाली। उसके बाद नीचे श्रीमान प्रधानाध्यापक जी, सेवा में కింద గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి అని కామాపెట్టవలను. ఉస్కే బాద్ సర్కారీ మాధ్యమిక పాఠశాల అనగా ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల రామాపురం అని ఫుల్ స్టాప్ పెట్టాలి. అంటే ప్రతి లైన్కు కామాని రాసి చివర్న ఫుల్ స్టాప్ పెట్టాలి. అచ్చా అబ్ తుమ్ బతావో భాష్వంత్ కైసే లిఖనా హే.
1: పెహలే రామాపురం, నీచే దినాంక్ ఫుల్ స్టాప్, ఉస్కే నీచే सेवा में श्रीमान कक्षाध्यापक जी,
0: प्रधानाध्यापक जी,
1: प्रधानाध्यापक जी, सरकारी माध्यमिक पाठशाला रामापुरम।
0: अच्छा ठीक है, उसके बाद अनुच्छेद जैसा लिखना है। एड्रेस राली मुंदु मन स्थान रासना ऊर पे रासी दान किंद डेट रासी తర్వాత మనం ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖ్నా హే ఆ తర్వాత లైన్ లో పేరాగ్రాఫ్ రాస్తున్నట్టుగా రాయాలి. పహలే మహోదయ్ లిఖ్నా హే అంటే ఇక్కడ ప్రధానోపాధ్యాయుల గారికి సంబోధిస్తూ మహోదయ్ అని రాయాలి. అంటే మన ఇంగ్లీష్లో రెస్పెక్టెడ్ సర్ అని, తెలుగులో ఆర్య అయ్యా అని రాస్తాం కదా, అలాగే హిందీలో మహోదయ్ అని సంబోధించి రాసి కామా ఉంచాలి. ఉస్కే బాద్ బాడీ ఆఫ్ ది లెటర్, జిస్ విషయకే బారేమే లిఖ్నా చాతే హే ఉస్కే బారేమే లిఖ్నా హే అంటే మనం ఏ విషయం గురించి లెటర్ రాస్తున్నామో ఆ విషయం గురించి పూర్తిగా వివరిస్తూ రాస్తామన్నమాట. అంటే విషయాన్ని ఒక పేరాలా మొదలు పెట్టాలి. సాదర్ ప్రణామ్, ప్రధానోపాధ్యాయుల గారికి నమస్కారములు. ఉస్కే బాద్ మై సాత్వీ కక్షా కా ఛాత్ర హూ అనగా మనం లీవ్ అడుగుతున్నాం కాబట్టి ఏ క్లాసు కూడా ఇక్కడ రాయాలి. ఇక్కడ 7వ తరగతి విద్యార్థి రాస్తున్నాడు కాబట్టి మై సాత్వీ కక్షా కా ఛాత్ర హూ అని రాయాలి. ఛాత్ర అంటే అబ్బాయి. అగర్ లిఖనే వాలే లడకీ హోతో మై సాత్వీ కక్షా కా ఛాత్రా హూ అని రాయాలి. అదే అమ్మాయి అయితే ఛాత్ర, ఛాత్ర అంటే అబ్బాయి, ఛాత్ర అంటే అమ్మాయి అని రాయాలి. ముజే దో దిన్సే బుఖార్ హే, బుఖార్ అంటే జ్వరం అని అర్థం. అంటే నాకు 2 రోజులుగా జ్వరంగా ఉంది, 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను అని రాయాలి. మై ఆస్పతాల్ జానా చాతాం, నేను ఆసుపత్రి అంటే హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఏదైనా శారీరకంగా అస్వస్థత కలిగితే ఎక్కడికి వెళ్తాం, హాస్పిటల్కే కదా. అలాగ ఇస్ కారణసే మై పాఠశాల ఆ నహీ సక్తాహు, జ్వరం కారణంగా నేను 2 రోజులు పాఠశాలకి రాలేకపోతున్నాను. ఇసులియే ముజే దినాంక్ 20 అక్టోబర్ 2021 సే 22 అక్టోబర్ తక్ దీన్ దీనికి చుట్టీ దేనికి కృపాకరే, ఇస్లియే అందువల్ల నాకు దినాంక్ ఈ రోజు నుంచి అంటే 20వ తారీఖు నుంచి 22/10/22 అంటే 22వ తారీఖు అనమాట వరకు 3 రోజులు సెలవు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను అని రాయాలి. ఆ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ నీచే ధన్యవాద్ లిఖనా హే అంటే సెలవు ఇస్తున్నందుకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తాం కదా, రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. अच्छा अब बताओ अनुच्छेद में क्या लिखा गया है।
1: महोदय सादर प्रणाम, मैं सातवीं कक्षा का छात्र हूँ। मैं 2 दिन
0: मुझे दो दिन से
1: बुखार है। मैं अस्पताल जाना चाहता हूँ, इस कारण से मैं पाठशाला आ नहीं सकता हूँ। इसलिए मुझे दिनांक 20 अक्टूबर 2021 से 22 अक्टूबर 2021 तक 3 दिन की छुट्टी देने की कृपा करे, धन्यवाद।
0: अच्छा धन्यवाद लिखने के बाद नीचे दाएं ओर आपका आज्ञाकारी छात्र सुरेश क्रमांक 19 सातवी कक्षा अनि राशार। अंटे धन्यवाद रासिन तर्वाता क्रिंदी नैन लो కుడివైపు చివరన ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర అనగా మీ ఆజ్ఞను పాటించే విద్యార్థి అని కామా పెట్టి దాని కింద సురేష్ అంటే లెటర్ రాస్తున్న వారి పేరు రాయాలి. ఇక్కడ సురేష్ లెటర్ రాస్తున్నాడు కాబట్టి అతని పేరు రాసి కామా. తర్వాత లైన్లో క్రమాంక్ 19 అతని రోల్ నెంబర్, తర్వాత లైన్లో సాత్వీ కక్ష 7వ తరగతి అని ఫుల్ స్టాప్ పెట్టాలి. సమజ్ మే ఆ గయా బాస్వంత్
1: జీ? అధ్యాపిక జీ
0: తో బతావు పత్ర మే కహా కహా అర్ధ విరామ్ పూర్ణ విరామ్ లగాయే గయే, అంటే మనం ఈ లెటర్లో ఎక్కడెక్కడ కామాలు పెట్టాము, ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్స్ పెట్టాము చెప్పు.
1: సేవా మే మహో

0: పత్రలేఖన్ 7వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో శ్రీకృష్ణ రాయబారం నాటకం నుండి శ్రీకృష్ణ పాత్ర వింటారు. నిర్వహణ శ్రీ పిఏ శివకుమార్, హార్మోనియం శ్రీ ఎం నిరంజనరావు.
1: మామా సత్యవతి పౌత్ర, ధార్తరాష్ట్రులకును పాండవులకును సంధిగా అవించి ఈ రాజలోకమునెల్లా కాపాడుమని నిన్ను యాచించుటకై పాండవ దూతనై నీ యొద్దకు వచ్చితిని. తమ్ముని కొడుకులు సగపాలిమ్మని

ആകാശവാണി മാർക്കാപുരം കേന്ദ്രം. సమయం 5 గంటలు కావాల్సింది. మరికొద్ది క్షణాల్లో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2025 పద్మ అవార్డ్స్లను ప్రదానం చేయనున్న సివిల్ ఇన్వెస్టేచర్ సెరిమనీలో ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

మామ, నీ ఓపిన కొలది చెప్పి చూడుము. కార్యము దుర్భరంబుగా ఉన్న నీతో కూడా ఇంతగా చెప్పవలసి వచ్చినది. వాళ్ళచే శుశ్రూషనే చేయించుకునేదవో సంకటమునే చేయించుకునేదవో అది నీయందున్నది. ఇందులకును అందులకును వారు సంసిద్ధులై ఉన్నారు. ద్రోణాచార్యపుత్ర త్రిదివసేన అనే సమధామ అశ్వత్థామ, ఓపింపుకు. రణచక్రమంతయు తన చేతి మీదనే త్రిప్పవలైన కర్ణుని మనోరథమే చెల్లింపు.

ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో శ్రీకృష్ణ రాయబారం నాటకం నుండి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు మీరింతవరకు విన్నారు. నిర్వహణ శ్రీ పిఏ శివకుమార్, హార్మోనియం శ్రీ ఎం నిరంజనరావు.

ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమైంది. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: tomorrow. The centre has asked the Gymkhana Club in Lachenz's Delhi to hand over its premises by 5th of June, citing that the 27.3-acre land parcel was required for strengthening and securing the defence infrastructure. In Tamil Nadu, political developments within the opposition AIADMK took a dramatic turn today as three MLAs belonging to the dissent group led by senior leader SP Velumani tendered their resignations from the assembly and joined the ruling Tamilaga Vetrikaragam or TVK. Benchmark domestic equity indices ended on a bullish note today amid hopes of a possible agreement to end the US-Iran conflict. Sensex surged 1,074 points or 1.4% to close at 76,489, while Nifty advanced 312 points to settle at 24,032. And that is the end of this news bulletin.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
3: అక్కా, జాబ్ దొరికింది.
4: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటిక బోలిడంత షాపింగ్?
3: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
4: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చుల
3: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
4: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
3: కానీ అక్క
4: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
3: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
4: నిన్ను
5: ఆర్బీఐ చెబుతుంది
6: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
7: మూడు కాలేజీలలో
8: డోంట్ వరీ,
7: ఫీజు చూడు.
3: ఎలా ఉన్నారు?
9: ఏంటి విషయం?
8: ఫీజు కోసం టెన్షన్?
9: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
10: ఆర్బీఐ అంటుంది
11: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
12: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కింద రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. గోదావరి నది స్వచ్ఛతను కాపాడేందుకు పారిశ్రామికవేత్తలు సహకరించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. రహదారుల అభివృద్ది, సాగునీటి సదుపాయాల మెరుగుదల కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతాల్లో రేపు కొన్ని చోట్ల వడగాలులు వీచే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కింద పెద్ద ఎత్తున పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. విజయవాడలోని ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026ను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడుతూ, ఒక చిన్న ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే అవకాశం ఎంఎస్ఎంఈలకు మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో వనరులను వినియోగించుకునేలా ఎంఎస్ఎంఈలకు అవకాశం కల్పించామని, ఎంఎస్ఎంఈ పాలసీతో పాటు ప్రైవేటు పారిశ్రామిక పార్కుల పాలసీ కూడా తీసుకువచ్చామన్నారు. వ్యవసాయం తరువాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం ఇదేనన్న ముఖ్యమంత్రి, ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా అంకుర సంస్థలను ప్రోత్సహిస్తామని, రాష్ట్రం నుంచి 100 యూనికార్న్ సంస్థలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
13: ఈరోజు శంకుస్థాపన చేసుకున్నటువంటి 38 కలిపితే 138 అయ్యాయి. రాబోయే తొందరలో జూలై నాటికి 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయి. ఇవి కాకుండా 550 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. ఈ రోజు మనం చేసుకున్న ఒప్పందాలు కేవలం పేపర్ మీదనే కాదు, ప్రతిదీ గ్రౌండ్ ఏరియాగా చేస్తాం. సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ మూడు కూడా మా మోటో.
12: రహదారుల అభివృద్ది, సాగునీటి సదుపాయాల మెరుగుదల కార్యక్రమాలను ప్రభుత్వం వేగవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం మండలం అరిసిపల్లి గ్రామ పంచాయతీ

0: పంచాయతీ పరిధిలోని చిట్టిపాలెం రోడ్డులో క్లీన్ మచిలీపట్నం కార్యక్రమాన్ని గ్రామస్తులతో కలిసి ఆయన ఈరోజు నిర్వహించి అనంతరం గ్రామంలో కాలువ పూడిక తీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతాంగానికి అవసరమైన సాగునీటి వ్యవస్థలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మంత్రివర్గం ఆమోదంతో ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ కింద కాలువల మరమ్మతులు నిర్వహణా పనుల కోసం భారీగా నిధులు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. తాళ్లపాలెం, శివగంగ డ్రైన్లు, పోతిరెడ్డిపల్లె తదితర ప్రాంతాల్లో అవసరాలను గుర్తించి అంచనాలు సిద్దం చేసి పనులు ప్రారంభించినట్టు మంత్రి వివరించారు. రాష్టంలోని శ్మశాన వాటికల్లో సమస్యలను పరిష్కరించి వాటిని సుందరంగా తీర్చిదిద్దనున్నట్టు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరు భగ్గేశ్వరం గ్రామాల్లో 65 లక్షల రూపాయల సీఎస్ఆర్ నిధులతో శ్మశాన వాటిక అభివృద్ది పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్మశానాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉందని, వాటిని తీర్చిదిద్దవలసి ఉందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గోదావరి నది స్వచ్ఛతను కాపాడేందుకు పారిశ్రామికవేత్తలు సహకరించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు పరిసర ప్రాంతాల పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పరిశ్రమలు కాలుష్య వ్యర్థాల శుద్ధి ప్లాంట్లను పక్కాగా నిర్వహించాలన్నారు. పరిశ్రమల వ్యర్థాలను నేరుగా నదీ జలాల్లో కలపకూడదనే నిబంధన ఉందని, ఆధునిక పద్ధతుల ద్వారా పూర్తి స్థాయిలో శుద్ది చేసిన తర్వాత మాత్రమే విడుదల చేయాలని అన్నారు. 3 నెలలకోసారి కాలుష్య నియంత్రణ మండలి ఆడిట్ చేపడతామని చెప్పారు. పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ఇబ్బంది పెట్టదని, అయితే పరిశ్రమల యాజమాన్యాలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలకు పారిశ్రామికవేత్తలు సామాజిక బాధ్యతతో సహకరించి విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ కోరుతూ,
1: ఈ గోదావరి కానీ కృష్ణా కానీ జీవనదులు, చేయి చేతులు లాంటి జీవనదులని కాలుష్యాలతో వదిలేసి పరిశ్రమలు రావాలి, అభివృద్ధి రావాలి. చాలా నియంత్రణతో కూడిన పర్యావరణాన్ని పరిరక్షించుకునే అభివృద్ధి అనేది మా కూటమి ప్రభుత్వం తాలూకు సిద్ధాంతం. సో ఐ రిక్వెస్ట్ ఇండస్ట్రీస్ షుడ్ కాంట్రిబ్యూట్ టు ద ఎన్వైరన్మెంట్ అండ్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇన్ పొల్యూషన్ కంట్రోల్ అలాంగ్ విత్ గ్రీన్ కమాండ్.
0: ఎంఎస్ఎంఈలతో రాష్ట్రంలో సరికొత్త పారిశ్రామిక విప్లవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాంది పలికారని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో ఈరోజు జరిగిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా మార్చారని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఉండాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న నినాదంతో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని మంత్రి ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు రాజానగరంలోని అటవీశాఖ ప్రాంతీయ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించి అక్కడ పెంచుతున్న దేశీయ జాతి మొక్కలను, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి గ్రామ పంచాయతీలోనూ దేశవాళీ జాతి మొక్కలతో ప్రత్యేక వనాన్ని తయారు చేయాలని, మొక్కలను పెంచే బాధ్యతను గ్రామస్తులు తీసుకోవాలన్నారు. ఆదాయం తెచ్చే మొక్కల పెంపకం ద్వారా పంచాయతీలకు ఆర్థిక వృద్ధి కలుగుతుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశీయ మొక్కలను ఎక్కువగా పెంచితే ప్రకృతి సమతుల్యత సాధ్యమవుతుందని, పంచాయతీరాజ్ అటవీశాఖ అధికారులు వెంటనే దీనిపై దృష్టి సారించి వనయజ్ఞం చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. వాతావరణం. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో కొన్ని చోట్ల రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే కోస్తా ఆంధ్ర రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. అదేవిధంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈ నెల 30వ తేదీ వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో అక్షరాంధ్ర 2వ దశ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని

0: అనంతపురం జిల్లా సంయుక్త కలెక్టర్ సి విష్ణుచరణ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అక్షరాంధ్ర రెండవ దశ కార్యక్రమం అమలు, లక్ష్యాలు, యాప్ అనుసంధాన ప్రక్రియ తదితర అంశాలపై ఈ రోజు ఆయన సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కింద రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. గోదావరి నది స్వచ్ఛతను కాపాడేందుకు పారిశ్రామికవేత్తలు సహకరించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. రహదారుల అభివృద్ది, సాగునీటి సదుపాయాల మెరుగుదల కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతాల్లో రేపు కొన్ని చోట్ల వడగాలులు వీచే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః నవదిల్ల్యాం రాష్ట్రపతి భవనే పద్మ పురస్కారాన్ ప్రదదాతి. ప్రశాసనేన ఉక్తం యత్ సర్వకారః దేశే పెట్రోలియం ఉత్పాదానాం సుగమతయా ఆపూర్తిం సునిశ్చేతుం ప్రయతమానః అస్తి. సర్వోచ్చన్యాయాలయేన నీట పరీక్షాపత్ర లీక ప్రకరణే కేంద్రస్య NTA CBI ఇత్యుభాభ్యాం ప్రతిక్రియా యాచితా. అపి చ భారత ఋతువిభాగేన ఆగామిషు త్రిషు దినేషు దిల్ల్యాం ఉష్ణతరంగస్య స్థిత్యై పీతవర్ణీయా సంచేతనా ప్రదత్తాస్తి. అథ వార్తాః విస్తరేణ. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః అద్య రాష్ట్రపతి భవనే ఆయోజితే కార్యక్రమే పద్మ పురస్కారాన్ ప్రదత్తవతి. పద్మ పురస్కారాః దేశస్య సర్వోచ్చ నాగరిక పురస్కారేషు అన్యతమాః సంతి, యస్మిన్ పద్మవిభూషణః పద్మభూషణః పద్మశ్రీః చ అంతర్భవంతి. అద్య 26,000 వర్షే ప్రథమ నాగరిక నివేశ సమారోహే రాష్ట్రపతినా కళాక్షేత్రే అభూతపూర్వ యోగదానాయ మరణోపరాంతం చలచిత్ర అభినేతారం ధర్మేంద్ర సింహ దేవోలం, వయలిన్ వాదకం డాక్టర్ ఎన్ రాజమవర్యం చ పద్మవిభూషణ పురస్కారౌ, 6 పద్మభూషణ పురస్కారాః, 58 పద్మశ్రీ పురస్కారైః సహ 66 పురస్కారాః ప్రదత్తాః. అవశిష్టాః పద్మ పురస్కారాః పశ్చాత్ నాగరిక నివేశ సమారోహస్య ద్వితీయే చరణే ప్రదీయంతే. అస్మిన్ వర్షే సర్వకారేణ ఆహత్య 31,00,000 పద్మ పురస్కారాణాం ఘోషణా కృతా అస్తి. సర్వకారః దేశే పెట్రోలియం ఉత్పాదానాం సుగమతయా ఆపూర్తిం సునిశ్చేతుం ప్రయతమానః అస్తి. పశ్చిమేషియాయాః వర్తమానస్థిత్యాం అద్య నవదిల్ల్యాం అంతర్మంత్రాలయీయ సంవాదం సంబోధయంతి పెట్రోలియం ప్రాకృతిక గ్యాస మంత్రాలయస్య సంయుక్త సచివ డాక్టర్ సుజాతా శర్మా ఇత్యేషా అవదత్ యత్ దేశే LPG ఇత్యస్య శోధనాగారస్య ఉత్పాదనం ప్రతిదినం 50,000 టన పరిమితం యావత్ అస్తి.
2: की रिफाइनरी प्रोडक्शन LPG का इंक्रीज किया गया है एंड इट इज टचिंग अराउंड 50,000 टन पर डे नाउ. LPG घरेलू कुकिंग गैस की सप्लाई के लिए लगभग पिछले 4 दिनों में 1.72 करोड़ सिलेंडर्स की डिलीवरी की गई है और 95% जो डिलीवरी हुई है वो डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई है. 5 किलो के सिलेंडर पिछले 4 दिनों में लगभग 196,000 सेल हुए हैं.
1: విదేశ మంత్రాలయస్య ప్రవక్త రణధీర జయసవాలః అవదత్ యత్ భారతీయ దూతావాసః వాణిజ్య దూతావాసశ్చ భారతీయ ప్రవాసీనాం కళ్యాణాయ నిరంతరం సంపర్కరతౌ స్తః. శ్రీ జయసవాలః అవదత్ యత్ మంత్రాలయః గల్ఫ్ క్షేత్రే బృహత్ సంఖ్యాయాం స్థితస్య సముద్రీయ సముదాయస్య సర్వవిధ సాహాయ్యం ప్రదదాతి. ఉర్వరక విభాగస్య అపర సచివ అపర్ణా శర్మా ఇత్యేషా అవదత్ యత్ దేశే ఉర్వరకానాం సమగ్ర భండార స్థితిః అపి సుఖకరః ఏవ అస్తి. సర్వోచ్చ న్యాయాలయేన నీట పరీక్షాపత్ర లీక ప్రకరణే కేంద్రస్య NTA CBI ఇత్యతయోః చ ప్రతిక్రియా యాచితా. సహైవ ప్రకరణేస్మిన్ దిల్ల్యాః న్యాయాలయేన పూణేనగరస్య భౌతిక శాస్త్రస్య ఆచార్యాం మనీషా సంజయ హవల్దారం నీట్ యూజీ పరీక్షాపత్ర లీక ప్రకరణే కేంద్రీయ అన్వేషణ సంస్థాయాః 6 దినానాం అభిరక్షాయాం ప్రేషితం. విశేష న్యాయాధీశేన అజయ కుమార్

0: भारत प्रशांत प्रदेशे शान्त्यै सुरक्षायै स्थिरतायै च प्रमुखः समूहः उद्भूतः अस्ति। भारतं संघटनस्य वर्तमानस्य अध्यक्षस्य रूपेण अस्याः सभायाः आतिथ्यं करोति। भारत ऋतु विभागेन आगामिषु त्रिषु दिनेषु दिल्ल्याम् उष्णतरङ्गस्य स्थित्यै पीतवर्णीया सञ्चेतना प्रदत्ता अस्ति। विभागस्य अनुसारं राष्ट्रिय राजधान्यां दिवसस्य तापमानं 44 षट्चत्वारिंशत् डिग्री सेल्सियस पर्यन्तं भवितुम् अपेक्षा अस्ति। आगामि दिनद्वयोः हरियाणायां चण्डीगढ़े पंजाबे बिहारे छत्तीसगढ़े मध्यप्रदेशे तटीय आंध्रप्रदेशे पूर्वी राजस्थाने झारखंडे ओडिशायां तेलंगानायां पश्चिम उत्तर प्रदेशे च उष्ण तरंगस्य स्थितिः यथावदेव भविष्यति इति वार्ताः।
1: आकाशवाणी మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ సాయంత్రం మరియు రేపు మేము ప్రసారం చేయు మా కార్యక్రమాల వివరాలు ఈ సాయంత్రం ప్రసారంలో 6:35 అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమంలో భాగంగా వేదవ్యాస గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జామ సాగులో యాజమాన్యం సస్యరక్షణ ఈ అంశం గురించి ఒంగోలు ఉద్యాన శాఖ అధికారిని శ్రీమతి డి సంధ్య గారితో పరిచయం వింటారు. అనంతరం జనపద గేయాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం సినిమా పాట వింటారు. కార్యక్రమంలో చివరిగా క్రీడావలోకనం గత వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటారు. 8:15 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయస్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 9:30 పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినిపించే ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 శాస్త్రీయ సంగీతం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ సాయంత్రం మేము ప్రసారం చేయి మా కార్యక్రమాలు. ఇక రేపటి కార్యక్రమంలో భాగంగా ఉదయం ప్రభాత ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో హనుమాన్ చాలీసా మరి భక్తి గీతాలు వింటారు. అనంతరం శ్రీరామ గానామృతం గురించిన విషయాలు ఉంటారు. ఇక 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో విద్యా ప్రశస్తి గురించి శ్రీ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చినముచ్చట్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో రొయ్య సాగు వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:00 దేశభక్తి గీతం వింటారు. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో శ్వాసకోశ వ్యాధి కారణాలు నివారణ చికిత్స మరియు విధానం ఈ అంశం గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం శివశంకర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. అనంతరం లలిత గీతాలు వింటారు. రేపు సాయంత్రం 7:45 క్షమించండి రేపు ఉదయం 7:45 భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎన్ జగదీష్. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతిలో మన ఆరోగ్యం మన చేతిలో ఈ అంశంపై శ్రీమతి కె సుజాత గారి వ్యాఖ్యానం వింటారు. అనంతరం పాఠశాల విద్యలో యోగ వైద్య ఆవశ్యకత ఈ అంశం గురించి శ్రీమతి కె రోజారాణి గారి వ్యాఖ్యానం వింటారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతాలు వింటారు. ఇక రేపు ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 3:01 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు

తెలుగులో ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుంచి ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:30 ప్రసార విశేషాలు వింటారు. 6:35 జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీరామ భక్త భజన సమాజం పెద్ద పట్టపుపాలెం బృందం వారు పాడిన భజన కీర్తనలు వింటారు. ఇక 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో నువ్వు సాగులో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి పెద్దారవీడు మండల వ్యవసాయ విస్తరణ అధికారిని శ్రీమతి వి సౌజన్య గారితో పరిచయం వింటారు. కార్యక్రమం వచ్చేవరిగా జనపద గేయాలు వింటారు. ఇక రేపు సాయంత్రం 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. రేపు రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం సినిమా పాట వింటారు. కార్యక్రమంలో వచ్చేవరిగా తెలుసుకుందాం రండి అంశం గనులు, వీటి గురించిన కొన్ని విషయాలు వింటారు.

ఆకాశవాణి మార్కప్రం కేంద్రం సమయం 6:35 దాటింది. ఇప్పుడు వినండి అన్నమాచార్య కీర్తనలు. కార్యక్రమంలో వేదవ్యాస గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు. ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.

0: బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: కార్యక్రమంలో ఇప్పుడు వినండి అన్నమాచార్య కీర్తనలు. కార్యక్రమంలో వేదవ్యాస గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు.
5: నిజమైన స్నేహితుడు భుజమున చెయ్యేసి నడుచు విజయమునందగా సతతము వెన్నును దట్టున్. భుజమున చెయ్యేసి నడుచు విజయమునందగా సతతము వెన్నును దట్టున్. నిజమగు మిత్రుడు వంకక నిజాయితీ కద్దముగను. నిజమగు మిత్రుడు వంకక నిజాయితీ కద్దముగను నిలబడునెపుడు. సరదా మాటలు చెప్పును, సరదా మాటలు చెప్పును, మరి బాధలు గన్ననాడు మననోదార్చున్. సరదా మాటలు చెప్పును,

సారి వ్యక్తిత్వమును గని, సారి వ్యక్తిత్వమును గని సిరితో పనిలేక, సారి వ్యక్తిత్వమును గని సిరితో పనిలేక మనకు సేముషిగోరున్. సరి వ్యక్తిత్వమును గని సిరితో పనిలేక మనకు సేముషిగోరున్. మనకెదురుగా మన చెడులను కనపడవేలెత్తి చూపి, నిజమైన స్నేహితుడనేవాడు మనకెదురుగా మన చెడులను కనపడ వేలెత్తి చూపి గర్హించుచు, చెడులను కనపడ వేలెత్తి చూపి గర్హించుచు మంచిని పరులెదుటను చెప్పుచు, మంచిని పరులెదుటను చెప్పుచు ఘనముగా ఆనందపడెడు ఘనుడేహితుడౌ. మనకెదురుగా మన చెడులను కనపడ వేలెత్తి చూపి గర్హించుచు మంచిని పరులెదుటను చెప్పుచు ఘనముగా ఆనందపడెడు ఘనుడేహితుడౌ. మనిషికి ముందొక మాటను అతనికి వెనుక మరొక మాట, మనిషికి ముందొక మాటను అతనికి వెనుక మరొక మాట తలపనివాడై, అనుక్షణము నమ్మకముగా, అనుక్షణము నమ్మకముగా మనసున నిలిచేటివాడు మనహితుడెప్పుడున్. మనిషికి ముందొక మాటను అతనికి వెనుక మరొక మాట తలపనివాడై, అనుక్షణము నమ్మకముగా మనసున నిలిచేటివాడు మనహితుడెప్పుడున్. చద్ది మూటలు. అబ్దుల్ కలాము చెప్పెను, అబ్దుల్ కలాము చెప్పెను స్తబ్దుగా కూర్చొనుట కంటే, స్తబ్దుగా కూర్చొనుట కంటే చక్కగా పనులన్. లబ్ధము లెక్కింపకను, లబ్ధము లెక్కింపకను స్వలబ్ధమును ఆశింపబోక శ్రమజేయమని. అబ్దుల్ కలాము చెప్పెను స్తబ్దుగా కూర్చొనుట కంటే చక్కగా పనులను, లబ్ధము లెక్కింపకను స్వలబ్ధమునాశింపబోక శ్రమజేయమని. మనసున సంకల్పగనము గన, మనసున సంకల్పబలము గన మెండుగనున్నవారు, మనసున సంకల్పబలము గన మెండుగనున్నవారు క్రమశిక్షణతో పనులనుకూలముగాంచెదరని, మనసున సంకల్ప

ప్రేమను నిత్యము కన, ప్రేమను నిత్యము మనసున నింపుకొని, ప్రేమను నిత్యము మనసున నింపుకొని చూపు మాటలలోనను ఘనమగు కోపము గల్గిన, ఘనమగు కోపము గల్గిన వినిపింపు మాటనని రవీంద్రుడు బల్కెన్. కన ప్రేమను నిత్యము మనసున నింపుకొని చూపు మాటలలోనన్ ఘన

గొప్ప ఘనముగా పరులకున్ డప్పు వేసి చెప్ప తప్పగు మనకున్న గొప్ప పోవునన్నాని. మనకు లేని గొప్ప ఘనముగా పరులకున్ డప్పు వేసి చెప్ప తప్పగు మనకున్న గొప్ప పోవునన్నాని. గౌతమ బుద్ధుడిట్లు ధరని బోధ చేసే చిందించిన కన్నీరది అందించగబో.

విజయమన్నది ధరనిన్ చిందించిన చెమటయే నీకందించగలదని పల్కెను అవనిని శ్రీ శ్రీ. చిందించిన కన్నీరది అందించగబోదు విజయమన్నది ధరనిన్ చిందించిన చెమటయ నీకందించగలదని పల్కే అవనిని శ్రీశ్రీ. సుగుణాలు క్రమశిక్షణ చీమనుగనీ

సుగుణాలను తమ గురువుల నుండి నేర్వదగురాధరని క్రమశిక్షణ చీమనుగని

గొనగని కుజయము పరుల చెప్పు మాట, పరులు చెప్పు మాట పరికించి నిజమెంచు. పరులనెప్పుడు తప్పు పట్టకెప్పుడు, పరులు చెప్పు మాట పరికించి నిజమెంచు. పరులనెప్పుడు తప్పు పట్టకెప్పుడు. నమ్మకంబునైనను మంచినైన గాని ఎదుటివారిలో ఆశించనెప్పుడైనా. నమ్మకంబునైనను మంచినైన గాని ఎదుటివారిలో ఆశించనెప్పుడైనా. మొదలు పెట్టుము నీ నుండి ముందుగాను, మొదలు పెట్టుము నీ నుండి ముందుగాను. ఫలితముండగలదు జగము భవ్యమౌను. ఇష్టముతో పనిచేయుము కష్టమదంతటిది అయిన కనిపింపకుమీ. ఇష్టముతో పనిచేయుము కష్టమదంతటిది అయిన కనిపింపకుమీ. స్పష్టముగా చేసిన పని, స్పష్టముగా చేసిన పని స్పష్టీకరణము చేయ చక్కగనుండు. ఇష్టముతో పనిచేయుము కష్టమదంతటిది అయిన కనిపింపకుమీ. స్పష్టముగా చేసిన పని స్పష్టీకరణము చేయ చక్కగనుండు. ఏ విషయములోనైనను ఎంతమందినైన సలహాల బొందుము, ఏ విషయములోనైనను ఎంతమందినైన సలహాల బొందుము. ననవరతము నిర్

గదా మనమెప్పుడు తీర్చలేము మాతృరుణంబున్. కోరిన కోర్కెల తీర్చుచు కోరిన కోర్కెల తీర్చుచు మారును పసివాడిలాగా మననాడించందారుని ప్రతి తండ్రి. కోరిన కోర్కెల తీర్చుచు మారును పసివాడిలాగా మననాడించం దారుని ప్రతి తండ్రి. సతము గోరును తన సంతు బెంచ గుణవంతులుగన్.

మన అమ్మ తనకు ఆకలైన తినదెప్పుడును ముందు బిడ్డకు తినబెట్టు ప్రేమతోడా. తనకాకలైన తినదెప్పుడును ముందు బిడ్డకు తినబెట్టు ప్రేమతోడా. మొదటి గురువుగాను చదువెంత నేర్పును అమ్మ దైవమునకు అంతరాత్మ. మొదటి గురువుగాను చదువెంత నేర్పును అమ్మ దైవమునకు అంతరాత్మ. పిల్లలకు మంచి భవిష్యత్తు పెంచదలచి పిల్లలకు మంచి భవిష్యత్తు పెంచదలచి కష్టమెంతయైనా భరించునిష్టముగను ధనము సంపదలను గూర్చధరణిలోన తండ్రి సతతంబువారికై త్యాగమెంచు. పిల్లలకు మంచి భవిష్యత్తు పెంచదలచి కష్టమెంతయైనా భరించునిష్టముగను ధనము సంపదలను గూర్చధరణిలోన తండ్రి సతతంబువారికై త్యాగమెంచు. కాబట్టి తల్లి

కళ్ళని పించవదలి హితమెల్లయుణాచరను చేయ మేళౌనెపుడున్. సాహిత్య పఠనము. శతక సాహిత్యమెపుడు సతతము విలువలను బెంచు సత్యహితంబౌ. శతకపు సాహిత్యమెపుడు సతతము విలువలను బెంచు సత్యహితంబౌ. బ్రతుకునకనుభవసారము హితులను గూర్పంగ తోడ్పడెప్పుడు ఘనమున్. పుస్తక పఠనము సతతము మస్తక పరిణతిని బెంచు మాన్యత గూర్చున్. పుస్తక పఠనము సతతము మస్తక పరిణతిని బెంచు మాన్యత గూర్చున్. విస్తర

0: పొందుంబున్. ఈ సాహిత్య పఠనం అనేది వివిధ భాషలు నేర్వంగ వేదికౌను, వివిధ భాషలు నేర్వంగ వేదికౌను, పలువురును మెచ్చురీతిన బ్రతుకునిచ్చు, పలువురును మెచ్చురీతిన బ్రతుకునిచ్చు, సులువుగా పనులన్నీయు బంద సూక్ష్మమౌను, సులువుగా పనులన్నీయు బంద సూక్ష్మమౌను, పనులనుల్లాసముగా జేయ పటిమనిచ్చు. ఇంకా మనుషుల తత్వము నేర్పును, మనుషుల తత్వము నేర్పును, మనసులు గెలుచుటను నేర్పు మంచితనంబున్. మనుషుల తత్వము నేర్పును, మనసులు గెలుచుటను నేర్పు మంచితనంబున్. మనసున కింపును గూర్చును, మనసున కింపును గూర్చును, ధన సంపదనైన గూర్పదారులనొసగున్.
1: శీర్షిక ఆంధ్ర రైతు. కమనీయమైనట్టి కాడెడ్ల బండిని తోరంపు హర్షాన తోలుచుండు, అరక చేబట్టియు మెరక పొలములో దుక్కిని హాయిగా దునుచుండు, ముల్లుగర్రను బట్టి మురుయిచు ఎద్దులను ఎంతో చక్కగా అదలించుచుండు, అంచుపంచెలనెంతో అందముగా గట్టి పెద్ద మీసము మెలివేయుచుండు, పెద్ద దౌతల పాగా భేషుగట్టు చుట్టుచును పెద్దతనము తలపించుచుండు, మచ్చలేనట్టి మానసంబును గల్గి ఇంపైన పంట పండించుచుండు, ఊర్ల కోసమే తాను వడలు హూనము చేసి పరులయాకలితాను బాపుచుండు, ఏడాది పొడవున ఎంతో కష్టము చేసి తిండి గింజలకునై తిరుగుచుండు, సాధక బాధకాలు చక్కగా నిరిగియు కల్మషమది లేక కదలుచుండు, పాపభీతిని పొంది పరులకు ఆశ్రయమిచ్చి భూమి మాతకు తాను మొక్కు

ఇట్టి మంచి మానసమున్న ఎట్టి ఆతడెవ్వరయ్యుండునోయని ఇంకనైనా తెలియకున్నతో చెప్పెదా తెలుసుకొనుము. ఆతడే నిరాడంబరుడు ఆంధరైతూ. శీర్షిక తెలుగు. ఎట్టి విషయమునైనను ఎంతో సులభముగను బుర్రకెక్కించు ముదముగూర్చు ఆంధ్రమదిరాని ఇతర భాషాభిమాని వలన నుతియింపబడినది తెలుగు భాష. అన్ని భాషలతోడను ఐక్యమంచు ఆంగ్ల భాషాధిపత్యాన్ని అణచివేసి సంస్కృతికి వెలుగు నొసగి సంస్కరింపబడిన పరమాద్భుతమగు భాష తెలుగు. అంతులేనట్టి సాహితీయ భ్రమందు అంతులేనట్టి సాహితీయ భ్రమందు ముదముగా విహరించడి పులుగు తెలుగు. తనను మృత భాషయనియడి చెనటి నోటి నెలమి కటివేయగలుగు తలుగు తెలుగు. తనను ధిక్కరించడి వారికి తగిన రీతి పదిలముగా గొయ్యి తీసడి పలుగు తెలుగు. సాహితీకన్య సొబగును చక్కగాను చేయగలిగిన నేర్పున్న జిలుగు తెలుగు. పండితమన్యుల అపశబ్ద జలనిధిని గెలికి శుభ్రము చేసడి నలుగు తెలుగు. దేశ భాషల యందును తీయనైన పరమసుందరమైనట్టి భాష తెలుగు. చలగి తెలుగును ఎగతాళి చేయువారికి దిగులు కలిగించునట్టిది తెలుగు భాష. తెలుగు భాషకు జేజేలు తెలుపవలయు తెలుగు తల్లికి జోహార్లు పలుకవలయు. శీర్షిక గ్రంథాలయం. పెక్కు గ్రంథాలు ఇంపుగా ఒక్క మందిరములో నుండ గ్రంథాలయమ్మటండ్రు. తలప గ్రంథాలయము జ్ఞానదాయకము మానవ వికాసదాయకమనగదగును. కనక విద్యార్థి పాలిటి కల్పతరువు కాంచ నుద్యోగి పాలిటి కామధేనువు. వసుధ విశ్రాంతి కొన్నట్టి వారి కద్ది పూతమైనట్టి శాంతి నికేతనము. జగతి స్వాతంత్ర యోధుల చరితములకు దర్పణము పట్టుచుండు నిదర్శకము. దీక్షగల శాస్త్రవేత్త సమీక్షకము. స్నేహితుల బృందమునకు విశిష్ట పదము. పుడమినిది చరిత్రాంశ సుబోధకము. ప్రబల పౌరాణిక జ్ఞానవర్ధకము. తగిన విధముగా కడు లబ్ధిదాయకము. తలప గ్రంథాలయము మార్గదర్శకము. అన్ని గ్రంథాలలో నుండు అక్షరాలు అందరికీ కూడా ఆనందదాయకాలు. పైకమిచ్చి సభ్యత్వము పడయవలయు అప్పుడింటికి పుస్తకాలు అతడిచ్చు. సదరు గ్రంథాలయమున సద్దు చేయరాదు గ్రంథాల లోపల వ్రాయరాదు. గీతలను కూడా ఎక్కడ గీయరాదు మనుజులీ నియమాలను మరువరాదు. ఇట్టి గ్రంథాలయమును ఎంతో విధిగా వాడుకొనుచును జ్ఞానము పడయుచుండి జననమును ధన్యమునరించుకొనుడు మీరు సాటివారుడు మీకెంతో సహకరింత్రు. శీర్షిక విజ్ఞప్తి. తల్లులార ప్రియంబైన తండ్రులారా విన్నపంబును చేసెద వినగరండి. ఆంగ్ల మాధ్యమ పైత్యాన ఆటలాడు పాపలను పాఠశాలకు పంపకండి. నిండుగా మూడు వత్సరాలు నిండనట్టి ముద్దు మాటలతోడను ముచ్చటగను ఇంట తిరుగాడు పిల్లల కొంటె చేష్టలెల్లా తిలకించుచుండు ఇంపుగాను. కళ్ళ కపటములెరుగని పిల్లలకును తెలుగు పదములే ఒప్పుగా పలుకలేని అడుగు తడబడుచుండెడి బుడుతలకును ఆంగ్ల భాషను నేర్పుట అవసరంబే. తెలుగు మాటలు మరియును తెలుగు పాటలెల్లా చక్కగా నేర్పండి. ఇంటిలోనే తెలుగు సంస్కృతి గూర్చి తేట తెల్లముగను చెప్పండి క్రీడల మునుగ నిండు.

ఉపదేశమందలి పద్ధతులను, పశ్చిమ ఉపదేశమందలి పద్ధతులను వారి సంప్రదాయములు కోరకండి. మమ్మీ డాడీల సంస్కృతి మరచిపోండి. ఇటు మోజును మీరు తగ్గించుకోండి. టెలివిజన్లోన నాట్యమాడించు కొరకు, టెలివిజన్లోన నాట్యమాడించు కొరకు చీచి అనిపించుచుండెడి గోచి వంటి కురుత దుస్తులు కుట్టించి కులకకండి. ముందుగా మీరు మారండి మోజు నుండి. శీర్షిక రక్తదానం. పరులకు ఉచితముగా నీయబడిన ఎడల దానమడుబ అనబడుచుండును ధరణిలోన దాతలకు వారు మిక్కిలి దయన చూపి దీనుల ఎడ చూపవలయును సానుభూతి. దానములు పెక్కు విధములు ధరణిలోన అన్ని దానాలలోకెల్లా అన్నదానమదియ గొప్పది అని కొందరు అనుచునుంద్రు. వస్త్రదానము గొప్పని పలుకునొకడు, కాని పూర్వులు చెప్పని దానం ఒకటి కలదు.

0: కుండెడి గోచి వంటి కురుత దుస్తులు కుట్టించి కులక కండి, ముందుగా మీరు మారండి మోజు నుండి. శీర్షిక రక్తదానం. పరులకు ఉచితముగా నీయబడిన ఎడల దానమడుబు అనబడుచుండును ధరణిలోన, దాతలకు వారు మిక్కిలి దయన చూపి దీనుల ఎడచూపవలయును సానుభూతి. దానములు పెక్కు విధములు ధరణిలోన, అన్ని దానాలలోకెల్లా అన్నదానమదియ గొప్పది అని కొందరు అనుచునుంద్రు. వస్త్రదానము గొప్పని పలుకునొకడు, కాని పూర్వులు చెప్పని దానమొకటి కలదు, అది రక్తదానము. కలియుగాన దాని అవసరమెంతేని మానవులకు కలదు గుర్తింపుడి దాని ఫలితములను. గాయమై రక్తమంతయు పోయినప్పుడు అట్టి రోగికి రక్తము అవసరము. అట్టి సమయాన సరిపడునట్టి రక్తమితరులిచ్చిన రోగి జీవింపగలడు. ఎట్టి భీతి లేకను రక్తమీయవచ్చు. శీఘ్రముగ రక్తమంతయు చేరుకొనును, ఎన్నిసార్లైన రక్తము నీయవచ్చు. రక్తమొసగిన వాడెపో ప్రాణదాత. అన్ని విధముల ఆరోగ్యమున్నవాడు అవని రక్తమిచ్చుడకెంతో అర్హుడగును. రక్తదానము రోగికి రక్షయగును, రక్తమొసగిన వారికి నీరసము రాదు. పుష్టి కలిగిన ఆహారమును భుజింప తిరిగి రక్తపు అభివృద్ధి జరుగుచుండు. దాత ముందుకు వచ్చి ఇతరులనైనా ప్రోత్సహింపంగవలయ్యను ముఖ్యముగను. అవని నారోగ్యవంతులైనట్టి యువకులారా వెనుకాడబోకండి, రక్తదానమునకు సిద్ధమై కదలిరండి. ముందు కడుగు వేసి కొందరికి ప్రాణభిక్ష నిడు. ఆ విధముగా చేసి ఆత్మతృప్తి పొంది ఆదర్శముగా మీరు స్థిరపడండి. రక్తదానోద్యమములను యుక్తమైన రీతి విజయవంతము చేసి ప్రీతిగనుడు. ప్రాణమదిపోవు వారికి రక్తదానమునను ప్రాణాలు కాపాడి జనుల నుండి మెప్పు పొందండి. ప్రజలంతా గొప్ప సిరితో ధాత్రి వసిరింపవలెనని తలచుడెప్పుడు. శుభం.
1: శీర్షిక చినుకు చిత్రాలు. శూన్యాకాశాన్ని కనిపించకుండా చేసి దృక్కుల్ని దృశ్యాల్ని మాయం చేసే జోరువాన. ఉరుములు ఉరిమి మెరుపులు మెరిసి జలజలా కురిసే అలజడి వాన. చెప్పా పెట్టకుండా టపటపమని కురిసి వీధుల్ని వాడల్ని ముంచెత్తే ఆశ్చర్యపు వాన. చల్లటి ఉదయాన మెల్లగా మంచు తుంపరగా కురిసి గుండెను చల్లబరిచే పూల ఋతువాన. ముసురు పట్టి చలిని పెంచి గంటల్ని తన గుప్పిట్లో బంధించి మనుషులపై చలి పంజా విసిరి ఆగి ఆగి చెలరేగే తుఫాను వాన. భూమికి ఆకాశానికి నిశ్శబ్దంగా ధారాలు నేసే నిటారు చినుకుల నిలకడవాన. ఎండను వెక్కిరిస్తూ నీడలో కురిసి ఇంద్రధనువై విరిసే రంగుల వాన. నిసిరాత్రి నేను నిద్రలో ఉండగా కనిపించకుండా కురిసి మాయమైపోయే రహస్య వాన. వర్షమెందుకో ప్రతిసారి క్రొత్తగా కనిపిస్తుంది నాకు. నేను రాస్తే కాదు, నువ్వు గమనించి పరికిస్తే గాని తెలియదు వాన జాన వెలార్చే వివిధ సొగసులు. శీర్షిక నవ్వులు రువ్వే పువ్వు. కళ్ళు కళ్ళు కలుసుకున్నప్పుడు, హృదయాలు రెండూ ఎదురైనప్పుడు ఆశ్చర్యం అభినయించి కవ్వింపుతో ఒక నవ్వును నాపై పువ్వులా రువ్వుతావు. నా మది నిండా వలపు తలపువై ముసురుకుంటావు. నా పెదవిపై పాటగా మారి పరిమళిస్తావు. నా కళ్ళను తుమ్మెదలుగా మార్చి నీ పూత మోము చుట్టూ తిప్పుకుంటావు. మందకుడి కాలాన్ని మహోజ్వలంగా మార్చేస్తావు. చపల చిత్తపు ఈ కవిహృదయాన్ని చిత్తుచేసి మత్తులో ముంచెత్తుతావు. వెర్రి మనసును రంగురంగుల ఇంద్రధనుస్సులా మార్చి చూపిస్తావు. మీకేం అందాల అతివలకు నవ్వువో వరం, వెర్రిబాగుల మాకే అది గుండెలు చీల్చేశారం.
2: మీరింతవరకు

అన్నమాచార్య కీర్తనల భాగంగా వేదవ్యాస గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు విన్నారు. ఇంతటితో ఈనాటి ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: వాకశివాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఎబోలా వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. వినోద ఆతిథ్య పరిశ్రమల్లో బాలకార్మికుల దోపిడీకి సంబంధించిన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్లో ఈ ఏడాది మొదటి పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేశారు. ఇద్దరికి పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 మంది ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు. ప్రముఖ సినీ నటుడు ధర్మేంద్ర సింగ్ డ్యోల్ కళారంగంలో చేసిన కృషికి గాను ఆయనకు మరణానంతరం పద్మవిభూషణ్తో సత్కారం చేశారు. నటుడి భార్య లోక్సభ ఎంపీ హేమమాలిని ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ భారతీయ వాయులిన విద్వాంసులు డాక్టర్ ఎన్ రాజం కూడా పద్మవిభూషణ్ పురస్కారం పొందారు. పద్మభూషణ్లో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ప్రజా వ్యవహారాల రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ పురస్కారం పొందారు. కళారంగంలో శతావధాని డాక్టర్ ఆర్ గణేష్, వర్తక పరిశ్రమ రంగానికి చేసిన కృషి గాను పారిశ్రామికవేత్త ఉదయ సురేష్ కుమార్ కోటక్ పద్మభూషణ్ అందుకోగా, వైద్య రంగంలో విశేష కృషికి గుర్తింపుగా డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి అవార్డు అందుకున్నారు. పద్మశ్రీ అందుకున్న ప్రముఖుల్లో క్రీడారంగంలో కృషికి గాను భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, కళారంగంలో చేసిన కృషికి గాను తగారంభీలున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెగావత్, హెచ్డి కుమారస్వామి తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలియచేయగా, మిగిలిన పద్మ అవార్డులను గ్రహీతలకు తదుపరి జరిగే 2 కార్యక్రమంలో అందజేస్తారు. ఇతర దేశాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా సాగేలాగా ప్రభుత్వాన్ని ప్రయత్నాలు చేస్తోంది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై రోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల విలేకరుల సమావేశంలో పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలో ఎల్పీజీ రిఫైనరీ ఉత్పత్తిని రోజుకు 50,000 టన్నులకు పెంచినట్లు తెలియజేశారు. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు 8,00,000 పైగా పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభించామని, మరో 287,000 కనెక్షన్ల కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని సుజాత శర్మ వివరించారు.
1: రిఫైనరీ ప్రొడక్షన్ ఎల్పీజీ కా ఇంక్రీజ్ కియా గయా హై అండ్ ఇట్ ఇస్ టచింగ్ అరౌండ్ 50,000 టన్ పర్ డే నౌ. ఎల్పీజీ ఘరేలు కుకింగ్ గ్యాస్ కి సప్లై కే లియే లగ్భగ్ పిచ్లే 4 దినో మే 1.72 crore సిలిండర్స్ కి డిలివరీ కి గయి హై ఔర్ 95% జో డిలివరీ హుయి హై వో డిలివరీ ఆథెంటికేషన్ కోడ్ కే సాథ్ కి గయి హై. 5 kilo కే సిలిండర్ పిచ్లే 4 దినో మే లగ్భగ్ 1,96,000 సేల్ హుయే హై.
0: ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ, దేశంలో ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి ప్రస్తుతం ఆశాజనకంగా ఉందన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన భార్య జానెట్ డి రూబియోతో కలిసి ఈరోజు జైపూర్ చేరుకున్నారు. సంగానేర్ విమానాశ్రయం నుంచి దంపతులు నేరుగా ఆమెర్ కోట సందర్శనకు వెళ్లారు. కోట లోపలి జలేబ్ చౌక్ వద్ద వారికి సంప్రదాయ రాజస్థానీ పద్ధతిలో ఘన స్వాగతం లభించింది. వారి గౌరవార్థం జానపద కళాకారులు ఘూమర్, కల్బేలియా, కచ్చి ఘోడి నృత్యాలు ప్రదర్శించారు. ఈ పర్యటనలో భాగంగా అధికారులు వారికి శీష్ మహల్, గణేష్ పోల్, దివానయామ్, దివానే ఖాస్, సుఖ్ నివాస్, మావోటా సరస్సు గురించి వివరించారు. అమెరికా విదేశాంగ మంత్రి అమెర్ కోటలో దాదాపు 1.5 గంట సేపు గడిపారు. ఈ రాత్రి జైపూర్లోనే బస చేసి రేపు ఉదయం ఢిల్లీకి తిరిగి ప్రయాణం అవుతారు. ఇండియన్ కౌన్సిల్

ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ ఈరోజు న్యూఢిల్లీలో మెడికల్ ఇన్నోవేషన్స్ పేటెంట్ మిత్ర ఇన్నోవేటర్స్ టు ఇండస్ట్రీ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఐసీఎంఆర్ మెడికల్ ఇన్నోవేషన్ పేటెంట్ మిత్ర చొరవ కింద బయోమెడికల్ ఆవిష్కరణల ప్రదర్శన, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కోసం దేశంలోనే మొట్టమొదటి క్రమబద్ధీకమైన వేదికల్లో ఒకదాని స్థాపనకు ఈ కార్యక్రమం నాంది పలికింది. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు గణపతిరావు జాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతీయ విజ్ఞాన శాస్త్రాన్ని పరిశ్రమలతో అనుసంధానించడంలో ఈ కార్యక్రమం ఒక నిర్ణయాత్మకమైన ముందడుగని, మన ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన ఆవిష్కరణలు ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేలాగా, వికసిత్ భారత్ను ముందుకు తీసుకువెళ్లేలాగా, సాంకేతిక పరిజ్ఞానంగా మారేలాగా ఈ కార్యక్రమం తోడ్పడుతుందని చెప్పారు. ఐసీఎంఆర్ వంటి సంస్థలు బలమైన పరిశ్రమల భాగస్వామ్యాల శక్తితో భారత్ ఆరోగ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే స్థాయి నుంచి వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించే ప్రపంచ వనరుగా మారుతోందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎబోలా వైరస్ వ్యాధి నివారణకు సంబంధించిన సంసిద్ధత, నిఘా చర్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో జరిగిన ఈ సమావేశంలో విమానాశ్రయాలు, ఓడరేవులు, భూ సరిహద్దులు గుండా వచ్చే అన్ని ప్రవేశ వాహనాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు సిద్ధం చేయాలని నడ్డా ఆదేశించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు. ట్రాకింగ్, టెస్టింగ్, పర్యవేక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను నిరంతరం సంసిద్ధతతో ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ను మంత్రి ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా వైరస్ వ్యాప్తిని అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. దేశంలో ఇప్పటి వరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ముందు జాగ్రత్త చర్యగా అన్ని రకాల సంసిద్ధత చర్యలను బలోపేతం చేస్తున్నారు. గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పీయూష్ గోయల్ ఈరోజు సీనియర్ అధికారులు కేటగిరీ ఏ ఖనిజ నిక్షేపాలు కలిగిన రాష్ట్రాలతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఖనిజ బ్లాకుల వేలం, వాటి నిర్వహణ పురోగతిని ఆయన ఈ సమావేశంలో సమీక్షించారు. మైనింగ్ రంగంలో సంస్కరణలు వేగవంతం చేయడం, దేశీయంగా ఖనిజాల ఉత్పత్తిని పెంచడం, వేలం వేసిన ఖనిజ బ్లాకులను సకాలంలోకి వినియోగంలోకి తీసుకురావడంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు. 2015లో వేలం విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి 2015-16 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాల కాలంలో మొత్తం 108 ఖనిజ బ్లాకులను విజయవంతంగా వేలవేశారు. వినోద ఆతిథ్య రంగాలకు అనుబంధంగా ఉన్న సంస్థల్లో బాలకార్మిక వ్యవస్థను మరింత కఠినంగా నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జయమాల్యా బాగ్చీ, న్యాయమూర్తి విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ అనే బాలల హక్కుల కూటమి సమర్పించిన నివేదికలను, వాదనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. 2024లో ఢిల్లీలోని జంతర్ మందర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా పోలీసులపై దాడికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబాను ఢిల్లీ కోర్టు ఈరోజు దోషిగా నిర్ధారించింది. అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అశ్విని పన్వర్ అల్కా లాంబాను దోషిగా ప్రకటిస్తూ ఆమె శిక్షకు సంబంధించిన వాదనలు వినడానికి జూన్5వ తేదీ ఖరారు చేశారు. 2024 జూలై 29వ తేదీన జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైన అల్కా లాంబా పోలీసులను అడ్డుకున్నారని, ప్రజా రహదారిని దిగ్బంధించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ అయిన అన్నాడీఎంకే అంతర్గత రాజకీయ పరిణామాలు ఈరోజు హింసని మలుపు తిరిగాయి. సీనియర్ నాయకుడు ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని అసమ్మతి వర్గానికి చెందిన 3 ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసి అధికార తమిళగవేట్రి కళగం పార్టీలో చేరారు. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ లైనప్ ఇప్పుడు పూర్తిగా ఖరారైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ స్థానాలు ఖాయం చేసుకోగా 4వ చివరి స్థానం కోసం రేసు చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగింది. నిన్న జరిగిన తమ చివరి లీగ్ దశ పోరులో ముంబై ఇండియన్స్ ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఇటకేలకు ప్లే ఆఫ్ స్థానాన్ని దక్కించుకుంది. రేపు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్కి చేరుకుంటుంది.

0: హలో, మరొకసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఇబోలా వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. వినోద ఆతిథ్య పరిశ్రమల్లో బాల కార్మికులకు సంబంధించిన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం కిసాన్ వాణి

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, కిసాన్ వన్ వ్యవసాయదారుల కార్యక్రమంలో జామ సాగుల యాజమాన్యం, సస్యరక్షణ గురించి ఒంగోలు ఉద్యాన శాఖ అధికారిని శ్రీమతి డి సంధ్యా గారితో పరిచయం.
3: రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో ఒంగోలు ఉద్యాన శాఖ అధికారిని శ్రీమతి డి సంధ్యా గారి దగ్గర ఉన్నాము. జామ సాగులో యాజమాన్యము, సస్యరక్షణ వివరాల గురించి రైతు సోదరులకు తెలియజేయడానికి మీ దగ్గరకు వచ్చాం మేడం. నమస్తే మేడం.
4: నమస్తే అండి.
3: జామ సాగులో యాజమాన్యంలో భాగంగా ముందుగా నేలలు, మొక్కలు, రకాల గురించి రైతు సోదరులకు వివరిస్తారు, విందాం మరి.
4: మన రాష్ట్రంలో జామ ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, అనంతపురం, ప్రకాశం, కడప జిల్లాల్లో కొంచెం ఎక్కువగా పండిస్తున్నారు. జామ తోటలు పెంచడానికి ముఖ్యంగా లోతైన మురుగునీటి పారుదల గల నేలలు అనుకూలం. దీనికి ఉద్దజన సూచిక వచ్చి 4.8 నుంచి 8.2 వరకు ఉండవచ్చును. ఇందులో ముఖ్యంగా జామలో ఎక్కువగా పండించే రకాలు వచ్చేసి 2 రకాలు ఉన్నాయండి.

0: ఒకటేమో తెల్ల కండరకాలు, రెండోదేమో ఎర్ర కండరకాలు. తెల్ల కండరకాలు వచ్చేటప్పటికి అలహాబాద్ సఫేద, లక్నో 49, సఫేద్ జామ్, అర్క మృదుల, అర్క అమూల్య, శ్వేత, ఇవి తెల్ల కండరకాలు. అలాగే ఎర్ర కండరకాలు వచ్చేసి రెడ్ ఫ్లెష్, లిఖిత్ మరియు కిరణ్ అనే మూడు రకాలు ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది మన రాష్ట్రంలో. జామకు ఎక్కువగా పోషక లోపాలు వస్తూ ఉంటాయండి. ఆకులు ఎరుపు రంగులోకి మారినప్పుడు భాస్వరం, పొటాష్, జింక్, సేంద్రియ పదార్థాలు మిశ్రమ లోపాలుగా గుర్తింపవచ్చు. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా వేసి ఈ లోపాలను నివారించవచ్చు అండి. ఆకులు ఎరుపు రంగులో ఉన్నప్పుడు ముఖ్యంగా 4 గ్రాములు జింక్ సల్ఫేట్, 2 గ్రాములు బోరాన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
1: ఓకే మేడం గారు, మరి జామ సాగులో యాజమాన్య పద్ధతులు సస్యరక్షణలో భాగంగా మొదటగా నేలలు, మొక్కల రకాల గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎరువుల యాజమాన్యము, అందులోనే నీటి యాజమాన్యం గురించి కూడా రైతు సోదరులకు తెలియజేయండి మేడం.
0: జామలో మొదటి సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు వేయవలసిన ఎరువుల వివరాలండి. మొదటి సంవత్సరం వచ్చేసి నత్రజని, భాస్వరం, పొటాష్ ఒక్కొక్కటి 100 గ్రాములు మరియు పశువుల ఎరువు 15 కిలోలు అందించాలి. అలాగే 2వ ఏడాది వచ్చేసి నత్రజని 200 గ్రాములు, భాస్వరం 80 గ్రాములు, పొటాష్ 200 గ్రాములు, పశువుల ఎరువు 30 కిలోలు అందించాలి. అలాగే 3వ ఏడాది వచ్చేసరికి నత్రజని 300 గ్రాములు, భాస్వరం 120 గ్రాములు, పొటాష్ 300 గ్రాములు, పశువుల ఎరువు వచ్చేసి 45 కిలోలు అందించాలి. 4వ సంవత్సరం వచ్చి నత్రజని 400 గ్రాములు, భాస్వరం 140 గ్రాములు, పొటాష్ 400 గ్రాములు, పశువుల ఎరువు 60 కిలోలు అందించాలి. ఆ పై సంవత్సరాల చెట్లన్నిటికీ నత్రజని 500 గ్రాములు, భాస్వరం 200 గ్రాములు, పొటాష్ 500 గ్రాములు, పశువుల ఎరువు 100 కిలోలు ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒక్కసారి 2 దఫాలుగా చెట్లకు అందించాలి. ఆ నీటి యాజమాన్యం వచ్చేటప్పటికి ఆ వాతావరణానికి అనుగుణంగా నీటిని అందించాలి. ఆ జామకు కొన్ని తోటల్లో చూసినంత వరకు ఎక్కువగా నీరును అందించడం వలన ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పాదుల వద్ద తేమ శాతాన్ని గమనించుకుంటూ రైతులు ఎండాకాలంలో అయితే వారానికి 2 సార్లు, చలికాలము, వర్షాకాలంలో అయితే అసలు అందించకపోవడమే మంచిది. చలికాలంలో 15 రోజులకు ఒకసారి నీటిని అందించినట్టయితే చెట్లు బాగుంటాయి.
1: ఓకే మేడం గారు, జామ సాగులో యాజమాన్యంలో భాగంగా ఎరువుల యాజమాన్యం గురించి, కొంత నీటి యాజమాన్యం గురించి కూడా రైతు సోదరులకు చెప్పడం జరిగింది. జామ సాగు యాజమాన్య పద్ధతులు సస్యరక్షణలో భాగంగా ముఖ్యంగా చీడపీడల గురించి రైతు సోదరులకు తెలియజేయండి మేడం.
0: జామలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అత్యధికంగా బాధిస్తున్నది వచ్చేసి పండు ఈగ. ఈ పండు ఈగ ఏంటంటే కాయలు పక్వానికి రాగానే ఈగ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఆ పండు ఈగ ఆశించిన కాయల్ని తోటల నుండి మొదట ఏరి నాశనం చేసేయాలి. ఆ పిండి దశ దాటి నాటి నుంచి మిథైల్ యూజనాల్ అనే ఎరలు లభిస్తాయండి. వాటిని 6 నుంచి 8 చొప్పున 1 ఎకరానికి అమర్చి నెలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఉధృతిని బట్టి ఆ ఎరలను మార్చుకుంటూ ఉండాలి. లేదా రైతులు ఈ ఎరలను స్వయంగా కూడా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు. అవి ఎలా అంటే మొత్తాయిల్ యూజనాల్ 2 మిల్లీలీటర్లు, మెలాథియన్ 2 మిల్లీలీటర్లు నీటికి కలిపిన ద్రావణంలో చిన్న చిన్న చెక్క ముక్కలను ముంచి ఒక ప్లాస్టిక్ సీసాల్లో కట్టి తోటల్లో అమర్చితే ఈ పండు యొక్క ఉధృతిని తగ్గించవచ్చు. లేదా ఇంకొక విధానం ఏంటంటే బాగా ఎక్కువ ఉధృతి అనుకున్నప్పుడు లీటర్ నీటికి 100 గ్రాములు బెల్లం లేదా పులిసిన గంజి మరియు ఒక మెలాథియన్ 5 మిల్లీలీటర్లు ఒక మట్టి పాత్రలో పోసి తోటల్లో అమర్చినట్లయితే ఈ పండు ఈగ ఉధృతిని తగ్గించవచ్చు. ఇక 2వది వచ్చేటప్పటికి అతి ముఖ్యమైనది వచ్చేసి నులిపురుగులు. ఈ నులిపురుగులు ఏంటంటే ఆశించిన మొక్కలు ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతూ ఉంటాయి. మొక్కలలో కూడా ఎదుగుదల అనేది లోపిస్తుంది. కొమ్మలు రెమ్మలు ఎండిపోవటం, కాపు తగ్గిపోవటం ఇలాంటివన్నీ దానికి సూచనలు. ఈ సమస్య రాగానే మొదట నివారణకు పశువుల ఎరువుతో పాటు ఒక్కొక్క మొక్కకు 250 గ్రాములు వేపపిండి మరియు నులిపురుగుల గుడ్లను ఆశించి నష్టపరిచే ఒక శిలీంద్రం, దాని పేరు వచ్చేసి ప్యాసిలోమైసిస్ లిలేసినస్ అనే శిలీంద్రాన్ని 25 గ్రాములు పాదిలో వేయాలి. లేదా కార్బోఫ్యూరాన్ గుళికలన్నీ లభిస్తాయండి, అవి 60 గ్రాములు ఒక పాదిలో వేసి ఇసుకతో కలిపి వేసుకున్నట్లయితే నులిపురుగులని నివారించవచ్చు. అలాగే కూడా కొత్త తోటలు వేసుకునే రైతులు బంతి మొక్కలను ప్రతి చెట్టు వద్ద నాటుకున్నట్లయితే లేదా అంతర పంటగా వేసుకున్నట్లయితే 2 రకాలుగా రైతులకి ఉపయోగం అండి. ఒకటి అంతర పంట వలన ఆదాయం పొందవచ్చు, అలాగే వచ్చేసి

0: దానిలో నుంచి వెలువడే రసాయనాలు జామ తోటల్లో నులిపురుగులను చంపడానికి సహాయం చేస్తాయి. కాబట్టి రైతులు ఖచ్చితంగా బంతిపూల చెట్లని అంతర పంటగా లేదా మొక్కకు ఒక చెట్టు చొప్పున కొత్త తోటల్లో వేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే రైతులు మొక్కలు కొనుక్కునే సమయంలో ఎక్కడ నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు కూడా నులిపురుగులు లేని మొక్కలను వేరుకొని తెచ్చుకోవాలని తెలియపరుస్తున్నాను. ఇంకొకటి వచ్చేసేసి జామలో వచ్చేది కాయ తొలిచే పురుగు. అంటే జామలో రెండు రకాల కాయ తొలిచే పురుగులు ఆశించి నష్టం చేస్తున్నాయండి. ఒకటేమొచ్చేసి రెక్కల పురుగులు, గుడ్లను పూత మరియు పిందెలపై గుడ్లు పెడతాయి. లార్వాలు కాయ లోపలికి తొలుచుకొని పోయి గుజ్జును తింటాయి. కాయ తొలుచు పురుగులు ఆశించినప్పుడు కాయకు రంధ్రాలు ఏర్పడి తద్వారా బ్యాక్టీరియా బూజు తెగులు వ్యాపించి కాయలు కుళ్ళి రాలిపోతాయి. దీని నివారణకు వచ్చేసి పూత మరియు మొగ్గ దశలో ఉన్నప్పుడే 5% వేపగింజల కషాయము లేదా వేప నూనె 5 మిల్లీలీటర్ నీటికి లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి వీటిలో ఏదైనా ఒక దాన్ని తీసుకొని లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ పురుగు ఆశించకుండా నివారించవచ్చు. మరి ముఖ్యంగా ఏంటంటే పురుగు ఆశించిన కాయలను మొదట తోటలో నుంచి వేరి నాశనం చేసుకోవాలి. సో ఇవి పురుగులు.
1: ఓకే మేడం గారు, మరి జామ సాగులో యాజమాన్యము సస్యరక్షణలో భాగంగా ఇప్పుడు పురుగుల గురించి చక్కగా రైతు సోదరులకు వివరించారు. ఇప్పుడు తెగుళ్ళ గురించి రైతు సోదరులకు తెలియజేయండి మేడం గారు.
0: ఓకే అండి, జామలో ముఖ్యంగా 3 రకాల తెగుళ్ళు వస్తుంటాయి. ఒకటి వచ్చేసి మొదట ఎండు తెగులు. ఈ తెగులు ప్రారంభమైన కొద్ది కాలంలోనే ఆకులు పసుపు పచ్చ రంగుకు మారిపోతాయి. కొమ్మలు పైనుండి క్రిందికి ఎండుతాయి. ముందుగా చెట్టు కింద భాగంలో కొమ్మలు ఎండుతాయి. ఆ తర్వాత ఆకులు వడలిపోయి రాలిపోతాయి. చెట్టు మోడు బారిపోతుంది. ఈ తెగుళ్ళు ఎక్కువగా చౌడు భూముల్లో కూడా మనం చూడవచ్చు. ఈ తీగలు తీవ్రతను తగ్గించేందుకు మొదటగా ఏం చేయాలంటే వర్షపు నీరు మొక్కల మొదలలో నిలవకుండా చూసుకోవాలి. అలాగే కూడా అత్యధికంగా నీరు ఇవ్వడం కూడా తగ్గించాలి. అవసరమైనంత వరకే నీటిని అందించాలి. దీని నివారణకు మొక్కకు కిలో చొప్పున జిప్సం, పచ్చిరొట్ట ఎరువు లేదా పశువుల ఎరువు ఎక్కువగా వేసుకుంటూ ఉండాలి. అలాగే మొదట్లోనే గమనించుకొని తెగుళ్ళని చెట్టు మొదళ్ళ దగ్గర కార్బన్ డిజం 1 గ్రాము లీటర్ నీటి కలిపి పాది మొత్తాన్ని తడపాలి. ఇలా వారానికి 2 సార్లు 2 నెలల వరకు చేస్తే ఈ తెగుళ్ళని నివారించవచ్చు. ఒకవేళ చెట్టు పూర్తిగా వెండిపోతే ఆ మొక్కను వేర్లతో సహా పీకి వేయాలి మొదట. ఆ తర్వాత చెట్టు చుట్టూ 1 మీటర్ లోతు వరకు తవ్వి 2% ఫార్మాలిన్ ద్రావంతో గుంతను తడపాలి. 14 రోజుల తర్వాత ఎండుటాకులను ఆ గుంతలో వేసి మంట పెట్టాలి. ఇలా చేసిన తర్వాత మాత్రమే మళ్ళా మీరు కొత్త మొక్కలు ఎక్కడైతే మీరు తీసివేశారో అక్కడ కొత్త మొక్కలను నాటుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఆంత్రక్నోస్ కుళ్ళు తెగులు. దీని లక్షణాలు ఏంటంటే కాయలు గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. లేత కొమ్మలు మరియు ఆకులు కూడా పూర్తిగా రంగు మారి మారిపోయి ఎండిపోతాయి అన్నమాట. పూర్తిగా మాగిన పండ్లపై గుండ్రటి గోధుమ రంగు మచ్చలు చిన్న చిన్న గుంతలుగా ఏర్పడతాయి. ఈ మచ్చల మధ్యభాగం గులాబీ రంగును కలిగి ఉంటాయి. ఈ లక్షణాలని ముందుగా రైతులు గుర్తించాలి. ఇలా ఏర్పడిన 2-3 రోజుల్లో పండ్లు కుళ్ళిపోతాయి. దీని నివారణకు మొదట రైతు ఎండిన రెమ్మలను కొమ్మలను కత్తిరించి కుళ్ళిన పండ్లను తోటలో నుంచి తొలగించాలి మొదట. ఆ తర్వాత కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బన్ డిజం 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి కాయ తయారయ్యే సమయంలో 10 నుంచి 15 రోజుల వ్యవధిలో కాయ పూర్తిగా తయారయ్యే వరకు పిచికారీ చేస్తూనే ఉండాలి. రైతులు ఈ విధంగా ఖచ్చితంగా ఈ నివారణ చర్యలు పాటిస్తే ఆంత్రక్నోస్ కుళ్ళు తెగుల్ని పూర్తిగా నివారించవచ్చు. ఇంకొకటి వచ్చే జామ తోటల్లో గమనించేది ఏంటంటే గజ్జి తెగులు. ఇది దీని లక్షణాలు ఏంటంటే పచ్చికాయలపై చిన్న తుప్పు లేదా గోధుమ రంగుల మచ్చలు కనిపిస్తాయి. కాయ పెరిగే కొద్దీ ఆ మచ్చలు పెద్దవైతాయి. పెద్దవయ్యి కాయలు పగిలి మధ్యలో గుంటలు ఏర్పడతాయి అన్నమాట. అంచులు గమనిస్తే కనుక ఎత్తుగా ఉంటాయి. ఇందులో ఇంకోటి ఏంటంటే కాయలు గట్టిగా మారి రాలిపోతుంటాయి. ఈ తెగులు నివారణకు ప్రొపికొనజోల్ లేదా ట్యాబికొనజోల్ లేదా కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు మరియు స్ట్రెప్టోసైక్లిన్ 0.3 మిల్లీగ్రాములు లీటర్ నీటికి

0: కలుపుకొని ఒక 10 నుంచి 15 రోజుల వ్యవధిలో ఆ తెగులు తగ్గేంత వరకు పిచికారీ చేస్తూ ఉండాలి.
1: ఓకే మేడం గారు, జామ సాగు యాజమాన్యము సంరక్షణలో భాగంగా చెప్పడం జరిగింది తెగులు నివారణ గురించి కూడా. ఇప్పుడు జామ సాగులో సూక్ష్మ పోషకాలు యాజమాన్యం గురించిన విషయాలు రైతు సోదరులకు తెలియజేయండి మేడం గారు.
0: జామలో సూక్ష్మ పోషకాలు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది సూక్ష్మ పోషకాల లోపం వలన కూడా పూత పిందె రాలిపోవడం జరుగుతుంది, కాయ పగుళ్ళు కూడా జరుగుతాయి. సో అందులో ముఖ్యంగా జింక్ లోపం అంటే ఇది ఎలా ఉంటుందంటే ఈ ఈనెల మధ్య పత్రహరితం కోల్పోయినట్లు ఉంటుంది. ఆకులు మరీ చిన్నగా ఉన్నప్పుడు లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను కలుపుకొని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే ఈ జింక్ లోపాన్ని సవరించవచ్చు. అలాగే ఇంకోటి వచ్చేసి ముఖ్యంగా మెగ్నీషియం లోపం వస్తుంది. ఇది ఎక్కువగా ఎక్కడ చూస్తామంటే నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పంట తొలి దశలో ఆకులు రంగు కోల్పోయి పాలిపోయి ఉంటాయి. వేసవి కాలంలో ఆకులు ఎరుపు రంగుకి మారుతాయి అన్నమాట. దీని నివారణకు 2 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ను లీటర్ లీటర్లో కలుపుకొని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మెగ్నీషియం లోపాన్ని అరికట్టవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే ఆకులు ఎరుపు రంగులోకి కూడా మారుతూ ఉంటాయి. ఇది 3 రకాల కారణం కావచ్చు. 1 భాస్వరం, పొటాషు, జింక్ మరియు సేంద్రియ పదార్థాలు కూడా తక్కువగా ఉన్నప్పుడు ఆకులు ఎరుపు రంగులోకి మారుతూ ఉంటాయి. కాబట్టి రైతులు రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను వేసి ఈ లోపాలని నివారించుకోవచ్చు. అలాగే 4 గ్రాములు జింక్ సల్ఫేట్, 2 గ్రాములు బోరాన్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ ఆకులు ఎరుపు రంగుతనాన్ని తగ్గించవచ్చు అన్నమాట, పత్రహరితాన్ని పెంచవచ్చు.
1: ఓకే మేడం గారు, మరి సూక్ష్మ పోషకాల యాజమాన్యం గురించి కూడా జామ సాగు సంబంధించి వివరించడం జరిగింది. జామ సాగులో యాజమాన్య పద్ధతులు సస్యరక్షణ గురించి ఒంగోలు ఉద్యాన శాఖ అధికారిని శ్రీమతి డి సంధ్యా గారితో మరి చక్కటి విషయాలు రైతు సోదరులకు అందించాము. మరి మేడం గారికి ఒకసారి నమస్కారం, ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జామ సాగుల యాజమాన్యం సస్యరక్షణ గురించి ఒంగోలు ఉద్యాన శాఖ అధికారిని శ్రీమతి డి సంధ్య గారితో పరిచయం విన్నారు. కార్యక్రమం ఇప్పుడు వినండి జానపద గేయాలు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీవ్ ఉంటారు.

0: ఆకాశవాణి ప్రకటించిన అంశం వెంటనే.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
2: దేశంలో పేదరికాన్ని రూపుమాపడానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని 2011 సంవత్సరంలో అమల్లోకి తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిపై దృష్టి సారించి పేదరికాన్ని నిర్మూలించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. 1999లో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పునరుద్ధరణ తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ పేదల స్వయం ఉపాధిపై దృష్టి సారిస్తూ స్వర్ణ జయంతి గ్రామీణ్ స్వరాజ్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వర్ణ జయంతి గ్రామీణ్ స్వరాజ్ యోజన కార్యక్రమానికి నూతన రూపమే నేషనల్ లైవ్లీవుడ్ మిషన్. ప్రపంచంలోనే పేదల జీవనోపాధి కోసం ప్రారంభించిన అతిపెద్ద కార్యక్రమాలలో ఇది ఒకటి. దీనికి ప్రపంచ బ్యాంకు మద్దతు కూడా ఉంది. అంతేకాదు $1 బిలియన్ ఆర్థిక సహాయంగా అప్పుగా ఇచ్చింది కూడా. గ్రామాల్లో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి వారు ఉమ్మడిగా ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి బ్యాంకుల ద్వారా సహాయం అందిస్తారు. దీని ద్వారా వ్యక్తిగతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించిన వారికి కూడా అవసరమైన ఆర్థిక సహాయంతో పాటు ఆయా రంగాల్లో రాణించడానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించేందుకు దోహదపడుతుంది ఇది. ఈ పథకం కింద పేదల జీవనోపాధి కల్పనకు అవసరమైన జ్ఞానాన్ని, నైపుణ్యాభివృద్ధిని, మార్కెటింగ్ మెలకువలు, రుణ సదుపాయాన్ని కల్పిస్తారు. ఈ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లో భాగంగా గ్రామాలలో గ్రామ సమాఖ్యలను ఏర్పాటు చేసి తద్వారా గ్రామీణులకు ఆర్థికంగా, అదేవిధంగా వివిధ రంగాలలో శిక్షణ ఇస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతుందంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ డిఆర్డిఓ నీలయ్య గారు.
3: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ భద్రాద్రి కొత్తగూడెం తరఫున స్వయం సహాయక బృందాలను సమీకరించడము, ఆర్గనైజ్ చేయడము, వాళ్ళకి కావలసిన నైపుణ్యాలను, శిక్షణను అందించడము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రత్యేకించి గిరిజన మహిళలు 22 మండలాలు ఉన్నాయి అందులో మాకు. సో 22 మండలాల్లో మేము 18,533 స్వయం సహాయక సంఘాలను ఇక్కడ సమీకరించడం జరిగింది. అందులో ఒక 181,808 మంది సభ్యులు సంఘటితమయ్యారు. అలాగే మాకు ఒక 900 గ్రామ సమాఖ్యలు అంటున్నాయి. అంటే గ్రామ సమాఖ్యలు అంటే 10 మంది సభ్యులు గల చిన్న స్వయం సహాయక సంఘాలందరూ ఆ గ్రామ పరిధిలో ఒక గ్రామస్థాయి ఫెడరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంటది. అది గ్రామ సమాఖ్యగా మేము నిర్వర్తించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా మేము చేపట్టే కార్యక్రమాలు ఏంటంటే ఈ మహిళా స్వయం సహాయక బృందంలో మేము వీళ్ళకి అంటే ఈ ఏదైతే మన ఫండమెంటల్స్, స్వయం సహాయక సంఘాల కట్టుబాట్లు, వాళ్ళ యొక్క ప్రోటోకాల్స్, వాళ్ళ పుస్తక నిర్వహణ, వాళ్ళ ఆర్థిక యాజమాన్యం మరియు ఆర్థిక క్రమశిక్షణ పైన మేము వాళ్ళకు శిక్షణ అందించడం జరుగుతుంటుంది. అలాగే వాళ్ళకు ఆర్థిక అక్షరాస్యత పైన, అలాగే నైపుణ్యాలు పెంపొందించే దిశ వైపు, లింకేజెస్ని ఎట్లా పొందుకోవాలి, బ్యాంక్ లింకేజ్ కావచ్చు, శ్రీనిధి కావచ్చు, ఇతరత్ర డిఎన్ఆర్ఎల్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ నుంచి అందుకోవాల్సిన వారి యొక్క పథకాల వైపు మేము ప్రతి గ్రామ సంఘ సమావేశంలో ప్రతి నెల చర్చించడం జరుగుతుంటుంది. వాళ్ళకి అవగాహన పరచడం జరుగుతుంటుంటుంది. వాళ్ళలో ఆలోచనను రేకెత్తిస్తూ లబ్ధిదారులను సంఘటితంగా గ్రామ స్థాయిలోనే గ్రామ సభల ద్వారా, గ్రామ సంఘం ద్వారానే ఎంపిక చేయడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఎంపిక చేసుకునేటప్పుడు వాళ్ళు ముఖ్యమైన పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. నిరుపేదలు నిజంగా ఎవరైతే అవసరాలకు మనకు ఉన్నారో అందుబాటులో వారిని తీసుకోవడం జరుగుతుంటుంటుంది. మొట్టమొదటిగా వాళ్లకు ఆర్థిక అక్షరాస్యత, ఆలోచన నైపుణ్యాలు పెంపొందించే దిశ వైపు కూడా దిశవైపు చేస్తుంటూ వాళ్ళకు లింకేజెస్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్, ఆర్థిక పరమైన లింకేజ్ లో భాగంగా బ్యాంక్ లింకేజ్ అనేది చాలా చక్కటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంటది. ఎస్హెచ్జి ఫైనాన్స్ అంటాము, మనకు యాన్యువల్ టార్గెట్స్ కూడా.

0: జరుగుతుంటుంటది. ఎస్ఎస్జి ఫైనాన్స్ యాన్యువల్ టార్గెట్స్ లో భాగంగా 16,115 సంఘాలకు మనకు అవకాశం ఉన్నది. నూతనంగా ఇప్పుడు మనము చేపట్టిన కార్యక్రమం ఏంటంటే, ముఖ్యంగా స్వయం సహాయక బృంద సభ్యులలో మనము చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద వాళ్లకు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు బిజినెస్ కి సంబంధించిన వాటిలో మేము వాళ్ళకు బిజినెస్ ప్లాన్స్ ప్రమోట్ చేస్తూ వాళ్ళకు కావలసిన నైపుణ్యాలను, మార్కెట్ లింకేజ్ని, తర్వాత వాళ్ళకి శిక్షణను అందిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. సో ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఇక్కడ మేము చేపట్టిన ఈ యూనిట్స్ అన్నిటికీ మనం శ్రీనిధి బ్యాంక్ లింకేజ్ ఇతర సిఏఎఫ్ ద్వారా 50,000 నుండి 3,00,000 వరకు పెట్టుబడులను సమీకరించడం జరిగింది. ఈ 1,425 యూనిట్స్ ముఖ్యంగా ఇందులో చాలా వరకు చిన్న చిన్న బిజినెస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే కిరాణా సామాన్లకు సంబంధించి ఫ్యాన్సీ స్టాల్ అక్కడ ఎగ్జిస్టెడ్, ఇక్కడ గ్రామస్థాయిలో ఏదైతే మంచి డిమాండ్ ఉంటుందో వాటిపైన పెట్టుబడులు పెట్టడం జరిగింది. కిరాణా షాప్స్, జ్యూస్ సెంటర్స్, జ్యూస్ పార్లర్స్, తర్వాత ఈ బ్యాంగిల్స్, ఫ్యాన్సీ సెంటర్స్, తర్వాత సీరలు, క్లాత్ సెంటర్స్, అటువంటి ఎక్కువ మటుకు ఈ కిరాణా నిత్యావసర సరుకుల పైన బాగా అక్కడ మనకు బాగా ఆధారపడి ఉన్న వాళ్ళు చేయడం జరిగింది. దీన్ని జియో ట్యాగింగ్ కూడా చేయడం జరిగింది. సో ఇది పూర్తి స్థాయిలో అసెట్స్ కూడా అక్కడ నమోదు చేయడం జరిగింది. అంటే ఆస్తుల్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది వాళ్ళ సొంత యాజమాన్యంలో. అంటే కనీసం వారికి నెలకు ఒక 20 నుంచి 25,000 నికరంగా వారికి ఆదాయం వచ్చే విధంగా, ఒక కుటుంబానికి దానిపైన లబ్ధి పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇది డిఎన్ఆర్ఎల్ఎంలో భాగంగా, అంటే ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద చేపట్టిన కార్యక్రమం చాలా చక్కగా జరుగుతున్నది. సో ఈ భాగంగా ఇక్కడ చక్కగా ఇప్పుడు మన స్వయం సహాయక సంఘాలు సంఘటితమై ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతున్నది. సో ముఖ్యంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద మంచి మంచి చిన్న చిన్న బిజినెస్ ప్రొడక్షన్స్ ప్లాన్ చేసే దిశ వైపు కూడా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.
1: ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ సమాఖ్యాల్లో సభ్యురాలై బ్యాంకుల ద్వారా, గ్రామ సమాఖ్యల ద్వారా రుణ సహాయం పొంది ఆర్థికంగా నిలదొక్కుంటున్న లబ్ధిదారుల అభిప్రాయాలు విందాం.
2: నా పేరు నాగలక్ష్మి అండి. నేను 2 England గ్రామ పంచాయతీలో ఉంటాను. నేను గ్రామ సమాఖ్యలో ఒక సభ్యురాలిని. ఆర్థికంగా కొంచెం ఇబ్బందులుంటే మాకు గ్రూప్ లో లోన్ ఇచ్చిళ్ళు. దానివల్ల కొంచెం తీసుకొని కట్టుకోగలిగినాము. ఇంకా ఇస్తానే ఉన్నారు, కట్టుకోగలుగుతున్నాము. దానివల్ల మాకు మంచిగా జరిగింది. మేము ఫస్ట్ గ్రూప్ జాయిన్ అయింది మా 2 England పంచాయతీలోనే. ఒక 10 మంది గ్రూప్ గా చేరినాము. 30 రూపాయలు కూడా కట్టుకోలేని పరిస్థితి అప్పుడు. ఇప్పుడు 100 రూపాయలు కట్టుకోగలుగుతున్నాము. అందులో మాకు పాస్బుక్లు వచ్చినాయి. భార్యకు గాని భర్తకు గానీ ఏమన్నా అయినా కూడా, యాక్సిడెంట్లు అయినా కూడా దాంట్లో ఇన్సూరెన్స్ కూడా చేపించిళ్ళు. మా పొదుపును బట్టి 10 మంది కలిసి 5 లక్షలు ఇచ్చిళ్ళు. మనిషికి 50,000 తీసుకున్నాం మేము. ఒకరు టైలరింగ్, ఒకరు బ్యూటీ పార్లరు, అట్లా అన్ని ఎవరు పనులు వాళ్ళు చెప్పుకొని తీసుకున్నాము. ఆ పనులు కూడా చేసుకుంటా ఉన్నాం మేము. మాకు ఇప్పుడు దానివల్ల మాకు మంచి జరిగింది, కట్టుకోగలుగుతున్నాము. రోజు రోజు ఆదాయం వస్తుంది, అది నెల కట్టుకోగలుగుతున్నాం. లోన్ తీసుకున్నాక మాకు మంచి జరిగింది, కట్టగలిగే స్తోమత కూడా ఉంది. షాపు డెవలప్ చేసుకున్నాం మేము. అది తీసుకొని ప్రతి నెల వివో వచ్చి మీటింగ్ పెడుతుంది. 10 మందిని కూర్చోబెట్టి అందరు ఒక 50 మంది వరకు వస్తారు ఆ మీటింగ్ కి. అందులో ప్రతి నెల 8 తారీఖు లోపలే కట్టుకుంటే మాకు పావలా వడ్డీలు తిరిగి వస్తాయి. అవి కూడా మాకు ఇస్తారు. మేమే కాకుండా మా పంచాయతీలో 30 గ్రూపులు ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్ లో ఒక్కొక్కరు ఏ బిజినెస్ చేసుకోవాలనుకున్నటోళ్ళు డబ్బులు తీసుకొని చేసుకుంటా ఉన్నారు. కొంతమంది కిరాణా షాపు, కొంతమంది టైలరింగ్ షాపు, కొంతమంది బట్టలు అమ్ముకునే టోళ్ళు, బట్టల షాపు ఇంటింటికి తిరిగి అమ్ముతారు. కొంతమంది కటింగ్ షాపులు, చైర్లు కొనుక్కున్నారు. అందులో ఇవన్నీ మేము బాగానే కట్టుకుంటున్నాం. అందులో పొదుపులు కూడా మా మనిషికి ఒక 15,000 జామ అయినాయి, అవి మాకే. ఇదంతా మాకు జాతీయ జీవనోపాధి స్కీమ్ కింద లోన్లు ఇస్తాను. మేము బాగానే కట్టుకోగలుగుతున్నాము. ఆడవాళ్ళకి మిషన్ నేర్పిస్తున్నారు. ఇస్తరాకులు కూడా ఇంట్లో కూర్చొని కుట్టమంటున్నారు, అవి కూడా నేర్పిస్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ వెళ్తే వాళ్ళన్ని బాగానే నేర్పిస్తున్నారు. కొంతమంది వెళ్లారు. లోన్లు కూడా ఇప్పుడు మాకు మనిషికి 70,000 వరకు మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 7 లక్షలు వచ్చే అవకాశం కూడా ఉంది ఒక గ్రూప్ కి. ఇంకా మంచి కట్టుకుంటే మాకు మంచి వచ్చే అవకాశం ఉంది. వేరే మనం ఏమన్నా తీసుకుంటే బ్యాంక్ లో షూరిటీలు పెట్టి డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది. ఇది మాత్రము మనిషి గ్రూప్ లో సభ్యురాలుగా ఉంటే చాలు. అది 2 విధాలుగా, ఒకటి శ్రీనిధిగా వస్తుంది, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మొత్తం మీద స్కీమ్ అయితే బాగానే ఉంది ఇది. గ్రూప్ లో ఇన్సూరెన్స్ కూడా కట్టిస్తా ఉన్నారు. దీని వల్ల ఏంటంటే ఇంట్లో భార్యకి గాని భర్తకి గాని హఠాత్ ఏదైనా అయినా కూడా దాంట్లో ఇన్సూరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ అప్పు కూడా ఎంత ఉందో అంత క్యాన్సిల్ చేస్తారు ఆ సభ్యురాలి. మా గ్రూప్ లో ఒక 2 సభ్యురాలకి అలాంటి డబ్బులు కూడా వచ్చినాయి. భర్తలు చనిపోతే భార్యకి ఇచ్చిళ్ళు. గ్రూప్ లో మంచి కట్టుకుంటే ఈ సమస్య బాగానే ఉంటది.
3: అందరికి నమస్కారం. నా పేరు ఉమామేశ్వర్ అండి. మాది శ్రీ భారతి గ్రూప్. అందులో నేను ఫస్ట్ లీడర్ ని, సంఘమిత్ర వివో. అందులో కూడా మేము ఈసీ మెంబర్స్ అండి. మా దగ్గర ఇక్కడ 30 గ్రూపుల దాకా ఉన్నాయి.

0: మా అన్ని గ్రూపులు కూడా చాలా బాగా నడుస్తుంది. మేము ఏ లోన్ అయితే తీసుకుంటామో, ఏ ఆర్థిక పరిస్థితుల గురించి తీసుకుంటామో, వ్యాపారాలకైతే వ్యాపారాలకి, దేనికైతే దానికి వాడుకుంటాం. ఇక్కడ అంతకుముందు చాలా మందికి అవగాహన లేకపోయింది. ఇప్పుడు మాత్రం ఏ లోన్ తీసుకున్నా కానీ వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందాలని ఫస్ట్ నుండి మేము చెప్తున్నాం. అట్లాగే ఎవరు తీసుకున్నా, కిరాణం కొరకు తీసుకున్న వాళ్ళు కిరాణం, బట్టల వ్యాపారం కోసం బట్టల వ్యాపారం, మిషన్ కుట్టే వాళ్ళు మిషన్ కొరకు, అట్లాగే షాపులు పెట్టుకునే వాళ్ళకు షాపులని, ఇట్లా వాళ్ళ సొంత అభివృద్ధి చేసుకోవడం కొరకు వాళ్ళు వ్యాపారాల నిమిత్తం తీసుకొని మళ్ళీ ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ వాళ్ళు 1,04,000 కట్టమంటారు. అట్లానే ఇన్స్టాల్మెంట్ గా చక్కగా కట్టుకుంటే మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ సిసి లోన్ అని ఇస్తారు. అంతేకాకుండా గ్రామ సమఖ్యలో సభ్యత్వం ఉంటుంది. ఒక గ్రామ సమఖ్య ఏర్పడతామో, అందులో 30 గ్రూపులు ఉంటాయి. మాకు ఎటువంటి కష్టాలు వచ్చినా, మాకు ఆర్థికమైన ఇబ్బందులైనా, లేదా ఏదైనా వ్యాపార అభివృద్ధి కొరకైనా 10,000 నుండి 1,00,000 వరకు ఇస్తారు. వ్యాపారం మనం ఏది చూపిస్తే ఆ వ్యాపారం పరంగా, గేదెలకైనా గానీ, వ్యవసాయ పరంగా గానీ, వ్యాపార పరంగా గానీ, ఏ రకంగానైనా 1,00,000 ఇస్తారు. అక్కడ కూడా ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా చక్కగా కట్టుకుంటే మనకి మళ్ళీ ఏ అవకాశం వచ్చినా మళ్ళీ అక్కడ కూడా ఇస్తారు. అట్లాగే ఆఫీసర్స్ వాళ్ళు ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళు మనకి పిల్లలు చదువుకొని ఉన్నా వాళ్లకు ఉద్యోగ పరంగా గానీ ఏమన్నా శిక్షణలు ఇప్పించి వాళ్ళకి ఎక్కడ ప్లేస్మెంట్స్ ఉంటే అక్కడ ఉద్యోగాలు కూడా ఇస్తారు. అంతేకాకుండా మా యొక్క అభివృద్ధి కొరకు ప్లేట్లు తయారు చేయడం గానీ, మిషన్ కుట్టు మిషన్ల వ్యాపారానికి గానీ సెంటర్స్ పెట్టి మిషన్స్ నేర్పించి వాళ్ళకి మిషన్స్ ఇప్పించడం లాంటివి, తర్వాత బ్యాగులు తయారు చేయడం లాంటివి, తర్వాత ఇస్తరాకులు తయారు చేయడం లాంటివి, అలాంటివి కూడా చాలా కార్యక్రమాలు చేశారు డ్వాక్రా తరఫున. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు చాలా అవగాహన పెరిగింది మహిళలకి అభివృద్ధి చేసుకోవడం ఎట్లా అనేది. డబ్బులను ఇంతకు ముందు అప్పుల కోసం దానికోసం ఎదురుకునేది గానీ ఇప్పుడు అట్లా కాకుండా ఏదైనా ఒక వ్యాపారం కొరకు తీసుకొని అదే వ్యాపారానికి ఉపయోగించి వాళ్ళు డెవలప్ అవుతున్నారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. గ్రామ సమైక్య అంటే గ్రూప్ సభ్యురాలేనండి, గ్రామ సమైక్యలో ఉండేది కూడా గ్రూప్ సభ్యురాలే. ఒక గ్రూప్ కొచ్చి ఇద్దరు లీడర్స్ ఉంటారు, ఆ ఇద్దరు లీడర్లు కూడా సమైక్యలో ఈసీ మెంబర్ ఉంటారు. అందులో 5 లీడర్లను ఎంచుకుంటాం. అధ్యక్షురాలు, కోశాధికారి, కార్యదర్శి, ఉప కార్యదర్శి అని అట్లా 5 ఎన్నుకుంటారు. వాళ్లకు చెక్ పవర్ ఉంటుంది. తర్వాత ఏదన్నా లోన్స్ గానీ ఏమన్నా వచ్చినా అందులో వాళ్ళు మళ్ళీ జెడ్పీసీ అంటే జిల్లా సమైక్యకు కూడా పోయి అక్కడ జరిగే కార్యక్రమాలను తీసుకొచ్చి మళ్ళీ మన సమైక్యలో 6 ఉంటుందండి మాది వివో మీటింగ్ ఆ సమైక్యలో అక్కడ జరిగిన వివరాలన్నీ మళ్ళీ ఇక్కడ సమైక్యలో చెప్తారు. సమైక్యలో ఉన్న 30 గ్రూపుల లీడర్స్ అందరూ రావడానికి కుదరదు కాబట్టి 30 లీడర్స్ 6 అటెండ్ అవుతాం. 6 అటెండ్ అయ్యి మనకేమన్నా కావాలి అభివృద్ధి కార్యక్రమాలు గానీ, ఏదైనా ఇంత ముందు ఏ పథకం వచ్చినా కూడా జిల్లా సమైక్య నుండి కూడా మనం నిధులు తీసుకొచ్చుకోవచ్చు. తర్వాత మనకి ఏమన్నా ఫండ్స్ లాంటివి గానీ, పావుల వడ్డీలు ఏ వచ్చినా కూడా సమైక్యకే వస్తాయి. ఫస్ట్ సమైక్య నుండి గ్రూపులకు డిస్ట్రిబ్యూషన్స్ అవుతాయి. సమైక్య బాగుంటే గ్రూపులు కూడా చాలా బాగుంటాయి. అంతేకాకుండా గ్రూప్ లో కొద్ది అమౌంట్ ఉండి సమైక్యలో ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. శ్రీనిధి ద్వారా గానీ, ఆర్ఎంకే ద్వారా గానీ ఇంకా చాలా ఫండ్స్ వస్తాయి అందులో సమైక్యలో. సమైక్యకి జిల్లా సమైక్య నుండి వస్తాయండి, జిల్లా సమైక్య నుండి మండల అట్లా పైనుండి వస్తూ ఉంటాయి. అట్లాగే గ్రూపులలో సమైక్య కూడా ప్రతి నెల డబ్బులు కడుతూ ఉండాలి ఇన్స్టాల్మెంట్ లాగా. అక్కడ కూడా మనకి వివోలో పొదుపులు కట్టుకుంటాం. ఆ పొదుపు డబ్బులు కూడా మనకి అత్యవసర పరిస్థితి, జ్వరాలు గానీ, ఏదైనా ఆరోగ్య పరిస్థితి రాగానే వెంటనే మన సమైక్య నుండి కూడా తీసుకొని మన సమైక్య ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు. గ్రూపులకు కూడా ఫండ్ కావాలంటే సమైక్య నుండి కూడా మనకి ఆర్ఎంకే ద్వారా గానీ, శ్రీనిధి ద్వారా గానీ, ఇంకా వేరే ఎటువంటి పిల్లల స్కాలర్షిప్ లాంటివి గానీ, ఇన్సూరెన్స్ లాంటివి గానీ అన్ని కూడా సమైక్య ద్వారా మనకి చేరుస్తారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద వస్తాయి గ్రామ సమైక్యలన్నీ. గ్రామంలో ఉంటాం కాబట్టి గ్రామ సమైక్య అని కూడా అంటాము. గ్రామంలో ఉన్నోళ్ళు, పేదోళ్ళు, నిరుపేద వాళ్ళు ఉంటారు, చేతితోటి వర్కులు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి సమైక్య ద్వారా ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకుని ఒక టీం పెట్టుకోవచ్చు. అలాంటి ఫండ్ కూడా మనకు అలా ఇస్తారు ఇక్కడ సమైక్యలో. ఒక్కొక్క గ్రూప్ కి ఇప్పుడు 7 లక్షల బ్యాంక్ ద్వారా వస్తుందండి, సమైక్య ద్వారా కూడా 5 లక్షల వరకు ఇవ్వగలుగుతారు. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం ఒక 5 ఇచ్చారనుకో, మళ్ళీ నెక్స్ట్ 5 ఇస్తారు. అట్లా ఇస్తూనే ఉంటారు. అంతేగాని ఇప్పుడు ఈ 1,00,000 ఇచ్చాము కదా అని దీనికి అయిపోవడం ఏముండదు. ఈ సభ్యురాలకి ఈ సంవత్సరం ఇస్తే మళ్ళీ నెక్స్ట్ 5 మళ్ళీ ఇస్తారు. మళ్ళీ 5 మళ్ళీ మధ్యలో ఏదైనా ఆపద వస్తే ఇస్తారు. మనకు అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపరచుకోవచ్చు అండి సమైక్య ద్వారా. చాలా మందికి ఉపయోగాలు ఉన్నాయండి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకుంటున్నారు, పిల్లలను చదివించుకోగలుగుతున్నారు. మా వారు అంత ముందు ఆటో వేసేవారు, ఆటో ఫీల్డ్ బాగోలేదనేసి బట్టల వ్యాపారం చేసాం. బట్టల వ్యాపారంలో ఫస్ట్ గా మేము ఒక 10,000 స్టార్ట్ చేసాం. ఇప్పుడు 1,00,000 వరకు లోన్ ఇస్తున్నారు, 1,00,000 వరకు ఫండ్ తీసుకుంటున్నాం, కడుతున్నాం. మళ్ళీ మనకు అవసరమైనప్పుడు మళ్ళీ ఇస్తారండి వాళ్ళు. మేము ఇంత ముందు ఇక్కడిక్కడే ఖరీదు చేసేది, ఇప్పుడు సూరత్, హైదరాబాద్ అట్లా ఖరీదు కూడా చేయగలుగుతున్నాము. వ్యాపారాన్ని కూడా బాగా పెంచుకున్నాం. ఇంత ముందు సైకిల్ మీద చేసేవారు మా వారు, ఇప్పుడు బండి అలాంటిది కొనుక్కొని చిన్న చిన్న ఊర్లు, దూర ప్రాంతాలకు కూడా పోయి వ్యాపారం చేస్తున్నారండి.
1: గ్రామ సమాఖ్య సభ్యులు బ్యాంకుల ద్వారా రుణ సహాయం పొందిన లబ్ధిదారుల అభిప్రాయాలు విన్నారు కదా. మరి ఈ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా మరింత మంది గ్రామీణులు లబ్ధి పొంది ఆర్థికంగా నిలదొక్కుని దేశాభివృద్ధి

0: అభివృద్ధికి తోడ్పడతారని ఆశిద్దాం.
1: మీరింతవరకు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం యువవాణి.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో భాగంగా ముందుగా విద్యాబుద్ధక సమాచారం వింటారు, అనంతరం సినిమా పాట వింటారు. కార్యక్రమంలో చివరిగా క్రీడావలోకనం, గత వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటారు. ముందుగా వినండి విద్యా ఉద్యోగ సమాచారం. ఉద్యోగ సమాచారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ల ప్రారంభ తేదీ 19/2026 నుంచి అప్లికేషన్లను ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తారు. అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారా స్వీకరించుటకు చివరి తేదీ 8/2026. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మించి రాదు. విద్యార్థుల అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. అభ్యర్థులను రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ మరియు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు 7 పాటు ట్రైనింగ్ ఉంటుంది. నెలకు స్టైఫండ్గా 15,000 రూపాయలు ఇస్తారు. ఆన్లైన్ అప్లికేషన్లు మరియు పూర్తి సమాచారం తెలుసుకున్నట్టుకు వెబ్సైట్ ఐడి sbi.co.in/వెబ్సైట్ని సందర్శించి అభ్యర్థులు పూర్తి సమాచారం తెలుసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా మనవి. మరో నోటిఫికేషన్. డిఫెన్స్ సర్వీసులో 451 ఉద్యోగాల భర్తీకి UPSC CDSE 2/2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. డెహ్రాడూన్లోని ఐఎంఏ ఏజిఎంలలోని ఐఎన్ఏ, హైదరాబాద్లోని ఏఎఫ్ఏ, చెన్నైలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలు ఖాళీలు ఉన్నాయి. పోస్టును బట్టి విద్యార్హతలు ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 19 నుంచి 25 సంవత్సరాలు మించరాదు. ఆన్లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ 9/2026. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూలు మరియు మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఈ ఉద్యోగ సమాచారం కోసం పూర్తి వివరాలను తెలుసుకున్నట్టుకు వెబ్సైట్ ఐడి upsc.gov.in/వెబ్సైట్ని సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకుని అప్లై చేసుకోవాల్సిందిగా మనవి.

మరో నోటిఫికేషన్. నేషనల్ డిఫెన్స్ మరియు నేవీ అకాడమీలో రెండవ విడత ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు 394, వీటిలో ఆర్మీ 208, నేవీ 42, ఎయిర్ ఫోర్స్ ఖాళీలు మిగతావిగా భర్తీ చేస్తారు. వీటిలో పురుషులకు 370, మహిళలకు 24 ఉద్యోగాలు ఉన్నాయి. జూన్ 9 లోపు దరఖాస్తులను చేసుకోవాలి. సెప్టెంబర్ 13 ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అభ్యర్థుల వయస్సు జనవరి 1, 2008 నుంచి 2011 మధ్య జన్మించిన వారు మరియు ఇంటర్ పాస్ అయి అవివాహిత యువతకే ఈ అవకాశం ఉంటుంది. పూర్తి వివరాల కొరకు వెబ్సైట్ ఐడి upsc.gov.in/వెబ్సైట్ను సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకుని అప్లై చేసుకోవాల్సిందిగా మనవి. మరో నోటిఫికేషన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఖాళీలు 100 పోస్టులు ఉన్నాయి. వీరికి డిగ్రీ ఉత్తీర్ణతో పాటు ఫారెక్స్ సర్టిఫికేషన్, 2 సంవత్సరాల అనుభవం తప్పనిసరిగా కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 23 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల వరకు మించరాదు. రిజర్వేషన్ బట్టి వయసులో సడలింపు ఉంటుంది. అభ్యర్థులను షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు పే స్కేల్ 64,820 నుంచి 93,960 మధ్య ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్లకు పంపించుటకు చివరి తేదీ జూన్ 2, 2026. పూర్తి సమాచారం కోసం అభ్యర్థుల వెబ్సైట్ ఐడి https://sbibank.in/వెబ్సైట్ను సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా మనవి.

నిరుద్యోగ యువతకు ఉద్యోగ సమాచారంలో మరో నోటిఫికేషన్ గురించి విషయాలు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 5000 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో 188, తెలంగాణలో 83 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 5000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాలు మించరాత రిజర్వేషన్ల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. విద్యార్హతలు డిగ్రీ ఉత్తీర్ణత అయిన వారికి అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ మరియు డాక్యుమెంటరీ వెరిఫికేషన్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి 7 శిక్షణ కాలంలో నెలకు ₹15,000 స్టైఫండ్ చెల్లిస్తారు. పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ ఐడి https://bankofbaroda.bank.in/వెబ్సైట్ సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకోవాల్సిందిగా మనవి. మీరు ఇంతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. కార్యక్రమం ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. స్నేహం కోసం చిత్రం నుంచి రాజేష్ పాడిన పాట వింటారు. సంగీతం SA రాజ్కుమార్.

ఇప్పుడు ఒక సినిమా పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఇవ్వండి క్రీడావలోకనం. గత వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటారు. ముందుగా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ క్రీడలో గత వారంలో జరిగిన విషయాల గురించి విందాం. సీజన్ 2 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వరేవ్ శుభారంభం చేశాడు. మట్టి కోర్టులో జరిగే ఈ టోర్నీ ఆదివారం ప్రారంభమైంది. పురుషుల సింగిల్స్ విభాగం ఆల్రౌండ్ మ్యాచ్లో రెండో సీడ్ జ్వరేల్ 6-3, 6-4, 6-2 బెంజమిన్ బోన్జీ ఫ్రాన్స్పై గెలుపొందాడు. 2 గంటల 8 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో జ్వరేవ్ 5 ఎస్లు సాధించాడు. తొలి సర్వీస్లో 37 పాయింట్లు, రెండో సర్వీస్లో 23 పాయింట్లు స్కోర్ చేశాడు. తన సర్వీస్ను ఒకసారి కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్ను 5 సార్లు బ్రేక్ చేశాడు. 38 విన్నర్స్ కొట్టిన అతను 31 అనవసర తప్పిదాలు చేశాడు. కెరీర్లో 41 గ్రాండ్ స్లామ్ టోర్నీలు ఆడిన జ్వేర్వేకు ఇంకా గ్రాండ్ స్లామ్ టైటిల్ అందని ద్రాక్షగానే ఉంది. ఇక 3 సార్లు 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్లోను, మరియు 2024 ఫ్రెంచ్ ఓపెన్లోను, 2020 యుఏ ఓపెన్లోను గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించే అవకాశం వచ్చినా జ్వరేవ్ వాటిని సద్వినియోగం చేసుకోలేదు. ఫైనల్లీ ఓడిపోయి రన్నరప్ ట్రోఫీపై సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇక మహిళల సింగిల్స్ విభాగంలో 8వ సీడ్ మీరా ఆండ్రోవా, ఇతను రష్యాకు చెందిన బెలిండా బెన్ బీచ్ స్విట్జర్లాండ్ కూడా తొలి రౌండ్లో గెలిచి 2వ రౌండ్లోకి అడుగుపెట్టారు. ఇక బెన్ బీచ్ 6-2, 6-3 క్వాలిఫై. సింజాసిన్పై ఆండ్రీవా 6-3, 6-3 ఫియోనా ఫెర్రోపై విజయం సాధించారు. ఇక మరో క్రీడ అయినటువంటి ఫుట్బాల్ గురించి గత వారంలో జరిగిన విషయాలు విందాం. 3 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ పోర్చుగల్ ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఆశయగడ్డపై తొలి ప్రొఫెషనల్ లీగ్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ ఆల్ నాసర్ కప్ జట్టుకు 40 ఏళ్ల రొనాల్డో ప్రొఫెషనల్ కెరీర్లో ఇది 36వ టైటిల్ కాగా, సౌదీ ప్రో లీగ్లో ఆల్ నాసర్ జట్టు 11వసారి ఛాంపియన్గా నిలిచింది. డామక్ క్లబ్తో శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో ఆల్ నాసర్ జట్టు 4-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. అల్ నాసర్ జట్టు తరపున రొనాల్డో 62వ మరియు 80వ నిమిషాల్లో 2 గోల్స్ చేయగా సాడియో మానే 37వ నిమిషంలో, కింగ్స్లే కామన్ 51వ నిమిషంలో ఒక్కో గోల్ సాధించారు. ఇక డామక్ జట్టుకు మొర్లాయేసియా 57వ నిమిషంలో ఏకైక గోల్ అందించాడు. 18 జట్ల మధ్య ఇంటా బయట పద్ధతిలో ఈ లీగ్ నిర్వహించారు. నిర్ణీత 34 మ్యాచెస్ల ద్వారా ఆల్ నాసర్ జట్టు 86 పాయింట్ల అగ్రస్థానం నిలిచి టైటిల్ను ఖరారు చేసుకుంది. ఆల్ నాసర్ జట్టు 28 మీటర్స్లో ఓడిపోయింది. 91 గోల్స్ సాధించి 28 గోల్స్ను ప్రత్యర్థి జట్లకు సమర్పించుకుంది. ఆల్ నాసర్ జట్టు 84 పాయింట్లతో 2వ స్థానానికి దక్కించుకుంది. మీరు ఇంతవరకు క్రీడావలోకనం కార్యక్రమంలో గత వారంలో జరిగిన వివిధ క్రీడల గురించిన విషయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువ వాణి యూజర్ల కార్యక్రమం సమాప్తం.

0: అనుభవాలు ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది.
1: పరిచయం వింటారు.
2: మన దేశంలో ఆకాశవాణి ప్రసారాలు మొదలై 90 వసంతాలు నిండుతున్న నేపథ్యంలో ఆకాశవాణితో వారికున్న అనుభవాన్ని ఈనాటి కార్యక్రమంలో నెమరవేసుకుంటున్నారు శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి గారు. వీరు ఆకాశవాణి కార్యక్రమ నిర్వహణాధికారిగా, అసిస్టెంట్ డైరెక్టర్గా, ఇంకా స్టేషన్ డైరెక్టర్గా సుమారు 3 దశాబ్దాలకు పైగా సేవలందించి ప్రస్తుతం విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. నమస్కారం మేడం.
1: నమస్తే.
2: ముందుగా రేడియో అంటే మీకు ఎప్పుడు ఏ వయసులో తెలిసింది మేడం? రేడియో ప్రసారాలు వినడం ఏ వయసు నుండి మీకు ప్రారంభమైంది?
1: చాలా చిన్నప్పుడు అంటే 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ వయసులో రేడియో దగ్గర నాటకాలు వినడం, పాటలు వినడం ఇలా ప్రారంభమైనటువంటిది జీవితం అన్నమాట. అయితే నేను రేడియోలో ఉద్యోగం చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒకసారి ఏదో కుటుంబంతో కలిసి విజయవాడ వచ్చినప్పుడు, ఇప్పుడు పిల్లల కార్యక్రమం లైవ్ ఉండేది బయట, ఆరు బయట మన పాత స్టూడియోల దగ్గర చెట్టు కింద మైక్ పెట్టి ఏడు కామేశ్వరరావు గారు లైవ్ చేస్తూ ఉండేవారు రేడియో అన్నయ్య. అప్పుడు ఒక చిన్న పద్యం పాడమంటే పాడాను, అదే నా మొదటి రేడియో ప్రోగ్రామ్ అన్నమాట.
2: ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది?
1: 8 ఏళ్ళో 9 ఏళ్ళో ఉన్నాయి అంతే. ఊరికే ఏదో యాత్రకెడుతూ వచ్చి తీసుకొచ్చారు అంతే.
2: రేడియో అన్నయ్య గారితో కార్యక్రమం చేశారు
1: పద్యం పాడడం లైవ్. బహుశా అదే నేను తర్వాత రేడియోలో ఉద్యోగంలో చేరాక పిల్లల చేత లైవ్ చేయించడం అనేది కంటిన్యూ చేశానేమో అనుకుంటూ ఉంటాను.
2: అయితే మీరు సుమారు 1980వ దశకంలో రేడియోలో కార్యక్రమ నిర్వహణాధికారిగా వచ్చారు. అయితే ఆ కాలంలో కార్యక్రమాల ప్రసారం ఏ విధంగా ఉండేదండి?
1: రేడియో కార్యక్రమాలు మొదటి రోజుల్లో ఎక్కువగా సంగీతానికి, సాహిత్యానికి పెద్దపీట వేసే. రేడియో అంటే సంగీతం, సాహిత్యం, తర్వాత కాలంలో వ్యవసాయం, ఈ రకమైన అంశాల మీదే ఎక్కువగా కేంద్రీకరించి ఉండేవి కార్యక్రమాలు, శ్రోతలు వినేటటువంటి కార్యక్రమాలు, నాటకాలు. అయితే 80వ దశకం వచ్చేటప్పటికి అంతకు ముందరే కూడా, ఇప్పుడు చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, మనకు ఒక మినిస్టర్ గారు ఉండేవారు కేస్కర్ అనేసి. సినిమా పాటలు అంటే ఇష్టం ఉండేది కదా ఆయనకి, కానీ శ్రోతలకి సినిమా పాటల మీద చాలా ఎక్కువ మోజు ఉండేది. 50వ దశకం అది. అప్పుడు సినిమా పాటలు తొలగించేయండి అని చెప్పాడు ఆయన ఆకాశవాణిలో. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా సినిమా పాటలు తీసేసేయండి అన్నారు ప్రసారాల్లో. అంటే ఆ టైంలో సిలోన్ వాళ్ళు 1000 కిలోవాట్ల ట్రాన్స్మిటర్ పెట్టి సినిమా పాటలతో దంచేస్తూ అమీన్ సయానీ ప్రోగ్రామ్స్ లాంటివి బ్రాడ్కాస్ట్ చేస్తారు.
2: రేడియో సిలోన్
1: రేడియో శ్రోతల సంఖ్య తగ్గిపోయింది, ఆకాశవాణి శ్రోతల సంఖ్య. దానికి చాలా అంతా కంగారు పడ్డారు. ఏం చేయాలి, అంత వెంటనే పడిపోయేసరికి మన శ్రోతల వినడం కూడా కావాలి కదా. అందుకని అప్పుడు కేస్కర్ గారి ఆ సూచనల మేరకి అన్ని చోట్ల లలిత సంగీతాలు ఏర్పాటు చేశారు. ఆ విధంగా మనకి రేడియోలో లలిత సంగీతం అనేటటువంటిది ఒక పెద్ద ఉద్యమం. అంటే భావకవిత్వం ఎలా అయితే పక్కన ప్యారలల్గా వచ్చిందో, భావకవిత్వంతో రేడియో లలిత సంగీత ఉద్యమాన్ని వేదిక అయింది. సినిమా పాటల్ని డామినేట్ చేసేటటువంటి లలిత గీతాలని మన రేడియో ప్రసారం చేయడం ప్రారంభించింది. ఇప్పుడు పిల్లలు కూడా సంగీతం నేర్చుకుని వేదికల మీద పాడేవాళ్ళు, వాళ్ళు కూడా ఆ లలిత గీతాలని పాడడం ప్రారంభిస్తారు. దానికి తోడు ఆ రోజుల్లో సంగీతము, సాహిత్యము రెండూ పరిచయం ఉన్నటువంటి బాలాంతర రజనీకాంతరావు గారు లాంటి వాళ్ళు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, మన పాలగుమి విశ్వనాథం గారు, ఇలా ప్రొడ్యూసర్లు అనే వాళ్ళని ఏర్పాటు చేసి ఈ లలిత సంగీత ఉద్యమానికి లలిత సంగీతం తయారు చేయడం మొదలుపెట్టారు, ప్రసారం చేయడం. దాంతో ఏమైందంటే కొత్త శ్రోతలు తయారయ్యారు, లలిత సంగీతానికి మోజు చూపించారన్నమాట. ఒక కొత్త సాహిత్యానికి వేదిక, సంగీత కళాకారులకు వేదికగా లలిత సంగీత ఉద్యమం రేడియో ఇచ్చింది. దీంతో పాటుగా తర్వాతి కాలం వచ్చేటప్పటికి శ్రోతల విషయంలో వాళ్ళకి, ప్రజలకి మరింత దగ్గర అవ్వాలనే ఒక కొంత గవర్నమెంట్ పాలసీస్ వైజ్గా అభివృద్ధి కార్యక్రమాల గురించి, ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయాలు, ఈ కార్యక్రమాలని కూడా ప్రసారం చేయాలనే ఒక ధోరణి మొదలైంది. కుటుంబ నియంత్రణ గురించి ఒకటి, రేడియోయే పూర్తి మన జనాభా మాధ్యమం. ఎందుకంటే పేపర్లో వచ్చేటటువంటి కుటుంబ నియంత్రణ సంబంధించిన కార్యక్రమాలకి పెద్దగా వ్యాలిడిటీ ఉండదు కదా, వార్త కింద ఉంటుంది తప్పించి. అదే ఒక బెనిఫిషియరీ వాయిస్ బ్రాడ్కాస్ట్ అయ్యేసరికి మోర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ విధంగా మనం కుటుంబ సంక్షేమ కార్యక్రమాలకి రేడియో చోటు ఇవ్వడమే కాదు, దానికి పెద్దపీట వేసి, అంటే కుటుంబ సంక్షేమం అంటే ఇద్దరే పిల్లలు ఉండాలి,

0: అని చెప్పడం కాకుండా రకరకాల ప్రక్రియల్లో ప్రజల్లోకి జనాభా సమస్యని గురించినటువంటి అంశాన్ని అవగాహనని కలిగించింది రేడియో. అది 80వ దశకం వచ్చేటప్పటికి. తర్వాత కాలంలో ఇంకా అంటే మనకి పాలసీలు మారుతూ వచ్చేటప్పటికీ దానికి అనుగుణంగా మన రేడియో స్పందిస్తూ కార్యక్రమాల నిర్వహణను వస్తూ వచ్చాయి. ముఖ్యంగా ప్రజలకి దగ్గరగా, ప్రజల దగ్గరికి పాలన వెళ్ళాలి, ప్రజలకి వాళ్ళ అభివృద్ధి గురించినటువంటి సమస్యలు తీర్చాలి అనే ఒక ఆలోచనతో ఆ రోజుల్లో ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి ప్రతి జిల్లా కలెక్టరు ఆ జిల్లాలో ఉండే ప్రజల సమస్యలకి స్పందించడానికి వేదికగా రేడియోని ఉపయోగించమన్నారు. అప్పుడు ఏంటి, ప్రజల్ని మీ ఊళ్ళో మీ ఊరి సమస్య అతను రాయండి, ఆ జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తాం, ఆ ఉత్తరాలన్నీ చదివి ఆయన వాటిలోంచి సమస్యలను తీసుకుని దాని ప్రజావేదిక అనమాట ఓపెన్గా అది రికార్డ్ చేయడం. అలాంటి కార్యక్రమం ప్రారంభించేసరికి మొట్టమొదట 2000 ఉత్తరాలు వచ్చాయి ఆ సమస్యల గురించి. ప్రకాశం జిల్లాతో ప్రారంభించాం, సమస్యకి పరిష్కారం చేయగలుగుతామో అప్పుడు వ్యాలిడిటీ ఉంటుంది, క్రెడిబిలిటీ ఉంటుంది. అది ఆ కార్యక్రమాలు కూడా నెమ్మదిగా ఆ ధోరణి కూడా తగ్గింది. తగ్గి తర్వాత రోజుల్లో ఏంటంటే మీ సమస్య మాకు ఫోన్ ద్వారా తెలియజేయండి, ఫోన్లో సమాధానం చెప్పడం, ఫోన్లో సమాధానం చెప్పడం,
1: లైవ్ రేడియో,
0: లైవ్ రేడియో, అలాగే ఎడ్యుకేషన్ బ్రాడ్కాస్ట్లు. మనకి స్కూల్ బ్రాడ్కాస్ట్ అనేది అంటే ఒక బ్రాంచ్ అవుట్ అయినటువంటి విభాగం, పిల్లల ప్రోగ్రాం వేరు, స్కూల్ బ్రాడ్కాస్ట్ ప్రోగ్రాం వేరు, విద్యా విషయాలైనటువంటివి అన్ని. అలాగే చాలామందికి ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం అని చెప్పేసి సీఫిల్ వాళ్ళ ప్రోగ్రాం ఉండేది, అది చాలామందికి ఉపయోగపడేది. ఎందుకంటే ఇంగ్లీషు మనకి డిక్షన్ కావాలి, ప్రొనౌన్సియేషన్ కావాలి, వాళ్ళు ఎలా ఉచ్చరిస్తున్నారో, వాళ్ళ తప్పేమిటో తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకోవడానికి మనకి ఆ సీఫిల్ కార్యక్రమాలు లాంటి విద్యా కార్యక్రమాలు బాగా దోహదపడ్డాయి. అలాగే స్కూల్ బ్రాడ్కాస్ట్లో స్కూళ్ళ వాళ్లే పిల్లలే వచ్చి పాల్గొనడంతో అది మరింత బాగా, పిల్లలకు సమస్య, టీచర్కి సమస్య, ఇద్దరికీ అవగాహన ఉంటుంది, టీచర్ల మధ్య కూడా పోటీ ఉండి బాగా పాఠం చెప్పాలని. అది నిజానికి చెప్పాలంటే విజయవాడ రేడియో కేంద్రంలో మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సింది. స్కూల్ బ్రాడ్కాస్ట్ కోసం తయారు చేసినటువంటి కొండ నుంచి కడలిదాకా అనే రజనీకాంతరావు గారు తయారు చేసిన కార్యక్రమానికి జపాన్ బహుమతి వచ్చింది. అది
1: అంతర్జాతీయ స్థాయిలో
0: స్కూల్ బ్రాడ్కాస్ట్కి ఒక నది గురించి వాటి గురించి చెప్పండి అని చెప్పి థీమ్ ఇస్తే అది మన గోదావరి నది గురించి కొండ నుంచి కడలి దాకా అని తయారు చేశారనమాట. అలా ఒక సాహిత్యానికి సంబంధించిన అంశాన్ని అన్నీ అందులో జొనుపుతూ ఇలా స్కూల్ బ్రాడ్కాస్ట్ తయారు చేసేటప్పటికి దానికి బహుమతి రావడం మరి చాలా గొప్ప విషయం కదా. అది ప్రతి అంశానికి కొత్త అడుగు వేయడం అనేటటువంటిది మన విజయవాడ కేంద్రంలో ముఖ్యంగా ఆకాశవాణి ద్వారా జరుగుతూ వచ్చింది.
1: రేడియో ప్రసారాల్లో రేడియో అన్నయ్య గారు చేసిన బాలానందం తర్వాత మళ్ళీ మీరు 80-90 దశకాల్లో చేసిన పిల్లల కార్యక్రమాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి, ఎంతో జనాదరణ పొందాయి. ఆ కార్యక్రమ అనుభవాల గురించి చెప్పండి మేడం.
0: ఆ రోజుల్లో రేడియో లైవ్, పిల్లల లైవ్ ఎప్పుడు కొనసాగుతూ వచ్చింది. నేను చేరేసరికి కూడా నండూరు సుబ్బారావు గారు రేడియో అన్నయ్య కింద ఉన్నారు. సరే, ఆయన రేడియో అన్నయ్య కింద, నేను రేడియో అక్కయ్య కింద ఉండి పిల్లలు చాలామంది రకరకాల పిల్లలు వస్తారు. ఆదివారం నాడు అనేసరికల్లా రావాలి పిల్లలు, శనివారం నాడు రావాలి. మన రేడియోలో రెండు విభాగాలు ఉండేవి, ఏంటంటే చిన్నపిల్లలు టైనీ టాట్స్ ప్రోగ్రాము, చిల్డ్రన్ ప్రోగ్రాము. టైనీ టాట్స్ అంటే 10 ఏళ్లలోపు పిల్లల కోసం, దానికి చిన్న చిన్న వాళ్ళు బాగా చిట్టి చిట్టి వాళ్ళు వస్తారు, వాళ్ళ చేత కూడా పాటలు పాడించి లైవ్లు ప్రోగ్రాములు చేయించడం. తర్వాత కొంచెం పెద్ద పిల్లల చేత వాళ్ళ టాలెంట్, బడ్డింగ్ టాలెంట్స్ ఉంటాయి, బాలసభ అని చెప్పి అందులో పిల్లల చేత చిన్న చిన్న కచేరీ అనమాట, సంగీతం, ఓకలు అయితే ఓకలు, వైలెన్ అయితే వైలెన్. ఎంత అంటే ఇప్పుడు నందకుమార్ అనే వైలెనిస్ట్ ఉన్నాడే, వాడు మన బాలసభ వాళ్ళే. అలాగే మల్లాది బ్రదర్స్, అలాగే మన ఎవరు ఎంఐ సునీత చిల్లల ప్రోగ్రామ్కి మన పిల్లల ప్రోగ్రాంలో విజయవాడలో పాల్గొని పాడినటువంటి వాళ్ళు అనమాట వీళ్ళంతా. అలాగ అది కాకుండా పిల్లల చేత పార్టిసిపేషన్లో ఒట్టి వాళ్ళకేదో వచ్చిన పద్యమో పాటో పాడించి వదిలేయడం కాకుండా పిల్లల్లో వ్యక్తీకరణ సామర్థ్యం కొంచెం మెరుగు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ చేత చిన్న చిన్న వార్తలు చదివించేదాన్ని. అవేంటంటే పిల్లలు అప్పటికప్పుడు కూర్చుని వాళ్ళు, వాళ్ళకి నేను క్లిప్పింగ్స్ తయారు చేసి ఇస్తే అవి చదువుతారనమాట, లైవ్ చదువుతారు. లైవ్ చదవడం అనేసరికల్లా వాళ్ళల్లో టెన్షన్ పెరుగుతుంది, డిక్షన్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బాగా చదవడానికి ప్రయత్నిస్తారు. పిల్లలు ఎంతెంత దూరం నుంచి పాపం నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో, ఇలా ఇంత ఆటోలు ఇవన్నీ బళ్ళు కాదు కదా, ఆ పిల్లల్ని నిరాశపరచకూడదని వాళ్ళందరూ రాగానే ముందర వాళ్ళ చేత ఒకసారి రిహార్సల్ చేయించి, వాళ్ళ చేత పార్టిసిపేట్ చేయించి, క్విజ్ లైవ్ ప్రోగ్రామ్ చేసి, పిల్లలు స్టేజ్ ప్రోగ్రామ్లు చేసేవాళ్ళం నవంబర్లో పిల్లలది,

0: నవంబర్ 14th కి స్టేజ్ ప్రోగ్రామ్ హరివిల్ అనేసి ప్రతి ఏడాది చేశాను. నేను చేరినప్పటి నుంచి ఒక 10 ఏళ్ళ పాటు చేశాను. ఆ ప్రోగ్రాంలో కూడా పిల్లలు చాలామంది రకరకాల వాళ్ళ మోనో యాక్షన్లు అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే పిల్లల ప్రోగ్రామ్స్లోనే ఇంకొక రకం ఏం చేశామంటే, పిల్లలు రకరకాలైనటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు, అందుకని వాళ్ళతో స్ట్రీట్ చిల్డ్రన్ తోటి ఓపెన్ ఎయిర్ చేశాం. అంటే ఇది విజయవాడకు సంబంధించి. విశాఖపట్నంలో జీవని అనే రేడియో నాటకానికి బహుమతి వచ్చింది. అది ఒక మెంటలీ రిటార్డెడ్ చైల్డ్ గురించి. ఆ నాటకం అయిన తర్వాత విశాఖపట్నం కేంద్రం నుంచి చిలక పలుకులు అనే ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ప్రోగ్రామ్, అది ఎన్సీఆర్టీ వాళ్ళు, వరల్డ్ బ్యాంక్, స్టేట్ గవర్నమెంట్, విమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ స్పాన్సర్ చేసే. అది 1 ఇయర్ ప్రోగ్రామ్. పల్లెటూళ్ళల్లో అక్కడ పిల్లల్ని మళ్ళీ స్కూల్కి ఆకర్షించేలాగా, ఎందుకంటే మనం చిన్నప్పుడు పిల్లల్ని భయపెట్టేది ఏంటంటే ఇదివరకటి రోజుల్లో, ఇప్పుడు కాదు, బళ్ళ వేసేస్తానంతే అంటూ ఉంటారు. అందుకని పిల్లల్లో ఆ భయం పోగొట్టి స్కూల్ అంటే ఒక మంచి వాళ్ళు ఆడుకోవడానికి వేదిక అనే అభిప్రాయం కల్పించేలాగా కథలు, పాటలు, కబుర్లు అన్నింటితోటి ఒక 15 నిమిషాల సెగ్మెంట్తో ఆ కార్యక్రమం ఉండేది. అది మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, దాని మనకి మంచి అప్రిసియేషన్ కూడా వచ్చింది. అంటే అది పైలట్ ప్రాజెక్ట్గా హిందీలో, తెలుగులో, మన సౌత్ అంతకి తెలుగులో నేను చేశాను, అలా ఒరియాలో ఒకళ్ళు చేశారు,
1: ఒక్కో భాషలో ఒక్కొక్కరు.
0: అందుకని ఆ కార్యక్రమం కూడా పిల్లల మనస్తత్వాలు తెలుసుకోవడానికి, ఎలా చేస్తే పిల్లలు రేడియోకి వస్తారు, పిల్లలకి రేడియో మీద ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చో తెలుసుకోవడానికి నాకు ఉపయోగపడింది అది.
1: మేడం, ప్రస్తుతం దృశ్య ప్రసార మాధ్యమాలు బాగా ప్రాచుర్యంలో ఉన్న కాలంలో శ్రవణ మాధ్యమైన రేడియో మన ఆకాశవాణి ద్వారా ఏ విధమైన పాత్ర పోషించాలంటారు?
0: అంటే శ్రవణ మాధ్యమానికి ఎప్పుడూ ప్రాతినిధ్యం ఉంటూనే ఉంటుంది, ఎందుకంటే అది నా అనుభవం. మనం ఎఫ్ఎం రేడియో కొత్తగా పెట్టిన కొత్తల్లో స్టూడెంట్లని, కాలేజీ పిల్లల్ని, వాళ్ళందరినీ, ఎక్కువ మందిని కాలేజీ వాళ్ళని, వాళ్ళకి ఆసక్తి కలిపే కార్యక్రమాలని మనం ప్రసారం చేస్తే వాళ్ళకి ఎప్పుడైనా రేడియో అయినా సరే, టీవీ అయినా సరే వస్తారు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే, పిల్లలకి యూత్కి రిలేటెడ్గా మనం ఆకట్టుకోవాలంటే, ఈవెన్ డిస్పైట్ విజువల్ మీడియం, కాంపిటీటివ్ రిలేటెడ్ మెటీరియల్ని మనం వాళ్ళకి ఆకర్షణీయంగా అందించగలిగితే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇప్పుడు లైబ్రరీలో ఎలా అయితే సాహిత్య పుస్తకాలు వదిలేసి పర్సనాలిటీ డెవలప్మెంటు, కాంపిటీషన్, కెరీర్ గైడెన్స్ ఇవి చదువుతున్నారు, అలాంటి మెటీరియల్ని మనం రేడియో ద్వారా ప్రసారం చేసినట్టయితే యూత్ డెఫినెట్గా అట్రాక్ట్ అవుతారు. ఇదివరకు మేము ఉండే రోజుల్లో సివిల్స్కి వెళ్లే వాళ్ళందరూ ఎక్కువగా ఇంగ్లీష్ న్యూస్ వినేవారు, ఎందుకంటే ఇంగ్లీష్ న్యూస్ వినడం వల్ల వాళ్ళకి 2 లాభాలు వస్తాయి. ఒకటి, న్యూస్ సంబంధించినది అవగాహన కలగడం ఒకటి, రెండవది డిక్షన్, ఈ పదాన్ని ఎలా ఉచ్చరించాలనేది ఆటోమేటిక్గా వాడికి చెవిని పడుతుంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సంక్షిప్తంగా ఎలా చెప్పాలో తెలుస్తుంది.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఒక రేడియో కార్యక్రమ నిర్వహణాధికారిగా, అలాగే విజయవాడ కేంద్రంలో సుదీర్ఘకాలం పాటు అనేక హోదాల్లో పనిచేసి స్టేషన్ డైరెక్టర్గా పదవి విరమణ చేసిన శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి గారు రేడియోతో వారికున్న అనుభవం దాన్ని ఈనాటి కార్యక్రమంలో తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ.
2: రేడియోతో నా అనుబంధం ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి గారితో పరిచయం మీరు ఇంతవరకు విన్నారు.

0: ఉన్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. విమానాశ్రయాలు, ఓడరేవులతో సహా అన్ని ప్రవేశ మార్గాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అధికారులను ఆదేశించారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు. రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసుడు డాక్టర్ ఎన్ రాజంకు పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. అలాగే ప్రముఖ సినీ నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్కు మరణానంతరం పద్మ విభూషణ్ లభించింది. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి, శతావధాని డాక్టర్ ఆర్ గణేష్, పారిశ్రామికవేత్త ఉదయ్ సురేష్ కుమార్ కోటక్, డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పాలేస్వామిలకు పద్మభూషణ్ లభించింది. పద్మశ్రీ పురస్కారం అందుకున్న ప్రముఖుల్లో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ భుల్లర్, టాగా రామ్ భీల్ ఉన్నారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బి 37వ వార్షికోత్సవం సందర్భంగా ముంబైలో కేంద్ర మంత్రి ఈరోజు పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశీయ వృద్ధిని పరిరక్షించేందుకే దేశ విధాన ప్రతిస్పందనను రూపొందించినట్టు పేర్కొన్నారు. భారతదేశ వృద్ధి పదం, ఉపాధి కల్పన, ఎగుమతి పోటీ తత్వానికి ఎంఎస్ఎంఈ రంగం కేంద్రంగా ఉందన్నారు. పటిష్టమైన సాంకేతికత ఆధారిత సమ్మిళిత ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ప్రభుత్వం నిబద్ధతతో ఉందని చెప్పారు. డీజిల్, పెట్రోల్, ఎక్సైజ్ సుంకాల్లో కోత వల్ల లక్ష కోట్ల రూపాయల రాబడిపై ప్రభావం పడుతుందని, అధిక బంగారం ధరలు విదేశీ మారకద్రవ్య రంగంలో కొన్ని సవాళ్లను సృష్టిస్తున్నాయని నిర్మలా సీతారామన్ వివరిస్తూ,
1: The increasing fuel price, fertilizer price, and they are not minor increase, they are very serious increases, all of which will have to be paid through foreign exchange only. So these are going to be challenges, but I am confident, and I am saying this with responsibility, with the guidance of the Prime Minister, we will be able to handle those challenges which are not of our making, but make sure that people are not going to suffer.
0: విమానాశ్రయాలు, ఓడరేవులతో సహా అన్ని ప్రవేశ మార్గాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎబోలా వైరస్ వ్యాధి నివారణకు సంబంధించిన సన్నద్ధత, నిఘా చర్యలపై న్యూఢిల్లీలో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాకింగ్, టెస్టింగ్, నిఘా కోసం అవసరమైన వాటిని సిద్ధంగా ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ను కూడా మంత్రి ఆదేశించారు. అదేవిధంగా దేశంలో ఇప్పటి వరకు ఎబోలా కేసు ఏదీ నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా వ్యాప్తిని అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. వచ్చే నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈరోజు లేఖ రాశారు. ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన వడగాలుల పరిస్థితుల దృష్ట్యా అభ్యర్థుల సౌకర్యం, శ్రేయస్సును పరిగణనలోకి తీసుకుని పరీక్షా కేంద్రాల్లో అన్ని అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లకు విజ్ఞప్తి చేశారు. సురక్షితమైన తాగునీరు, ఫ్యాన్లు, కూలర్లు, మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని, రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు. నీట్ యూజీ 2026 పునఃపరీక్ష సజావుగా జరిగేలా

0: చూసేందుకు అన్ని రాష్ట్రాలు పూర్తిగా సహకరిస్తాయని కేంద్ర మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో ఎల్పీజీ రిఫైనరీ ఉత్పత్తి రోజుకు 50,000 టన్నులకు పెరిగిందని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా జరిగేలా చూసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని తెలిపారు. గత 4 రోజుల్లో దేశంలో సుమారు 1,72,00,000 గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ జరిగిందని చెప్పారు. ఎల్పీ ఓటీపీ ఆధారిత డెలివరీలు 95% పైగా పెరిగాయన్నారు. ఈ నెల ప్రారంభం నుంచి సుమారు 156,000 టన్నుల వాణిజ్య ఎల్పీజీ అమ్మకాలు జరగగా, గత 4 రోజుల్లోనే 24,000 టన్నులకు పైగా వాణిజ్య ఎల్పీజీ అమ్మకాలు జరిగాయని సుజాత శర్మ వివరిస్తూ,
1: All efforts have been made to ensure the smooth supplies of petroleum products within the country. Iske chalte jaisa aap jante hain ki refinery production LPG ka increase kiya gaya hai and it is touching around 50,000 ton per day now. Retail outlets par kuch states ke andar panic buying dekhi ja rahi hai, jaise kuch districts of Gujarat, Maharashtra aur UP. Supply situation closely monitor ki ja rahi hai taki jo bhi intermittent dryouts agar kahin hain to usko turant hi address kiya jaye.
0: హర్ముజ్ జలసంధిని తిరిగి తెరగడానికి జరుగుతున్న చర్చల్లో అమెరికా, ఇరాన్లు గణనీయమైన పురోగతి సాధించాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. భారత్ పర్యటనలో ఉన్న ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, ఒక ప్రాథమిక ఒప్పందం ఇరాన్ అణు కార్యక్రమం ప్రాంతీయ భద్రతపై చర్చలకు మార్గం సుగమం చేయగలదని చెప్పారు. పశ్చిమాసియాలో సంఘర్షణను నిలిపివేయడానికి జరుగుతున్న ప్రయత్నాలకు ప్రపంచవ్యాప్త మద్దతు ఉందని, అయితే శాంతి మార్గం అంత సులభం కాదని ఆయన పేర్కొన్నారు. లెబనాన్లో స్థిరత్వాన్ని కాపాడటానికి అమెరికా తన ప్రయత్నాలను కొనసాగిస్తోందని, ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలకు హిజ్బుల్లానే కారణమని మార్కో రూబియో ఆరోపించారు. నీటి పరీక్ష నిర్వహణలో లోపాలు పునరావృతం కావడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వైద్య ప్రవేశ పరీక్ష నిర్వహణ కోసం ఎన్టీఏ స్థానంలో మరింత పటిష్టమైన, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది. జస్టిస్లు పిఎస్ నరసింహ, అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం ఎన్టీఏ, సిబిఐల నుంచి వివరణ కోరింది. గతంలో జరిగిన పేపర్ లీక్ వివాదం నుంచి ఎన్టీఏ గుణపాఠం నేర్చుకోకపోవటం విచారకరమని వ్యాఖ్యానించింది. ఎన్టీఏ పనితీరును సమూలంగా మార్చేందుకు మాజీ ఇస్రో చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ గత ఏడాది చేసిన సిఫార్సులను అమలు చేసిన తీరును వివరిస్తూ, ఈ నెల 28వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్టీఏను ఆదేశించింది. చమురు, బంగారం వంటి దిగుమతి వస్తువుల వినియోగాన్ని తగ్గించటం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ, విదేశీ మారక నిల్వలు బలపడతాయని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. హర్యానాలోని జింద్ జిల్లాలోని బీబీపూర్ గ్రామంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇంధనాన్ని ఆదా చేసేందుకు తాను కూడా తన అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించినట్టు తెలిపారు. ఈ నెల 21వ తేదీన దేశంలో 271 గిగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైందని, దానిని దాదాపుగా పూర్తిగా తీర్చగలిగామని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 131వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి.

0: విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:40. ఇప్పుడు వినండి చిత్రమంజరి. కార్యక్రమంలో ముందుగా వినండి జర్నీ. ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట వింటారు. సంగీతం సత్య.

మీరు వింటున్నారు చిత్రమంజరి. ఈ కార్యక్రమం తర్వాత పాటు వినండి. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను చిత్రం కోసం. శంకర్ మహాదేవన పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు వింటున్నారు చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. అన్నవరం చిత్రం కోసం మను మరియు గంగా పాడిన పాట వింటారు. సంగీతం రమణ గోగుల.

మీరు వింటున్నారు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమంలో తర్వాత పాట వినండి. వర్షం చిత్రం కోసం ఎస్పి చరణ్ మరియు సుమంగళి పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ये आकाशवाणी विजयवाड़ा है। पेशे खिदमत है उर्दू नशरिया नवरस। सामाई निकला मैं हूँ आपका दोस्त इस्माइल। दोस्तों, आज के इस नशरिए में हम आपके लिए लेकर आए हैं हाफिज़ कारी मोहम्मद इनायतुल्ला से कराते कलाम पाक, हाफिज़ मौलवी अब्दुल रहमान की तहरीर, मोहतरमा सैयद नुजरत फ़ातिमा का अफसाना। लीजिए नशरिए का आगाज़ करते हैं हाफिज़ कारी मोहम्मद इनायतुल्ला से कराते कलाम पाक।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9:30 దాటింది. ఇప్పుడు వినండి పాటకు వేలాయిరా. వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్ని పాట వినిపించే ప్రత్యేక కార్యక్రమంకు స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమంలో ముందుగా మొదటి పాటను కోరినవారు శ్రోతలు శ్రీకాంత్, విజయ, హరిద్రుతి, ఈశ్వర్, భాగ్యలక్ష్మి. వీరు దోనాల నుంచి కోరారు. వీరి కోరిక మేరకు 16 ఏళ్ల వయసు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు పాటకు వేలాయిరా కార్యక్రమంలో. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వినిపించే ప్రత్యేక కార్యక్రమంలో తర్వాతి పాటను కోరిన వారు గాంధీ, పద్మావతి, దీక్షిత, గాంధీ తిరుమలేశ్వర రెడ్డి నంది కొట్కూరు నుంచి. వీరు కర్నూలు జిల్లా నంది కొట్కూరు నుంచి కోరారు. వీరి కోరిక మేరకు వెంగమాంబ ఈ చిత్రం నుంచి చిత్రపాయన పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి.

మీరు వింటున్నారు పాటకు వేలాయరా కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు. తర్వాత పాటను కోరినవారు వినయ్. వీరు కడప నుంచి కోరారు. వీరి కోరిక మేరకు ప్రేమ కథ చిత్రం. ఈ చిత్రం నుంచి దీపు మరియు రమ్య బెహరా పాడిన పాట వింటారు. సంగీతం జేబీ.

మీరు వింటున్నారు పాటకు వేలాయరే కార్యక్రమంలో. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు, తర్వాత పాటను కోరిన వారు అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి, అమలాపురం విశ్వేశ్వర ఆగ్రహాల నుంచి కోరారు. వీరి కోరిక మేరకు ప్రేమ ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

మీరు వింటున్నారు పాటకు వేలాయిరా కార్యక్రమంలో. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు, తర్వాత పాటను కోరినవారు నరసింహారెడ్డి, లావణ్య, రిషికేష్ రెడ్డి, తితిక్షారెడ్డి, పొన్నాపురం కాలనీ మరియు నంద్యాల జిల్లా నుంచి కోరారు. వీరి కోరిక మేరకు మహామంత్రి తిమ్మరసు ఈ చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట వింటారు. సంగీతం పెండ్యాల.

మీరు వింటున్నారు పాటకు వేలాయరా కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు. కార్యక్రమంలో చివరి పాటను కోరిన వారు శ్రోతలు తేజస్విని, జానకి, రాజశేఖర్ రెడ్డి. వీరు అమీర్పేట హైదరాబాద్ నుంచి కోరారు. వీరి కోరిక మేరకు శ్రీ వెంకటేశ్వర మహాత్యం చిత్రం నుంచి ఎస్ వరలక్ష్మి పాడిన పాట వింటారు. సంగీతం పెండ్యాల.

0: ఇంతవరకు పాటకు వేలైరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్ని పాటలు విన్నారు కదా. ఇంతటితో ఈనాటి ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో శాస్త్రీయ సంగీతం వింటారు విజయవాడ కేంద్రం నుంచి.
1: సేపట్లో సంగీత సభ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి
2: శివాణి హైదరాబాద్ కేంద్రం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అయ్యగారి శ్యామ్ సుందర్ గారి వీణావాద్య కచేరీ, వాద్య సహకారం మృదంగం పెరావలి జయభాస్కర్.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అయ్యగారి శ్యామ్ సుందర్ గారి వీణావాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం మృదంగం పెరావళి జయభాస్కర్.